0: కొరవేరు మంచి బుద్ధులు జ్ఞానంగు మంచి నడక.
1: పీపుల్ ఆస్పైర్ టు హ్యావ్ ఎ గుడ్ టైం, పవర్ అండ్ అథారిటీ అండ్ ఎ గుడ్ లైఫ్, బట్ దే డు నాట్ విష్ టు హ్యావ్ గుడ్ కాండక్ట్, నాలెడ్జ్ అండ్ గుడ్ ఐడియాస్.
0: పొందుగ పాదములిచ్చినదెందుకో, పొందుగ పాదములిచ్చినదెందుకో అందరికీ తెలుసున.
1: Do all people know why the two legs have been given?
0: పొందుగ పాదములిచ్చినదెందుకు సందుగొందులను తిరుగుటక?
1: Is it to wander aimlessly in the streets?
0: కాదు కాదు, నందివాహనుని మందిరమునకు ఎదించుటకై అందించినవే.
1: నో నో, ది లెగ్స్ హావ్ బీన్ గివెన్ ఇన్ ఆర్డర్ దట్ దే మే వాక్ అప్ టు ద టెంపుల్ ఆఫ్ నందివాహన ఈశ్వర అండ్ ఆఫర్ ద వర్షిప్.
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: డు యు నో వై ఐస్ హావ్ బీన్ గివెన్?
0: అన్నీ చూచేటందులక?
1: ఈజ్ ఇట్ టు లుక్ ఆల్ అండ్ సండ్రీ థింగ్స్?
0: కాదు కాదు.
1: No, not at all.
0: Kailasavasuni kannulara ganchenduku.
1: It is to see to the satisfaction of the full heart the Kailasavasa Parameshwara.
0: Prema swarupulara.
1: Embodiments of divine love.
0: Inaadu deshamulaku kavalsinatundi aadarsham.
1: Today what the nation needs is an ideal example.
0: Aadarshame సాంఘిక ఆదర్శము, సాంఘికమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ఈనాడు లోకమునకు అత్యవసరము.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది వరల్డ్ టుడే ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ కెన్ సెట్ ది సొసైటీ రైట్ అండ్ విచ్ కెన్ లీడ్ ది సొసైటీ ఆన్ ద రైట్ పాత్.
0: ఒక్కొక్క విషయమునందు, ఒక్కొక్క రంగమున ఒక్కొక్క వ్యక్తి ఆదర్శప్రాయుడు కావచ్చు.
1: దేర్ కుడ్ బి వన్ పర్సన్ who could be held as an example in different fields of activity and human life.
0: Kani anni rangamulu yandu kudanu aadarshaprayudaina kunti yokka vyakti ee lokamulo arudu.
1: But it is a rarity to have one single individual who can be held as an ideal and a model for all walks of life.
0: Adi okka daivamunaka maatrame tappa అన్యులకు ఇది అలవడదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫార్ డివినిటీ అండ్ ఫర్ నన్ ఎల్స్.
0: రాజకీయముగా, సాంఘికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఆదర్శమును నిరూపించి లోకమునకు అనేక విధములైనటువంటి యొక్క ప్రేమతత్వమును ప్రచురింపజేసి తాను దివ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ.
1: పొలిటికలీ, socially, in terms of morality and spiritually, it is only Krishna who has held himself as an example for the entire world.
0: Krishnudu kevalamu yuddhonmadi ani, kevalam premashiludu kadani aneka mandi vaadoku vaadavalu chesukuntaru.
1: Quite a few people go on arguing that Krishna is one who was mad after setting the war and not the one who had love in his heart.
0: Shanti kamudu Krishna.
1: Krishna was a lover of peace.
0: Atti bhagavat tattvamu andariki gurtinchukovalaniki veeru kaadu.
1: It is not possible for every individual to recognize such divinity.
0: Inaadu daivamunu daivamuga vishwasinchi aaradhinchatam maatrame nerchukunnaru kaani దైవం నందు ఉన్నటువంటి యొక్క ఆదర్శప్రాయమైన మానవత్వాన్ని గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ గాడ్ ఈస్ బీయింగ్ వర్షిప్డ్ ఓన్లీ యాజ్ గాడ్, బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ప్రాక్టీస్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ సచ్ డివినిటీ.
0: మానవ మధ్య జన్మించి మానవాకారమును ధరించినటువంటి మాధవుని ఎందుకు మానవత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవులు సార్థకం కాగలరు.
1: We can justify our existence and our life only when we recognize the humanness in the divinity which has taken its incarnation in the midst of human beings.
0: కృష్ణుడి యందు ఈ మానవ ఆదర్శప్రాయమైనటువంటి యొక్క చిహ్నలు ఎక్కడెక్కడ ఉన్నవని మనం కొంత విచారించాలి.
1: Let us just examine how such ideals of humanity are found in Krishna.
0: మహాభారత యుద్ధము భయంకరముగా జరుగుతున్నది.
1: The Mahabharata war was fought fiercely.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క వైపున జరబడి యుద్ధంలో ప్రవేశించారు పాండవులు.
1: Pandavas entered from different directions to wage the war.
0: ధర్మజుడు కర్ణుని ఎదుర్కొని అందులోపల అనేక విధములైనటువంటి యొక్క యుద్ధమును జరుపుతూ ఉన్నారు.
1: ధర్మజ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ టు ఫైట్ అండ్ హీ ఫాట్ ఫియర్స్లీ అండ్ విత్ ఆల్ ఫోర్స్.
0: కానీ కర్ణుని యొక్క అస్త్రములకు ఓర్వలేక చిన్నా భిన్నంగా చెదిరిపోతుండది పాండవుల యొక్క సైన్యం.
1: ది ఆర్మీస్ ఆఫ్ పాండవాస్ వాజ్ ఫీలింగ్ ఎ లిటిల్ హెల్ప్లెస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫేస్ ద యారోస్ అండ్ ద వెపన్స్ కమింగ్ ఫ్రమ్ కర్ణ.
0: ధర్మజుడు కూడాను అలసిపోయాడు.
1: ధర్మజ ఆల్సో గాట్ ఎగ్జాస్టెడ్.
0: అతనిలో పోరాడేటువంటి శక్తి సామర్థ్యము క్షణక్షణములకు సల్లగిల్లుతూ వచ్చింది.
1: గ్రాడ్యువలీ అండ్ మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ హీ లాస్ట్ ఆల్ ద పవర్ టు ఫైట్.
0: సైన్యం నలుదిశలా పరిగెత్తిపోయారు.
1: ది ఆర్మీస్ బిగాన్ రన్నింగ్ ఇన్ ఆల్ ద ఫోర్ డైరెక్షన్స్.
0: లేక ధర్మజుడు కూడాను తన గుడారమునకు వెళ్లాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ధర్మజ ఆల్సో విత్డ్రూ హింసెల్ఫ్ అండ్ వెంట్ బ్యాక్
0: టు హిస్ పరాభవమును సహించుకోలేక ఉగ్రుడై అనేక విధములు కూడా బాధపడుతున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ నాట్ బీయింగ్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ డిఫీట్ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ హింసెల్ఫ్.
0: ఇంతలో అర్జునుడు ప్రవేశించాడు.
1: అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అర్జున ఎంటర్డ్ ద టెంట్.
0: అర్జును చూడగానే మండిపడాడు ధర్మజుడు.
1: వెన్ ధర్మజ సా అర్జున హీ వాస్ వెరీ మచ్ అప్సెట్.
0: క్రోధము చేత అర్జును పైన విరుక్కుపడిపడ్డాడు.
1: Charged with full of anger, Dharmaja began just addressing Arjuna.
0: Nee shakti samarthyamulu, nee gandhivam yokka shakti nirupayogamani nindinchadu.
1: He accused Arjuna that all your powers and prowess, even your gandhiva, was a sheer waste.
0: Inka aneka vidhamulaga kudanu Arjunu nindinchadaniki prayatninchadu.
1: He began accusing Arjuna in a many more ways.
0: Arjunudu sahinchukolaleka gandhivam netti ధర్మజుని కొట్టడానికి ప్రయత్నించాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ అక్యూజేషన్స్ అర్జున రేజ్డ్ గాండీవా అండ్ వాజ్ అబౌట్ టు బీట్ ధర్మజావితి.
0: క్షణములోనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: ఇన్ అ మోమెంట్ కృష్ణ అపియర్డ్ దేర్.
0: అర్జునుని ఓదార్చాడు.
1: కృష్ణ కన్సోల్డ్ అర్జున.
0: అర్జున, నీ యొక్క అన్నయ్య అనేటువంటి ధర్మజుని ఈ విధంగా అవమానపరచడం న్యాయం కాదు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ.
0: పెద్దలను గౌరవించటము,
1: గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్,
0: వారి యొక్క గౌరవాన్ని నీవు అందుకోవటం,
1: అండ్ రిసీవింగ్ రెస్పెక్ట్ ఆల్సో ఫ్రమ్ ద ఎల్డర్స్,
0: సోదరుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ బ్రదర్.
0: నీ లక్ష్యాన్ని నీవు విస్మరించి
1: గివింగ్ అప్ యువర్ ఓన్ గోల్ అండ్ యువర్ ఓన్
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క వాక్కులకు మాత్రమే నీవు ద్వేషమును పెంచుకుని
1: you are developing enmity on the basis of certain worldly
0: padamagilo pattan nyayam kadani arjunaku chakkaga bodhinchadu.
1: Krishna taught Arjuna in a nice way that this is not proper for you to follow.
0: Dharmaja lopala pampadu.
1: Krishna sent Dharmaja back into the tent.
0: Inka aneka vidhamulaga kudanu arjunni odarchi adaniki chakkani dharma bodhanalu bodhinchadu.
1: Krishna consoled Arjuna in a number of ways and offered a number of moral principles which Arjuna has
0: sari krishna vakyamulo alakinchi arjunudu kodunu shantudai tana gudaramlo thaniki vellaadu.
1: Heeding the words of Krishna, Arjuna also withdrew himself and went back to his tent.
0: Intalo krishnudu dharmajudu unnatvanti yokka gadiki velli dharmajudu vicharamto undinatvanti samayamlo puraskarini chusukoni dharmajudu padamulu rendu gattiga pattukunnadu krishnudu.
1: Meanwhile, Krishna entered into the tent of Dharmaja and saw him in a thoughtful mood and bent down and held Dharmaja's feet firmly.
0: Dharmaja, peddavaadainatundi neeku ee vidhamainatundi yokka nindalu neeku manchidi kaadu.
1: Being the eldest of the brothers, it is not proper for you to accuse Arjuna like
0: this. Sodarudainatundi Arjunanni neevu dooshinchadam manchidi kaadu.
1: Accusing and criticizing Arjuna, who is your brother, is not appropriate and proper for you.
0: Edo neeku aavesamato paadinatundi maatale kaani idi anyamu kaadu.
1: Under the pressure of anger, you must have uttered these words.
0: దేశానికి ఆదర్శవంతంగా నిరూపిస్తున్నటువంటి పాండవుల యొక్క సోదరు లోపల ఈ ప్రేమతత్వం చిన్న భిన్నం కాకూడదు.
1: Among Pandava brothers who have been holding themselves as an example for the world, they should not adopt this particular way.
0: పాండవులు ఆదర్శపుత్రులు.
1: Pandavas are ideals.
0: ఇలాంటి సార్థక నామాలు నీవు నిలుపుకోవాలి.
1: You have to justify this title which has been conferred on you.
0: దక్షిణమే వెళ్ళి అర్జునుని క్షమాపిచ్చని వేడుకోమన్నాడు.
1: He advised Dharmaja, go immediately to Arjuna and ask for his forgiveness.
0: ఈ బోధనలు ఈ దృశ్యమును చూచి ధర్మజుడు కంటిన్యూ కాల్చాడు.
1: Dharmaja looked at this particular whole situation and he shed tears.
0: స్వామి, లోకాధారకుడైనటువంటి యొక్క ఆరాధకుడైనటువంటి నీవు ఈ తుచ్చుడైనటువంటి నా పాదములు పట్టుకోవటం చాలా అవమానంగా ఉన్నది నాకు.
1: He addressed Krishna, Swami, you who is worshipped by the entire world, holding my feet is really not proper, Swami.
0: Nannu chaminchamani tana padamulu patti prarthinchi tachchaname Krishnuni yokka aagyanu puraskarinchukoni Arjuna daggariki velli chetulu pattukoni tammuda nannu chaminchamani prarthinchadu.
1: He fell at the feet of Krishna, asked for forgiveness of Krishna, immediately went to Arjuna, held his feet and just said, brother, forgive me for what I have done.
0: భగవంతుని యొక్క దృష్టి యందు చూసినటువంటి వారికి ఇవి చాలా అల్పంగా తోస్తుంటాయి.
1: Seeing from the point of view of God and divinity, these things look trivial and small.
0: భగవంతుడైన కృష్ణుడు ఈ విధమైనటువంటి యొక్క అల్ప విషయంలో ప్రవేశించడము ఇది సరికాదని కూడా కొంతమంది నిందించవచ్చును.
1: Some people may comment that Krishna, who was divinity, should not have interfered into such small trivial matters.
0: కానీ భగవంతుని యందు ఉండినటువంటి యొక్క మానవ ఆదర్శములను ఇలాంటి చిన్న చిన్న విషయం నందు కూడాను తాను నిరూపించి బోధిస్తూ ఉంటాడు.
1: బట్ Krishna showed and demonstrated and proved the human ideals which will be there in divinity itself.
0: భక్తులపై ఉన్నటువంటి ప్రేమోన్మాదం వల్ల ప్రేమ అనురాగం చేతను అనేక విధములైనటువంటి చేయరాని పనులు కూడాను భగవంతుడు చేస్తూ ఉంటాడు.
1: On account of the extraordinary love which divinity has towards devotees, he undertakes to do certain things which otherwise would not have been done.
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు.
1: These are all things which are
0: లోక కళ్యాణమునకై ఆచరించేటువంటి కర్మలు.
1: These are all actions meant for the
0: సమాజంలో ఆదర్శాన్ని నిరూపించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి కర్మలు.
1: These are all sacred actions to give an example for the society.
0: లోక మానవులకు ఆదర్శవంతాన్ని నిరూపించుటకై భగవంతుడు కూడాను అల్ప విషయములందు కూడాను ప్రవేశించి అనంతమైనటువంటి బోధనలు సలుపుతూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో ఎంటర్స్ ఇన్ టు ద హ్యూమానిటీ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ స్మాల్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్ ఫర్ ద హ్యూమానిటీ అట్ లార్జ్.
0: కనుక దైవం కేవలము వినయ విధేయతను కూడా నిరూపిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో ప్రూవ్స్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: సమయం వచ్చినప్పుడు తాను నిర్దాక్షిణ్యంగా కూడాను కఠినంగా కూడాను మాట్లాడుతుంటాడు.
1: షుడ్ అన్ అకేషన్ అరైజ్ He is prepared to talk correctly, in fact, in a way.
0: Unna satyanni spashtanga vinnavistu untadu.
1: He is prepared to declare the truth in the clear way and in unmistakable form.
0: Dhyanantaramu Dharmajudu rajasuya yagam cheyalani sankalpinchukunnadu.
1: After winning the war, Dharmaja undertook to do rajasuya yaga.
0: Kani prajalandaru kodanu deeniki angikarincharu.
1: All the citizens were happy about it.
0: గురువులైనటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడా అంగీకరించారు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో అగ్రీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఋషులందరూ కూడా ఈ అశ్వమేధ యాగమునకు సమ్మతించారు.
1: ఆల్ ద రిషీస్ గేవ్ దర్ కన్సెంట్ ఫర్ దిస్ యాగ.
0: కానీ ఎట్టి చిన్న కార్యము సంకల్పించుకున్నప్పటికీ కృష్ణుని యొక్క అనుగ్రహం లేని పాండవులు ఏమాత్రం కూడా చిన్న కార్యము కూడా చేయలేనటువంటి వారు.
1: వాట్ ఎవర్ స్మాల్ యాక్టివిటీ ఆర్ యాక్షన్ విచ్ ది పాండవాస్ అండర్టుక్ వితౌట్ ది కన్సెంట్ పర్మిషన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణ దే వుడ్ నాట్ అండర్టేక్ ఇట్.
0: కృష్ణుని యొక్క ఆజ్ఞ నిమిత్తమై కాచుకుని ఉన్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్ ఫ్రమ్ కృష్ణ.
0: అర్జున్ని పంపి కృష్ణుని పిలిపించుకున్నాడు.
1: కృష్ణ వాజ్ రిక్వెస్టెడ్ టు కమ్.
0: తన యొక్క ఆశయాన్ని చక్కగా విప్పి చెప్పాడు.
1: హీ ఎక్స్ప్లెయిన్ హిజ్ ఐడియాస్ అబౌట్ దిస్ యాగా టు కృష్ణ.
0: కృష్ణుడు చిరునవ్వు నవ్వి, బావా, ఇది నీకు తగినటువంటిది.
1: కృష్ణ స్మైలింగ్లీ సెడ్ వెల్ బ్రదర్ ఇన్ లా,
0: ఏకచక్రాధిపతి రాజు మాత్రమే ఈ అశ్వమేధ యాగం చేయడానికి అధికారి.
1: దిస్ అశ్వమేధ యాగా కెన్ బి అండర్టేకన్ బై ఎ పర్సన్ హూ హ్యాస్ వాంక్విష్డ్ ఆల్ పీపుల్ అండ్ హూ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఇండివిజువల్ అలోన్.
0: నీవు ఏకచక్రాధిపతి కాదు,
1: యు ఆర్ నాట్ ఎంపరర్ ఇన్ దట్ సెన్స్.
0: నీకంటే బలుడైనటువంటి రాజులు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు.
1: శిశుపాలుడు,
0: దంతవక్రుడు, జరాసంధుడు ఇలాంటి వారంతా ఉన్నారు.
1: శిశుపాల, దంతవక్ర, జరాసంధ అండ్ మెనీ అదర్ కింగ్స్ ఆర్ దేర్.
0: మా బలవంతులైనటువంటి రాజులు ఉండగా నీవు అశ్వమేధ యాగం చేయడానికి నీకు ఏమాత్రమూ అధికారం లేదని ఖచ్చితంగా చెప్పి నివారించడానికి ప్రయత్నించాడు.
1: వెన్ దెర్ ఆర్ కింగ్స్ హు ఆర్ స్ట్రాంగర్ దెన్ యూ, యూ కెనాట్ అండర్టేక్ అశ్వమేధ యాగ. This was the advice given by Krishna and he did try to disobey.
0: సత్యమునందు ఎట్టి సమయమునందు కూడాను కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని తాను ప్రబోధించేటువంటి సత్య స్వరూపుడు కృష్ణుడు.
1: Krishna is the very embodiment of truth. Who would utter truth depending upon the circumstances, the country, the place and the need.
0: నీకు రాజేశ్వరి యాగం చేయటమే ఇష్టమైన ఈ మూడు రాజులను జయించమన్నాడు.
1: If you do really want to perform Rajasuya Yaga, then conquer these three countries, he declared.
0: ఈ విధమైనటువంటి వాక్యాన్ని పురస్కరించుకుని ప్రజల లోపల కృష్ణుడు యుద్ధోన్మాది అని చెప్పని వివరిస్తూ వచ్చారు.
1: Taking this as the basis, people began describing Krishna as a lover of war.
0: అని యుద్ధము చేయమని కాదు కృష్ణుడు చెప్పటం.
1: Krishna did not exhort.
0: అశ్వమేధ యాగమునకు తగినటువంటి అధికారాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: All that Krishna wanted to say was, to the authority which one should have to perform Aswamedha Yaga.
0: Appudu Dharmajudu tana sodarulato koodi,
1: Dharmaja joined hands with his brother
0: Shishupalunni, Dantavakrunni, Jarasandhunni kudanu jayinchadu.
1: He conquered Shishupala, Jarasandha and Dantavakra.
0: Rajaneeti yandu kudanu Krishna yokka adarshanni chakkaga manam vicharinchali.
1: In the science of politics also we have to just examine how great
0: Rajasuya Yagam prarambhinchadu Dharmajudu.
1: ధర్మజ అండర్టూక్ రాజస్వీయ
0: ఒక్కొక్క సోదరునికి ఒక్కొక్క జవాబ్దారి అందించాడు.
1: రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఇంట్రెస్టెడ్ టు ఆల్ బ్రదర్స్.
0: కానీ ఆ సమయం లోపల కృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిల్చుకున్నాడు.
1: అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ కృష్ణ ఆల్సో కేమ్ టు ధర్మజ హోల్డింగ్ హిస్ హ్యాండ్స్ టుగెదర్.
0: లోకరీతిగా నీవు ప్రభు, నేను నీ పాలనలో ఉండినటువంటి వాడను.
1: ఇన్ అ వరల్డ్లీ సెన్స్ యు ఆర్ ద కింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: కనుక నాకు ఏదైనా ఒక సేవను అనుగ్రహించమని కోరాడు.
1: యు ఆల్సో గివ్ మీ ఎ ఛాన్స్ అండ్ ఎ పర్టికులర్
0: రెస్పాన్సిబిలిటీ. ఈ పలుకుల చేత కొంతవరకు ధర్మజునికి చాలా బాధ కలిగింది.
1: ఇన్ ఎ వే ధర్మజ వాజ్ వెరీ మచ్ పెయిన్ వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ కృష్ణ.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడు ఈ విధమైన కోరికను కోరటం.
1: Is it the omniscient, omnipotent, omnipresent Krishna who is aspiring
0: Krishna ee rajyamu needi kada, nenu nee vaadanu kada, sarvamu nee varunde naaku kaliginatundi kanuka neeve raju, nenu andulo unnatundi oka chinna alpudanu annadu.
1: Dharmaja address Krishna, Krishna you are the king, you have given me and conferred all these pleasures on me and therefore you are king, I am only a subject.
0: ధర్మజ, భక్తి ప్రపత్తులు ఎందు నీవు చెప్పిన మాట నిజమే, కానీ లోక సంబంధమైనటువంటి విషయములు ఎందు మాత్రము రాజనీతిని నీవు మాత్రమే అనుసరించాలి అన్నాడు.
1: సీయింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ డివోటీ అండ్ డివోషన్ వాట్ యూ హావ్ అటర్డ్ ఈస్ ట్రూ, బట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ వెన్ యూ సీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఐఎమ్ ఓన్లీ
0: దైవత్వములకు సంబంధించినటువంటి విషయములు కొన్ని, మానవత్వములకు సంబంధించినటువంటి విషయములు కొన్ని.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ రిలేట్ టు డివినిటీ అండ్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ రిలేట్
0: ఆనాడు కూడా ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేటువంటిది ఒకటి, ఫండమెంటల్ లా అనేటువంటిది ఒకటి.
1: దీస్ టూ ఆర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా, దే వర్ దేర్ ఈవెన్ ఇన్ దోస్ డేస్.
0: ఇది రాజ్యములకు సంబంధించినటువంటి విషయము.
1: దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటింగ్ టు ది కింగ్డమ్.
0: కనుక ఏ విధమైతేనేమి నాకు ఒక సేవను అందించమన్నాడు కృష్ణుడు.
1: Krishna asked Dharmaja to give him one particular responsibility and duty.
0: Appudu Dharmajudu cheppadu, Baba nee edishtamo adi nee teeskomannadu.
1: Dharmaja then told Krishna, well brother in law, whatever you want to have you can have.
0: Not intent to the name teeskodaniki ninnu adagalakkaraledu.
1: If I want to take what I like there is no need for me to ask.
0: Nee ishtamainatundi pani emto cheppu adi nenu chestanu annadu.
1: You only give me any work which you like me to do, that I would do it.
0: Kadapatiki iruvuri madhya vadopavadamu kalamunu vyaktam chesindi.
1: In this way arguments went on between the two for a long time and time was spent ఇన్ దిస్ వే.
0: సమయం చిక్కక కృష్ణుడు వచ్చినటువంటి పండితులు అందరికీ పాదములు కడిగి వారిని ఆహ్వానం చేయటానికి, స్వాగతం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు.
1: కృష్ణ నాట్ వేస్టింగ్ మోర్ టైమ్ సెడ్ దట్ ఐ వుడ్ బి హ్యాపీ టు వాష్ ది ఫీట్ ఆఫ్ పండిట్స్ హూ కమ్ ఫర్ దిస్ యాగ అండ్ వెల్కమ్ దెమ్.
0: ఇక్కడ అహంకారం నిర్మూలమునకు చక్కని ఆదర్శం.
1: హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్ట్రాయింగ్ వన్స్ ఈగో అండ్ అరోగెన్స్.
0: మానవాభ్యుదయమైనటువంటి యొక్క ఆదర్శం ఇక్కడ అత్యవసరం.
1: దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యుమానిటీ టు ఫాలో.
0: ఇంత శక్తివంతుడైనటువంటి కృష్ణుడు ఈ విధమైనటువంటి అల్పకార్యంలో ప్రవేశించటమా అనేటువంటి యొక్క విషయాన్ని మనం విచారించరాదు.
1: కృష్ణ హూ ఈస్ హావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ, వై షుడ్ హీ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్?
0: లీడర్ అయినటువంటి యొక్క వ్యక్తి అన్నింటి ఎందుకు తాను లీడ్ చేయాలి?
1: ఎ పర్సన్ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ లీడర్ షుడ్ హోల్డ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్.
0: కనుక మానవులకు ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కృష్ణుడు ప్రతి రంగమునందు కూడాను, ప్రతి విషయమునందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యుమానిటీ కృష్ణ ఆర్డర్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్
0: హ్యుమానిటీ. పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల పాండవుల యొక్క స్నేహము అనగా సోదరత్వము చిన్నాభిన్నం కాకుండా ఉండే నిమిత్తమై అనేక సమయాల్లో కూడాను తాను కాపాడుతూ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ లవ్ విచ్ కృష్ణ బోర్ టు పాండవాస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ ఇస్ నో మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ పాండవాస్ కృష్ణ బిగాన్ జస్ట్ డూయింగ్ మెనీ థింగ్స్ అండ్ అడ్వైజింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: యుద్ధమునకు పూర్వము కృష్ణుని రాయబారిగా పంపటకు అందరూ అంగీకరించారు.
1: బిఫోర్ ద వార్ ఆల్ పీపుల్ అగ్రీడ్ టు సెండ్ కృష్ణ as ambassador of peace.
0: కృష్ణులకు పాండవులకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది హృదయంతో హృదయం చేరినటువంటిది.
1: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ పాండవాస్ ఈ ద టైప్ ఆఫ్ రిలేషన్
0: బంధుత్వంతో కానీ రాజత్వంతో కానీ చేరినటువంటి సంబంధం కాదు.
1: ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద టైప్ ఆఫ్ బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ది పాలిటిక్స్ అండ్ ద పొలిటికల్.
0: పాండవులపైన ఎంత ప్రేమలో పాండవుల కుటుంబం కృష్ణుడిపైన అంత ప్రేమ.
1: The type of love which Krishna bore towards Pandavas, Pandavas had the same love towards Krishna also.
0: Inka vidileka Krishnu tappa marokarni pampudaku veelu kaakapoyindi.
1: It was not possible to send any other person other than Krishna for this particular work.
0: Kanuka Pandavulaku rayabariga taanu Hastinapuram cheraadu.
1: As an ambassador and a messenger for Pandavas, Krishna had to reach Hastinapuram.
0: Krishna swagatam chese nimittame Duryodhan Dushyasanadulu కుట్రమైన కుచితమైనటువంటి ఒక ప్రేమ చేత అనేక రకములైనటువంటి వైభవములను నిర్మించారు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన ప్లానింగ్ ఎ స్ట్రాటజీ ఆఫ్ క్రూకెడ్నెస్ టు డిసీవ్ కృష్ణ. దే ప్రిపేర్ దెమ్సెల్స్ ఇన్ ఎ గ్రాండ్ వే టు వెల్కమ్ కృష్ణ.
0: కృష్ణుడు రథం నుంచి దిగేటప్పటికీ దుర్యోధన దుశ్శాసనాదులు వెళ్లి తమ వసతి గృహంలోనే నివసించవలనని, తమ ఆదిత్యమును స్వీకరించవలనని ప్రార్థించారు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన వెంట్ టు ది చారియట్ ఆఫ్ కృష్ణ. ది మోమెంట్ హీ అలైటెడ్ they requested him to come and accept their hospitality and stay in the lodge provided by them.
0: అక్కడను కౌరవులకు రాజనీతిని చక్కగా బోధించాడు.
1: Even there Krishna taught Kauravas a good lesson in political science.
0: దుశ్శాసనా, నేను రాయబారిగా వచ్చినటువంటి వాడను.
1: దుశ్శాసనా, I have come only as an ambassador.
0: రాయబారిగా వచ్చినటువంటి వాడను. నా కార్యం పూర్తి అయిన తర్వాతనే నేను మీ యొక్క అతిథిగా నేను ఉంటాను, అంతవరకు ఉండటకు వీలు కాదన్నాడు.
1: When I have come on this particular assignment, after I complete the task for which I have come, then only I can accept your hospitality and stay.
0: ఇది ఫలించిన తర్వాతనే మీ విందును ఆరగిస్తాను.
1: After fulfilling this task, then only I will accept your.
0: అంతకు పూర్వము మాత్రము నేను మీ వసతి కాని మీ విందును కాని స్వీకరించడానికి వీలు కాదన్నాడు.
1: బిఫోర్ దాట్ ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ది హాస్పిటాలిటీ ది దీనార్ అండ్ ద లాడ్జ్ విచ్ యూ ప్రొవైడ్ ఫర్ మీ.
0: ఈ విధంగా కఠినంగా చెప్పి రాజనీతిని వారికి దృష్టికి తెప్పించి విదురుంటికి వెళ్లాడు.
1: కృష్ణ హ్యాడ్ టు టెల్ దిస్ ఇన్ ఎ కరెక్ట్ వే అండ్ మేక్ కౌరవాస్ అండర్స్టాండ్. హీ వెంట్ టు విదురాస్ హౌస్ టు
0: ఈనాడు సామాన్యమైనటువంటి మానవులు భ్రమించినట్టుగా విదురుడు కూడాను ఆనాడు ఆ విధంగానే భ్రమించాడు.
1: Just as ordinary human beings suffer under different delusions today, even Vidura was under a delusion at that particular point.
0: Krishna tamu sarvagnulai sarvashaktimaina anti meeru ee alpakaryamuniki etta angikarinchaar.
1: Vidura asked Krishna, being such a omniscient one, how is it that you have accepted
0: Pandavulu yedigina ninnu ampinaru?
1: How is it that Pandavas sent you for this work?
0: Kauravulu chala durmargulu.
1: Kauravas are very wicked ones.
0: Dushta buddhi cheta aneka kutralanu pampi panni tamani enni vidhamainatundi himsalakaina guri cheyagalaru.
1: They have planned in a number of ways to harm you and hurt you.
0: Inni telisi kuda nu meer e vidhanga ikkadiki vacharanna.
1: Knowing fully well all these things, how is it that you conceded to come here?
0: Akkada krishnudu cheppadu, vidura naaku teliyinatundi vishayam kaadu.
1: Krishna told Vidura, well Vidura, there is nothing which I do not know.
0: Praja kshema nimittamai loka kalyana nimittamai nenu aneka vidhamainatundi okka ilanti panulu cheyavalsi vastundi.
1: For the sake of the welfare of the world and humanity at large, I have to undertake a number of tasks like this.
0: Na tattvam evarunu gurtinchaleru.
1: No one can understand my principle.
0: Na bhavam anni kudanu dharma samsthapana nimittamai.
1: All my feelings are for the establishment of dharma.
0: Pavitramainatundi pandavulu yokka anyonyataki.
1: All these things, how is it that you conceded to come here?
0: Akkada krishnudu cheppadu, vidura నాకు తెలియనటువంటి విషయం కాదు.
1: కృష్ణ టోల్డ్ విదురా, వెల్ విదురా,

0: ఏకత్వాన్ని సంరక్షించడం నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై ప్రైమరీ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ పాండవ.
0: పాండవులు ఎందున్నటువంటి సోదరత్వం మీ చిన్న భిన్నమైన జగత్తంతా ఇప్పుడు నాశనం కాగలదు.
1: ఇఫ్ ది బాండ్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆర్ డిస్ట్రాయిడ్ బిట్వీన్ పాండవాస్, ఇట్ వుడ్ బి ఫర్ ది
0: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఎట్టి చిన్న కార్యములందు కూడా నేను ప్రవేశించుటకు సిద్ధమయ్యను అన్నాడు.
1: ఫర్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దేర్ ఫార్ ఫర్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు అండర్టేక్ ఎనీ స్మాల్ వర్క్.
0: ఆరగించి సభలో ప్రవేశించాడు.
1: కృష్ణ హ్యాడ్ హిస్ ఫుట్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ది అసెంబ్లీ.
0: అక్కడికి వెళ్లిన తక్షణమే కృష్ణుడికి ఉన్నత ఆసనము చూపించాడు దుర్యోధన దుశ్శాసనాదు.
1: వెన్ క్రిస్త ఎంటర్డ్ ది అసెంబ్లీ దుర్యోధన దుశ్శాసన వెల్కమ్డ్ హిమ్ అండ్ షోడ్ ది థ్రోన్ ప్రొవైడెడ్ ఫర్ కృష్ణ.
0: కృష్ణుడు సభలో ప్రవేశించిన తక్షణమే ఆ సభలో ఉండినటువంటి ఋషులు రాజులు సామంతులు అందరు కూడా లేచి నిలుచుకున్నారు.
1: ద మొమెంట్ కృష్ణ ఎంటర్డ్ ది అసెంబ్లీ ఆల్ ద గ్రేట్ వన్ ద ఋషి ద కింగ్స్ ఎవ్రీ వన్ స్టూడ్ అప్.
0: కానీ భీష్ముడు ద్రోణాచార్యు యొక్క సహాయం చేత ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని స్వాగతం చేయించి ఉన్నతాసన పైన కూర్చోమని కోరాడు.
1: భీష్మ విత్ ద హెల్ప్ ఆఫ్ ద్రోణ అండ్ ఆల్సో ధృతరాష్ట్ర దే కేమ్ అండ్ రిక్వెస్టెడ్ కృష్ణ టు ఆక్యుపై ది హై సీట్ అండ్ ద థ్రోన్ ప్రొవైడెడ్ ఫర్ కృష్ణ.
0: అక్కడ కృష్ణుని యొక్క సంభాషణలు మానవులకు ఆదర్శవంతమైనటువంటిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ద డైలాగ్స్ అండ్ ద వర్డ్స్ అటర్డ్ బై కృష్ణ ఇన్ దట్ మోమెంట్ ఆర్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: రాజా, ప్రజలు కూర్చున్న తర్వాత నేను కూర్చుంటాను, కానీ దానికి పూర్వం నేను కూర్చున్నట్టు అధికారం కాదు అన్నాడు.
1: కృష్ణ డిక్లర్డ్ వెల్ వర్కింగ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు సిట్ డౌన్ అంటిల్ ఆల్ ది సిటిజన్స్ సిట్ డౌన్ ఐ కెన్ సిట్ డౌన్ ఓన్లీ ఆఫ్టర్ ది సిటిజన్స్ టేక్ దర్ సీట్.
0: ప్రజలందరూ కూర్చున్నారు.
1: ఆల్ ద సిటిజన్స్ టుక్ దర్ సీట్.
0: అప్పుడు కృష్ణుడు నిలుచుకున్నాడు.
1: దెన్ కృష్ణ వాజ్ స్టాండింగ్
0: నిలుచుకుని నేను రాయబారిగా వచ్చినటువంటి కార్యాన్ని నేను మొట్టమొదటి జరపాలి అన్నాడు.
1: హీ డిక్లర్డ్ దట్ ఐ కమ్ యాజ్ అన్ అంబాసిడర్ ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ ఇన్ దట్ కెపాసిటీ ఫస్ట్.
0: ధృతరాష్ట్రుని వైపు తిరిగి, రాజా, మీ ఆజ్ఞానుసారము పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి గడుపుని వచ్చారు.
1: వెల్ వాకింగ్ పాండవాస్ వెంట్ టు ఫారెస్ట్ ఫర్ 12 ఇయర్స్ అండ్ వెంట్ ఇన్కాగ్నిటో ఫర్ 1 ఇయర్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ దాట్ దే హావ్ కమ్ బ్యాక్ హియర్.
0: నీవు ఆనాడు ఇచ్చినటువంటి మాటలు ఈనాడు నీవు దక్కించుకోనమన్నాడు.
1: The word you that you gave to Pandavas on that day has to be fulfilled by you.
0: Ni aranyavasamu ajnatavasamu chesukoni vachin tarvata mee rajyamunu meeku istharani vaagdanam chesadu Dhritarashtra.
1: Dhritarashtra had promised that he would be giving the kingdom which was due to Pandavas after they complete 12 years of the life in forest and 1 year.
0: Kanaka nyayamuga nee cheppinattuga nee cheyatam chaala dharmam annadu.
1: Krishna said, well, whatever word you had given, it is according to code of conduct that you should
0: meet satyani neevu nilukkomani koraadu.
1: Establish your own truth, advised Krishna to Dhritarashtra.
0: Kaadu pandavulu maha pavitrulu,
1: not merely this, pandavas
0: dharmamu
1: sacred ones, they are the very embodiment of
0: nedi kudanu kauravu paini ye matram kudanu variki kodam kaani desham kaani ledu.
1: They do not have any negative feelings like anger ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ కౌరవ.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో నా రెండు చేతులు పట్టుకుని ధర్మజుడు ప్రార్థించాడు.
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కమ్ ధర్మజ హెల్డ్ బోత్ మై హ్యాండ్స్ అండ్ ప్రే టు మీ దస్,
0: తామేమైనా తెలిసియో తెలియకునో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరమని మిమ్మల్ని చెప్పాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్, ఇఫ్ ఐ హావ్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్, ప్రే ఆన్ మై బిహాఫ్ టు ధృతరాష్ట్ర టు ఫర్గివ్ మీ.
0: ఒకవేళ స్వయంగానే వచ్చిన తప్పును క్షమించమని కోరడానికి తాను అంగీకరిస్తే నేను స్వయంగా వెళ్లి అతని పాదములు పట్టుకుని క్షమించమని కోరుతానని చెప్పాడు.
1: ఇఫ్ కింగ్ వాంట్స్ మీ టు గో పర్సనలీ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, ఐఎమ్ ప్రిపేర్ టు గో అండ్ హోల్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ సీక్ హిస్ ఫర్గివ్నెస్.
0: కనుక పాండవులు ఇన్ని విధమైనటువంటి యొక్క విశ్వాసం చేతను ధర్మం చేతను వారు వర్ధిల్లుతూ వస్తున్నారు.
1: పాండవాస్ హావ్ బీన్ ప్రాస్పరింగ్ విత్ ది యాటిట్యూడ్ ఆఫ్ ధర్మ and with such good thoughts and feelings.
0: ఇలాంటి పాండవులపైన ద్వేషం పూర్ణతం న్యాయం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు డెవలప్ హేట్రెడ్ అగెన్స్ట్ సచ్.
0: ఈ మాటలు విన్న తక్షణమే
1: ది మోమెంట్ హీ హర్డ్ దిస్ వర్డ్
0: ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు, ఒక్క అన్నదమ్ముల బిడ్డలం మేము.
1: ధృతరాష్ట్ర బిగాన్ క్వశ్చనింగ్, వెల్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ ఫాదర్.
0: కృష్ణ, నీకు సర్వులు సమానమే కదా.
1: కృష్ణ, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: ఇది ఒక్క కుటుంబము, ఒక్క రాజ్యము.
1: This is one

0: ఫ్యామిలీ అండ్ వన్ కింగ్డమ్. కానీ కౌరవులు ఒక దృష్టితో, పాండవులు మరొక దృష్టితో చూడటం, ఇది నీకు మాత్రం న్యాయమా అన్నాడు.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ యూ టు బి పార్షియల్ టు వన్ అండ్ టు బి అగెన్స్ట్ అనదర్?
0: కౌరవులు ఉన్న సత్యాన్ని చక్కగా విపులంగా ఇచ్చి ధృతరాష్ట్రునికి విపులం చేశాడు.
1: కృష్ణ ఎక్స్ప్లెయిన్ టు ధృతరాష్ట్ర ద సటిల్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఎ క్లియర్ ఫ్యాషన్.
0: కఠినంగా ఉన్న సత్యాన్ని చక్కగా చెప్పాడు.
1: He told the truth which was harsh in a clear way and in a unmistakable way.
0: Dhritarashtra, Pandavulaku Kauravulaku ematramu pottu kudaru.
1: There is no real relationship between Pandavas and Kauravas.
0: Variki veerikini ee vidhamainatundi yokka sambandham anaga compare cheyataliki veelu kaadu.
1: There is no comparison at all between Pandavas and Kauravas.
0: Pandavulu dharma swarupulu.
1: Pandavas are the embodiment of dharma.
0: వారి మధ్య నేను ఎంతో ప్రాణ సమానంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ లివింగ్ విత్ దెమ్ లైక్ ఎ లైఫ్ ఫోర్స్.
0: వారికి నాకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చెప్తాను వినమన్నాడు.
1: ప్లీజ్ లిసన్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవాస్ అండ్ మీ ఐ వుడ్ లైక్ టు
0: ఒక దేహములకు అనేక అంగములుగా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ లింబ్స్ ఫర్ ఎ బాడీ.
0: నా దేహములో ఒక ధర్మజుడు తల వంటి వాడు.
1: ఫర్ మై బాడీ ధర్మజ అనేది కంపేర్ టు మై హెడ్.
0: రెండు భుజములు కూడాను అర్జునుడు వంటి వాడు.
1: టూ హ్యాండ్స్ అండ్ షోల్డర్స్ దే మే బి కంపేర్ టు అర్జున్.
0: నా ఉదరమే భీముడు.
1: భీమా మే బి కంపేర్ టు.
0: నా రెండు పాదములే నకులు సహదేవుడు.
1: మై టూ లెగ్స్ అండ్ ఫీట్ మే బి కంపేర్ టు.
0: ఇలాంటి దేహం లోపల కృష్ణుడు హార్తిగా ఉంటున్నాడు.
1: ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాడీ విత్ ద లింబ్స్ కృష్ణ మే బి కంపేర్ టు హార్ట్ ఇన్ ద బాడీ.
0: కనుక దేహములకు గుండెకు ఎట్టి సంబంధ బాంధవ్యమో నాకు పాండవులకు అట్టి సంబంధ బాంధవ్యం అన్నాడు.
1: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ద హార్ట్ ఇట్ ఇస్ ది సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ మాటలు మీ అందరి దుర్యోధన దుశ్శాసన కండలు కదిలాయి.
1: ద మొమెంట్ దుర్యోధన అండ్ దుశ్శాసన హర్డ్ దీస్ వర్డ్స్ దే వర్ మూవ్డ్ టు యాంగర్.
0: కండబల ముందంత వరకు కళ్ళల్లో కొవ్వు ఉంటే ఉంటుంటాది, పొగ ఉంటుంటాది.
1: సో లాంగ్ యాజ్ దే హావ్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ దేర్ ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్.
0: కనుక దుష్టులైనటువంటి ఒక కౌరవులకు ఈ విధమైనటువంటి గుణములు సహజమే.
1: ఫర్ వికెట్ పీపుల్ లైక్ కౌరవాస్ దీస్ క్వాలిటీస్ ఆర్ వెరీ నేచురల్.
0: కడకు అనేక విధములైనటువంటి దీంట్లో సభావతి ఋషులందరూ కూడా అంగీకరించారు.
1: మెనీ ఆఫ్ ది రిషీస్ హూ ఆర్ దేర్ దే అగ్రీడ్ ఫర్ ది వర్డ్స్ గివెన్ బై కృష్ణ.
0: కానీ ధృతరాష్ట్రుడు తాను విశ్రాంతి కావాలని ఆశించాడు.
1: ధృతరాష్ట్ర సాట్ ఫర్ సమ్ రెస్ట్.
0: అనగా ఏమిటి, ఈ కుమారుల మధ్య సంభాషించడం తనకు ఇష్టం లేక కృష్ణుని ప్రత్యేకంగా పిలిపించి సంభాషించుకోవాలని అతని ఆశ.
1: ధృతరాష్ట్రస్ ఐడియా వాస్ హీ డిడ్ నాట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హిస్ సన్స్. హీ వాంటెడ్ టు కాల్ కృష్ణ అసైడ్ అండ్ హోల్డ్ ఎ డిస్కషన్ విత్ హిమ్.
0: ఒక రూమ్ లో పోయి కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర టుక్ కృష్ణ టు ఎ రూమ్ అండ్ హి సెటిల్ డౌన్.
0: ఆ సమయంలో పురస్కరించుకుని కృష్ణుడు కూడా ప్రవేశించాడు.
1: సీయింగ్ దట్ అప్రోప్రియేట్ మూమెంట్ కృష్ణ ఆల్సో ఎంటర్డ్ ద రూమ్.
0: కృష్ణుడు రెండు చేతులను పట్టుకుని ఈ అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు ప్రార్థిస్తున్నాడు, కృష్ణ నా కుమారుడు దుష్టులు దుర్మార్గులు నాకు తెలుసు.
1: ధృతరాష్ట్ర హూ వాజ్ బ్లైండ్ held both the hands of Krishna and began praying to Krishna. I know Krishna, my sons are wicked ones.
0: ee putra vyamoham anetundi nannu ajnanamlo munchutu untunnadi.
1: It is the infatuation which I have for my own children which is putting me to this kind of
0: pandavu para dharma swarupule.
1: I am aware that the pandavas
0: vaari nyayamu vaari satyamu vaari pravartana adarshavantamaintundi.
1: Their truth, their behavior, their conduct is highly exemplary.
0: I నేను ఏమీనూ దీనికి ధిక్కరించలేకపోతున్నాను అన్నాడు.
1: దేర్ ఫార్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ దిస్ పర్టికులర్ సిచ్యుయేషన్.
0: కృష్ణుడు కఠినంగా చెప్తూ వచ్చాడు, ధృతరాష్ట్ర పుత్ర వ్యామోహం ఉండటం మంచిదే.
1: కృష్ణ టోల్ ది హార్ష్ ట్రూత్ టు ధృతరాష్ట్ర. ధృతరాష్ట్ర ఇట్ ఇస్ ఆల్
0: కానీ మితిమీరినటువంటి పుత్ర వ్యామోహం అనేటువంటి గతి తప్పుతుంది, మతి తప్పుతుంది.
1: ఇఫ్ ది అఫెక్షన్ అండ్ ది లవ్ ఫర్ ది చిల్డ్రన్ ఎక్సీడ్ ది లిమిట్స్ then it is likely to land you in trouble and harm you.
0: మన శరీరం నుండి విసర్జించినటువంటి మలమూత్రాదులు మనం శుభ్రం చేసుకోవటం లేదా?
1: Don't we wash ourselves after urine and excreta?
0: అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, స్వామి అవి జడమైనటువంటివి. నా కుమారుడు చైతన్యమైనటువంటి వారు. నా దేహం నుండి పుట్టినటువంటి కుమారులు నేను ఏ విధంగా ద్వేషం చేసుకోవటం?
1: I wash my body under those circumstances because they are inert things, but my children have life, they are living beings. How can I be harsh to them?
0: దుష్టత్వాన్ని ఎట్టి అభిమానం అహంకారం లేకుండా త్యజించాలి అన్నాడు శిష్యుడు.
1: కృష్ణ డిక్లేర్డ్ వికెట్నెస్ షుడ్ బి గివెన్ అప్ వితౌట్ ఎనీ మర్సీ ఆర్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్.
0: పుత్రులు కాని పతి కాని తల్లిదండ్రులు కాని ఎవరైనా సరియే దుర్మార్గమును ప్రవేశింపజేసినప్పుడు వారిని త్యజించడం అత్యవసరం అన్నాడు.
1: బీ దే ది చిల్డ్రన్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఇఫ్ దే టేక్ టు వికెట్ వేస్ దే షుడ్ బి గివెన్ అప్.
0: సాధ్యమైనంత వరకు వారికి మార్గంలో పెట్టడానికి బోధించడం మొట్టమొదటి సోపానం.
1: యాజ్ పర్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఇట్ ఈస్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ షుడ్ ట్రై టు కరెక్ట్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్.
0: దీనికి మీరిన తర్వాత వారిని త్యజించడమే ధర్మం అన్నాడు.
1: వన్స్ యూ ఫెయిల్ ఇన్ దాట్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ అప్. దిస్ ది ఓన్లీ వే లెఫ్ట్.
0: ఈ విధంగా సంభాషణ జరిగిన తర్వాత ఇది రాయబారం ఏమాత్రం కుదరదని గుర్తించుకున్నాడు కృష్ణుడు.
1: ఆఫ్టర్ ది కన్వర్సేషన్ టు ప్లేస్ ఇన్ దిస్ వే అండ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద డైలాగ్ కృష్ణ రియలైజ్ వెల్ దిస్ అసైన్మెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు సక్సీడ్.
0: ఇంకా సభలో ప్రవేశించలేదు. రథం ఎక్కాడు, తిరిగి వెనుకకు వచ్చాడు.
1: హీ డిడ్ నాట్ గెట్ బ్యాక్ టు ది అసెంబ్లీ అగెయిన్. హీ మౌంటెడ్ ది చారియట్ and went back to his residence.
0: పాండవులు ఏ విధంగా బాధపడుతున్నారు.
1: He began imagining how Pandavas were suffering.
0: సాక్షాత్ భగవంతుడే అనుకుంటే కృష్ణుణ్ణి మా రాయబారిగా ఈ దుర్మార్గుల దగ్గరికి పంపితిని ఆ దుర్మార్గులు ఆ కృష్ణ పరమాత్మలు ఏమి చేస్తారో, ఏ విధంగా పరాభవం చేస్తారో, ఎన్ని కష్టములకు గురి చేస్తారో అని వారు చాలా అన్నహారాలు వదిలిపెట్టి తాము తపిస్తూ ఉండేవారు.
1: Pandavas were extremely worried. What would happen to Krishna? When Krishna has gone to these wicked people, they may harm him, they may hurt him. They gave up their food and
0: drink.
1: When the chariot came back, the moment they saw the chariot, they wanted to have
0: దుర్మార్గులు భగవంతుడనేటువంటి భావం కూడా విసర్జించి ఎన్ని విధమైనటువంటి యొక్క దుష్ట వృత్తులకైనా కూడా సిద్ధమవుతారు.
1: The wicked ones may forget the fact that he is divinity. They may be prepared to harm him in spite of their knowledge that they are divinity.
0: ఇక్కడ యొక్క నగమోగను చూచిన తక్షణమే పాండవులు చాలా ఆనందించారు.
1: The moment they saw the sweet face of Krishna, they were extremely
0: రాయబారం ఏమైందని ఎవరు ప్రశ్నించలేదు. కృష్ణా నీవు క్షేమంగా వస్తుందా, అదే మాకు చాలన్నారు.
1: They never cared to know what happened to the task which was undertaken by Krishna. They were extremely happy.
0: నిజంగా వారి రాజ్య సంబంధిని పూర్తిని మర్చిపోయారు.
1: They forgot all the other things.
0: కృష్ణుడి పైన ఎంతో ప్రేమ ఉండినప్పుడే కృష్ణు యొక్క క్షేమాన్ని కూడా అంత క్షేమాన్ని కోరుతుంటారు.
1: Such extraordinary love they bore towards Krishna. Therefore, they were only interested in the welfare of Krishna.
0: Dharmaja modalu atanni aalinganam chestunnadu.
1: Dharmaja embraced Krishna.
0: Tadupari Arjunudu vellaadu.
1: Next Arjuna went to Krishna.
0: Tadupari Bhimudu vellaadu.
1: Then Bhima
0: vellaadu. Ananda bhashmulu cheta atanni aalinganam chestunnaru.
1: Each one of them with tears of gratitude and delight were embracing Krishna.
0: Nakula Sahadevudu iddaru kodulu vellaru chinna varu varu.
1: Nakula Sahadeva, the younger of the Lord, they went together to Krishna.
0: Okaru oka vaipuna okaru oka vaipuna Krishnuni karchukunnaru.
1: One from one side, the other from the other side embraced Krishna.
0: Aa ikka sodarulu cheptunnaru.
1: The brothers began addressing Krishna.
0: Sahadevudu ati chinna vaadu.
1: Sahadeva was the youngest.
0: భావను హస్తినాపురము పంపెడుచో ఇదమిత్త మనసు నా భావములోని భావమును స్పష్టము చేయ తలంచియు శుభం భావకు సంధియాత్రకు అశుభంబని లింగితి మిన్నకుంటి మా భావ సుఖంబుగా తిరిగి వచ్చే ఇదియే పదివేలు నేటికిందన్నాడు.
1: సహదేవ సెట్ దట్ వెన్ కృష్ణ వాజ్ గోయింగ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ పీస్ టు హస్తినాపుర
0: అనగా నిన్ను రాయబారిగా పంపటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు.
1: I did not have a mind to send him at all as
0: kali prayanamai velle samayalo oddu ante adi asubhanga tostundo emto.
1: When he was going on this particular task, I felt that I should not obstruct him. It may be
0: andulo nikunti yokka dharmajudu arjunudu bhimudu kodunu angikarincharu.
1: And that too when the elder brothers like dharmaja bhima and arjuna have agreed, he had no mind to say anything against it.
0: Kali tirigi vachchenta varaku kodunu నాకు చాలా భయంగానే ఉంటుండాలి.
1: బట్ అంటిల్ కృష్ణా కేమ్ బ్యాక్ ఐ హ్యాడ్ మై ఓన్ ఫియర్స్.
0: కనుక నాకు సంధి జరిగినా సరియే, యుద్ధం జరిగినా సరియే, నా ప్రాణం పోయినా సరియే, నా కృష్ణుడు క్షేమంగా ఉండాలి అన్నాడు.
1: వెదర్ దెర్ ఇస్ వార్ ఆర్ పీస్, ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్.
0: ప్రేమతో వారు పాండవులు.
1: సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ లవ్ దే హ్యాడ్ ఫర్ కృష్ణ.
0: యద్భావం తద్భవతి, ఆ యొక్క భక్తుల యొక్క హృదయాన్ని పురస్కరించుకుంటే భగవంతుడు కూడా ఆ విధమైనటువంటి భావంతో ఉంటాడు.
1: డిపెండింగ్ అండ్ బేస్డ్ అపాన్ ద లవ్ విత్ డివోటీస్ బోర్ టువర్డ్ ద లార్డ్ హీ ఆల్సో కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్.
0: భక్తుల యొక్క క్షేమమును, భక్తుల యొక్క అభివృద్ధిని, లోక కళ్యాణమును సంకల్పంలో ఉంచుకుని కృష్ణుడు ఇది మంచి ఇది చెడ్డని, ఇది చేయతగినదా చేయతగినదా అనేటువంటి విచారణ లేకుండా, ఏమాత్రము విచారించుకోకుండా చిన్న విషయంలో కూడా తాను ప్రవేశిస్తుంటాడు.
1: Keeping in view what is good, what is for the welfare of the devotees, Krishna is prepared to take even if it is a very small work, not minding that it is a small thing, it is a trivial thing at all.
0: ఈ లోకము యొక్క గౌరవ మర్యాదలను ఏమాత్రం కూడా తాను లక్ష్యం చేయడు.
1: He is not prepared to care for the type of
0: honor.
1: His only thing is to save
0: and nerveyachatame.
1: To fulfill the wishes of the devotees is
0: అది అల్పమైనది కావచ్చు, అధికమైనది కావచ్చు.
1: ఇట్ మే బి అ స్మాల్ వన్ అండ్ ట్రివియల్ వన్ ఆర్
0: ఎవర్ ఫిలో అల్పము అధికము, కానీ భగవద్ దృష్టిలో అన్నీ సమానమే.
1: ఇన్ యువర్ వ్యూ ఇట్ మే బి స్మాల్ ఆర్ బిగ్, బట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద లార్డ్ దే ఆర్ ఆల్ ఈక్వల్.
0: దోషమును మరిమార్చే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు సేవ్ వన్ ఫ్రమ్ ఆల్ ద
0: మనుషులను మంచి మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై
1: in order to put people on the right path
0: aneka vidhamuluga manavadarshanni andinchi
1: holding a human example for the entire humanity
0: varini unnatamainatundi daiva margamulo pravesha pettu untadu.
1: He introduces them into the path of divinity.
0: Bhagavantudu ilanti chinna karyam cheyatama ilanti nichamaina karyamulo praveshinchatama ani mee bhavamulo praveshinchavachchu.
1: You may get some funny ideas that well God can he enter into such a small trivial and small acts and activity.
0: Neeku loka drishti undinatundi vaadu kabatti neeki alpamu adhikamu anetundi bhedam unnavi.
1: As you are having a worldly view of looking at things, there is
0: bhagavantuni prema drishti ganaka alpamu adhikamu anetundi ye maatram undadu.
1: God's vision and view is charged with love, therefore there is nothing like small and big for God.
0: Vaadu goppa vaada chinna vaada అనేటువంటి తారతమ్యం కూడా చూడడు.
1: హీ డస్ నాట్ ఈవెన్ కేర్ టు సీ వెదర్ వన్ ఇస్ స్మాల్ ఆర్ అనదర్ ఇస్ బిగ్.
0: ఒకనొక సమయంలో అర్జునుడు చాలా నిస్పృహ చెందాడు. నా జీవితం ఈనాటితో అంత్యం చేసుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: హీ వాంటెడ్ టు పుట్ ఎన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఆన్ దట్ డే ఇట్సెల్ఫ్.
0: రాత్రికి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించుకున్నాడు.
1: హీ వాంటెడ్ టు కమిట్ సూయిసైడ్ దట్ నైట్.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు ఆనాడు గుర్తించి అర్జును యొక్క గృహమునకు ఒక వసతి ఏర్పరచమని పోయాడు.
1: కృష్ణ బీయింగ్ ది ఆమ్నిషియంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ ది ప్లాన్స్ ఆఫ్ అర్జున,
0: అర్జున్ని మెత్తగా పిలిచి ఈనాడు నీ ఇంటిని నేను విందు ఆరగిస్తానన్నాడు.
1: హీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ అర్జున, ది రెసిడెన్స్ ఆఫ్ అర్జున, అండ్ దెన్ జస్ట్ టోల్డ్ హిమ్ ఐ వుడ్ లైక్ టు బి యువర్ గెస్ట్.
0: అర్జున నీకు ఒక విషయమే తెలపడానికి నేను ఇంత ఆతృతతో వచ్చానన్నాడు.
1: హీ టోల్డ్ అర్జున, అర్జున I came with such great anxiety in order to tell you some important things.
0: Subhadra veerandaru untunnatundi samayam chusukunnadu Krishnudu.
1: Krishna saw a time when there was
0: oka pratyekamainatundi gadiki Arjuna pilipinchadu.
1: He called Arjuna to a separate room.
0: Talupu biginchadu.
1: He bolted the doors.
0: Krindiki vakkungi Arjuna padamulu gattiga pattukunnadu Krishnudu.
1: Krishna held the feet of Arjuna firmly.
0: Swami yemiti apacharam, నేను ఏ పాపం చేశాను, ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారన్నాడు.
1: అర్జున అడ్డ కృష్ణ, స్వామి వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్, వై ఆర్ యు టచింగ్ మై ఫీట్.
0: అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేత వాహనాభి విచర్య జయ కృష్ణ సవిసాచి అనేటువంటి ఇన్ని బిరుదులు నీవు సంపాదించుకుని ఈ తుచ్చమైనటువంటి ఆత్మహత్యకు నువ్వు ప్రారంభించడం మంచిది కాదు.
1: యూ హూ హ్యావ్ సచ్ ఎక్స్ట్రాడినరీ టైటిల్స్ ఎ నంబర్ ఆఫ్ దెమ్, హౌ కెన్ యూ రిసార్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్
0: పాండవుల్లో అగ్రగణ్యుడు.
1: యువర్
0: అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు కూడా తాను ఎదుర్కొని గాంధీవులను సాధించినటువంటి మహావీరుడు.
1: యూఆర్ ద సుప్రీం హీరో అమంగ్ పాండవాస్. యూ హావ్ బీన్ ఏబుల్ టు డూ సచ్ ఎక్స్ట్రాడినరీ పెనన్స్.
0: నీవు ఇంద్రుడికి యజమాని కావాలి, కానీ ఇంద్రుడికి దాసుడు కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ సెన్సెస్, యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ సెన్సెస్.
0: నీ మనసుకు నీవు దాసుడైనావు ఈనాడు.
1: You have become a slave of your own
0: mind. ఇంద్రియములకు నీవు దాసుడైనావు.
1: You have become a slave of your senses.
0: కాదు కాదు, ఇంద్రియంలో మనసు నీ దాసుత్వాన్ని అనుభవించాలి.
1: బట్ on the other hand, the mind and senses should be your slaves.
0: నీ వీటన్నిటికి నీ మాస్టర్.
1: You are the master of all this.
0: కనుక ఈనాడు నాకు ప్రాప్తి, ఆత్మహత్య అనేటువంటిది నా జీవితంలో ఏనాడు కూడా నేను సంకల్పించననేటువంటి మాట ఇవ్వమన్నాడు.
1: Today, therefore, O Arjuna, you promised me that in your life you would never think of committing suicide.
0: ఏ విధంగా అనగా, నీ ప్రాణమే నా ప్రాణము, నా ప్రాణమే నీ ప్రాణము.
1: The type of relationship that exists between us is, you are my life, I am your life.
0: Eko vasi sarvabhutantaratma.
1: It is only one Atma which resides in all living beings.
0: Kanuka andari endu undinatundi nene.
1: I am living in every living
0: being. Nadaivamsho jeevaloke jeevabhuta sanatanaha. Sanatanam nunchi kuda nenu sarva jeevulu endu kuda oka prana roopamlo nenu untunnanu.
1: From times immemorial, I am one of the aspects of every human being. I am the life in every
0: Kanuka Arjuna atmahatyalaga. నీ ప్రేమైనటువంటి ఒక కృష్ణుని నీవు చంపిన వాడవుతా ఉన్నాడు.
1: అర్జున, డు యు నో ది మీనింగ్ ఆఫ్ కమిటింగ్ సూయిసైడ్? యు వుడ్ హావ్ కిల్డ్ యువర్ లైఫ్ కృష్ణ, హూ ఈజ్ సంథింగ్ లైక్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: అయ్యో స్వామి, ఇన్ని విధమైనటువంటి యొక్క అంతరార్థం నాకు గుర్తించుకోలేక అమాయకుడనైపోయినాను, అజ్ఞానుడైపోయినాను, క్షమించు, ఇంక నేను ఈ జీవితంలో ఏనాడుకూడదు ఇలాంటి సంకల్పం నేను ఉంచుకోనన్నాడు.
1: స్వామి, నాట్ నోయింగ్ ఆల్ దీస్ సటిల్ మీనింగ్స్ అండ్ సటిల్ ఇంప్లికేషన్స్, I resorted to thinking of committing suicide. I would never do such a sin in my life here of
0: ee vidhanga pandavulu chanachanam kodanu samrakshinche nimittamai aneka vidhamainatundi cheyaranatundi alpakaryamlo kodanu thana praveshinchadu.
1: In order to offer protection to Pandavas in this particular way, Krishna undertook moment after moment such activities should be considered small or insignificant.

0: one whose mind is not pure in this world, he will not be able to attain success in any effort that he may make. On the other hand, for one who has got a clean and pure heart, everything will become a success. These are the common rules that apply to our social life in this world.
1: Bahirmukham drishyati, bahirmukham pashyati drishyajata. Antarmukham pashyati ishtarupa. Madhye drata chatra maya hitishti. Ramadhi devam manasa svabhava. Prakriti drishyamai manam chusinappudu ప్రపంచమంతయు మనం సత్యమే గుర్తించి ఈ ప్రపంచం యొక్క అవస్థల నిమిత్తమై అనేక విధములైనటువంటి ఆరాధనకు మనం గురి అవుతాం. ఇది ఒక మనస్సు యొక్క తత్వం.
0: When we look at the world with material vision, we think that the entire world we see is all true. And it is normal that we form such a conception of the world when we have the material vision.
1: Antarmukham pashyati chittarupam. Mana yokka drishtini antarmukham anachinappudu andulo oka vidhamainatuvanti aatmanandam manu praptistuntadi. Aatmanandam dwara bahirmukhamainatuvanti yokka drishti kalpitamainatuvanti jagattunantai kuda mana manaki aanandamainatuvanti yokka aatmayogam lopala mana yokka jeevitanni sukhajeevitanga maarchukogalugutunnam. దీనిని అంతర్దృష్టి అని కూడా చెప్పబడుతుంది. ఇది మనసు యొక్క రెండవ భాగం.
0: ఇఫ్ వి కెన్ టర్న్ అవర్ విజన్ ఇన్వర్డ్, దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు సీ వాట్ ఇస్ కాల్డ్ ఆత్మ అండ్ డిరైవ్ ది ప్లెజర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఆత్మ. ఇఫ్ వి కెన్ టర్న్ అవర్ విజన్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ది ప్లెజర్ ఆఫ్ ఆత్మ, దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు ఫర్గెట్ వాట్ యు హ్యావ్ సరౌండింగ్ యూ ఇన్ ది మెటీరియల్ వరల్డ్. By this process, it is possible for us to realize the happiness of Atma.
1: Antardrishti bahirdrishti ki madhyayandu maraka satya drishti anekadiki kuda untundi.
0: Between the inner vision and the external vision, there is also what may be called the dream vision.
1: Satya mundu manam chusinatuvanti drishyam antey kuda satyame ani aa satya kalamunaku matrame manam visheshinchadam kadu.
0: What we see in our dreams, we do think that that is also truth, but that truth is believed to be truth only for the period for which the dream lasts.
1: కానీ జాగ్రత్తకు వచ్చిన తర్వాత అది సప్రమని మనం అలక్ష్యం చేసి ఆ సప్రమ యొక్క అవస్థను కూడాను మనం అలక్ష్యం చేయడం కూడాను కద్దు.
0: The moment we wake up, it is quite natural that we neglect what we have seen in the dream. Not only do we neglect, we think that that is not true and we do not pay any importance to what we see in our dream.
1: జాగ్రత్త అవస్థయందు ఉన్నంత కాలము అనగా మనం నిద్రించేంత వరకు కూడా ఈ జాగ్రత్త సత్యమని, నిద్రించిన తర్వాత స్వప్నమందు ఆ స్వప్నమే సత్యమని మనం భావించుకోవటం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరం యొక్క అనుభవం.
0: During our waking state and till we go to sleep, whatever we see during the waking state, we regard it as truth. It is natural for every individual to have a feeling till he goes to sleep that what he sees in the waking state represents the truth.
1: సత్యమునందు జాగ్రత్త ఏమాత్రం కూడా మనం గుర్తించడానికి వీలు కాదు. జాగ్రత్త ఎందు స్వప్నమును మనము కేవలం విశ్వసించగా అలక్ష్యం చేయడం కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఇది జాగ్రత్త సత్యమా లేక స్వప్నం సత్యమా అని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్ రెండు కూడా ఒక రెండు డ్రీమ్లు కాకుండా మనం గుర్తుంచుకోవడం జరుగుతుంటాయి. ఇదే మధ్య అవస్థ.
0: డ్యూరింగ్ ది డ్రీమింగ్ స్టేట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ కాన్షియస్నెస్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది వేకింగ్ స్టేట్. సో ఆల్సో డ్యూరింగ్ ది వేకింగ్ స్టేట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ ఎనీ కాగ్నైజెన్స్ ఆఫ్ వాట్ వి వుడ్ సీ ఇన్ ది డ్రీమింగ్ స్టేట్. To regard the dreaming state as untrue while we are awake and to regard the waking state as untrue while we are dreaming, this is a kind of intermediary position between the dream and the waking state. What we see during the dream is a night dream. What we see during the day is a day dream. Both of them are untrue and both are dreams.
1: Kiri, Sapranakhyandu గుర్తించడము మనది. జాగ్రత్త వ్యవస్థ ఎందు దీని యొక్క అవస్థను గుర్తించడము మనది. కానీ ఈ రెండు కుడులు రెండు కాలము యొక్క సత్వముగా మనం ఉండినప్పటికీ రెండు కాలము ఎందు సత్వము ఎందు కూడా మనము సత్వరూపులుగా ఉంటుంటాం చేత ఆ సత్యము ఈ సత్యము రెండు కుడులు అసత్యము అయినప్పటికీ రెండింటి ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యమని మనము విశ్వసించక తప్పదు.
0: While we regard what we see in the dream as untrue and as a dream, while we regard what we see in the day also as a dream and as untrue, it is necessary and you cannot escape from the fact that both in the day dream and in the night dream, there is some individual, yourself, who is recognizing these things and who is regarding them as untrue. That self, the Atma, is something which is only true between these untrue.
1: జాగ్రత్ సత్యమును విశ్లేషించి తన యొక్క సత్యమునే తాను గుర్తించుకోవడమే మానవుని యొక్క కర్తవ్యమనుకోవడం మనం గుర్తించుకున్నప్పుడే ఈ యొక్క ఆవర్తకు మనం గురి కాక ఆనందంలో మనము లగ్నం కాగలం.
0: To forget and dismiss what you see during the dream as untrue, and also to forget and dismiss what you see during your waking state as also untrue, and to recognize that the only truth is yourself that is common to both. This is an essential duty of yours, and this is something which everyone has to exercise and recognize.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సూత్రాలను చరిత్రలను మనకు ప్రబోధించినటువంటి భారతీయ సంస్కృతి, ఇట్టి పవిత్రమైనటువంటి భారత సంస్కృతిని ఈనాడు మనం విస్మరించి కేవలం పాశ్చాత్య నాగరికత ఎందు మనం విశ్వసించి మన జీవితంలో వ్యర్థం గావించుకోవడానికి ప్రయత్నం చేయడం మానవత్వానికి విరుద్ధమైనటువంటి తత్వమని కూడా మనం గుర్తించవలసినటువంటి అవసరం.
0: ఇండియన్ కల్చర్ హస్ బీన్ క్యారెక్టరైజ్డ్ బై ది టీచర్ దట్ ఇట్ హస్ టాట్ అస్ సచ్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్ అండ్ దట్ బేసిక్ ట్రూత్. ఫర్ అస్ టుడే టు డిస్రిగార్డ్ ఇండియన్ కల్చర్ ఇట్ హస్ బీన్ ది బేసిక్ ఆఫ్ సచ్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్ and to turn our belief to Western culture is something which is causing us great harm to ourselves.
1: Pavitra Pasarupulara, Anati, Mana Prachina, Aumukkumulaku, Yunati, Durasalaku, Unnatvanti Gajyasamana Mana Gurtishukotamu, Atyavasaram.
0: Pavitra Pasarupulara, it is most essential that we should recognize the difference between the ancient greatness that we had enjoyed at one time and the present day misery into which we have landed ourselves.
1: నిజముగా ఈనాటి మన పరిస్థితిని గుర్తించుకున్నప్పుడు పర్వత స్థానం నుంచి కూడా ఏదో దిగుదారి పడినటువంటి వారి అవసరాలే గుర్తించుకోవడానికి వీలవుతా ఉంది.
0: Truly, if we can understand the level at which we are today, we will be able to recognize that we have fallen down to the depths in which we are today from the very heights of civilization.
1: భౌతికమునందు కాని వైజ్ఞానికమునందు కాని ధార్మికమునందు కాని ఆధ్యాత్మికమునందు కాని ఆర్థిక పరిస్థితులు ఎందు కాని ఆనాడి మన పరిస్థితులు ధర్మమాత్రం అనుసరించడం చేత అనేక రకమైన ఔన్నత్యములకు గురి అయి సుఖశాంతులకు ఆనవాళ్ళమై ఆనందమైనటువంటి జీవితానికి మనం నోచుకోగలిగాం ఆనాడు.
0: Or in the field of ethics or morality, we have always followed the path of dharma. Because we followed the path of dharma in all these aspects of life, it was possible in those days for us to live at the heights of greatness, to have a peaceful life, to have a happy life. This was possible because we followed the path of dharma.
1: Sruti margamunu anusarinchi manam danini aneka rakamainatuvanti yokka premato danini swagatinchi సహనభావం మనం పెంచుకొని మానవుల యొక్క మధ్యన ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించుకొని అనేక రకమైనటువంటి అన్యోన్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాం ఆనాడు.
0: The past decadence and downfalls in the Sruti and in the Smriti were given great attention, and our lives, we conducted them with great forbearance and with love between man and man. The relationship that should exist between man and man was the primary basis on which we had built our lives in those days.
1: ఈనాటి పరిస్థితి చూసి చాలా అధికారమైనటువంటి విషయాన్ని మనం గుర్తించడానికి కోరుతున్నాం.
0: If we look at the situation today, we will find that we have taken to very powerful path.
1: ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, ధార్మిక అనేక రకమైన ఆర్థిక పరిస్థితులు ఎందుకు ఈనాడు చాలా దురవస్థల పాలైపోవడానికి మనము Puryatuna.
0: In the spiritual field, as well as in the material field, as well as in the social field, today we are subjected to great distress.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: శాంతి కబుర్లు మనం చెబుతూ అశాంతిని బలపరిచేటువంటి యొక్క ప్రయత్నాన్ని బలపరుస్తూ మనము అనేక రకమైన ఆత్మ వంచకులుగా మనం తయారైపోతున్నాం.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ దట్ వి స్పీక్ ఆఫ్ పీస్ దట్ అవర్ యాక్షన్ డూ నాట్ షో ఎనీ డిజైర్ ఫర్ ప్రమోటింగ్ పీస్. వి సింప్లీ డిసీవ్ అవర్ సెల్ఫ్ అండ్ డిసీవ్ ది సెల్ఫ్ అండ్ వి అండర్టేక్ సచ్ టాస్క్ విచ్ ఆర్ క్వైట్ అగెన్స్ట్ పీస్.
1: మానవత్వములకు మొత్తమైనటువంటి త్యాగము, తీరము, సత్యము, నీతి, నిజాయితీలు మన యొక్క దీని ఎందు ఏమాత్రము కూడాను మత్తులు కూడాను కల్పించడానికి వీలు కానటువంటి పరిస్థితిగా మనం మారిపోయినాం.
0: దేర్ ఆర్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్. దీస్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ సాక్రిఫైస్ టు మొరాలిటీ అండ్ క్యారెక్టర్ టుడే ఇన్ మ్యాన్ ఈవెన్ as a specimen, even as a small example, we do not find sacrifice true morality and character.
1: ఆకారం మానవులుగా మనం గుర్తించడానికి వీలవుతున్నామే కాని సత్యమైనటువంటి మానవత్వాన్ని చేర్చుకునేటువంటి యొక్క సహజ స్వరూపులుగా మనం ఏమాత్రం కాదు తయారు కావటం లేదు.
0: In form, we appear as a human being, but in truth, the human qualities have all disappeared from man.
1: The proper study of mankind is man. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వములో శూన్యమై ఉంటున్నాయి.
0: The proper study of mankind is man. In the thought which man exhibits, and in the word which man utters, and in the deed which man performs, thought, word and deed, in man we do not find any coordination between his thought, the word which he utters, and the actions which he performs.
1: ఇట్టి పరిస్థితి ఎందు అనేక శతాబ్దముల నుంచి ఇప్పుడు ఆర్జించినటువంటి భారతీయ సంస్కృతిని దగ్గరను మనం ఈనాడు నిలబెట్టడానికి ప్రతి భారతీయుడు కూడా సంసిద్ధంగా ఉంటుందని కోరుకోవాలి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ది ట్రెడిషన్ దట్ వీ హ్యావ్ అక్వైర్డ్ యాజ్ ఇండియన్ ట్రెడిషన్ ఫర్ ఫ్రమ్ టైమ్ ఇన్ మెమోరియల్ ఫర్ ద సెంచురీస్ పాస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ మేక్ ది డిటర్మినేషన్ టు రివైవ్ దీస్ ట్రెడిషన్స్ అండ్ టు సబ్స్టాన్షియేట్ దెమ్.
1: అనాది విషయంలో ఇప్పుడు ధైర్య ధైర్య పరాక్రమ తపశక్తిని దారబోసి ఏ ధర్మములకు వారు త్యాగం చేసిరో ప్రాణ మన ధర్మములు కూడా త్యాగం చేసిరో అట్టి ధర్మములే మన సనాతన ధర్మములు కూడా పిలువబడుతూ వచ్చింది.
0: అవర్ ఏన్షియంట్ రిషీస్ దే హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ యూజ్ ఆల్ దర్ కరేజ్ దే హ్యావ్ యూజ్ ఆల్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ విత్ ద వ్యూ టు ఎస్టాబ్లిష్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కర్మ. Such principles of dharma which had been established by them at the sacrifice of all their courage and all their physical capabilities, such dharma has come to be known as sanatana dharma.
1: Sanatana anaga shashvatamainatuvanti anaga nityamainatuvanti.
0: The word sanatana means eternal, permanent, unchanging.
1: Atti nitya satya nirmalamainatuvanti dharmamulakai manam praapuladaka అసత్య అన్యాయ అక్రమ అనాచార అసత్యం ఒక అవినీతి మార్గంలో ప్రబోధించేటువంటి యొక్క ఈ యొక్క ధర్మములకై మన జీవితాన్ని త్యాగం చేయటం ఇది మానవత్వాన్ని చర్యనేటువంటి కానీ కూడా గుర్తించాలి.
0: సనాతన ధర్మ విచ్ హెస్ బిన్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ విచ్ రిప్రజెంట్స్ ట్రూ విచ్ ఇస్ ఎటర్నల్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ అన్చేంజింగ్ విదౌట్ అవర్ హ్యావింగ్ టు ట్రై అండ్ అక్వైర్ సచ్ సనాతన ధర్మ గివింగ్ ఇట్ అప్ and looking after the dharma which today has become untrue, which is changing and which has no permanent character, this is not the quality of a good human being.
1: అపవిత్రమైనటువంటి గుణములు ఈనాడు లోకంలో కళాకాండము కలుస్తున్నటువంటి యొక్క స్థితి మీకు తెలిసినటువంటిది.
0: It is a situation which all of you know that unsacred qualities are coming to the surface and are acquiring importance today in the life of the country.
1: ఎక్కడ చూసినప్పుడు అశాంతి అల్ల కల్లోలములు కూడా మానవత్వాన్ని భ్రమింపజేసేటువంటి యొక్క అవస్థలు కూడా తాండవ మారుతూ ఉన్నాయి.
0: వేర్ ఎవర్ యూ మే గో అండ్ సీ వాట్ యు నోటీస్ ఇస్ ల్యాక్ ఆఫ్ పీస్ వాట్ యు నోటీస్ ఇస్ కన్ఫ్యూజన్ ఆల్ దట్ యు సీ ఇస్ సంథింగ్ విచ్ క్రియేట్ కన్ఫ్యూజన్ అండ్ రిమూవ్ పీస్ ఫ్రమ్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: అన్ని రంగముల కూడా ఎందుకూడను ఒక విధమైనటువంటి అనుమాన ఆస్పదములు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: In every field of activity, you find suspicion, suspicion growing to enormous ranges.
1: మానవుడు తనను తాను కూడా నమ్మలేని పరిస్థితిగా మారిపోతున్నాడు.
0: Man has so much changed that he has no belief, he has no confidence in himself.
1: తన యొక్క ఆత్మ విశ్వాసమే లేనప్పుడు ఆత్మానందం ఏ రీతిగా వారికి లభిస్తుందో అర్థం కావటం లేదు.
0: ఇఫ్ హీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ ఈస్ హీ గోయింగ్ టు అక్వైర్ హ్యాపీనెస్ టు హిమ్సెల్ఫ్?
1: ఆత్మానందమే లేనప్పుడు తాను త్యాగానికి ఏ రీతిగా కూరుకుంటారో మనం అర్థం కావటం లేదు.
0: ఇఫ్ హీ హ్యాస్ నో హ్యాపీనెస్ ఫర్ హిమ్సెల్ఫ్, హౌ ఈస్ హీ గోయింగ్ టు అండర్టేక్ ఎనీ సాక్రిఫైస్?
1: ఏ విధంగా త్యాగం చేయడో అప్పుడు ఆనందం అనేటువంటి దానికి తాను నోచుకోలేదు. ఆ ఆనందమే మోక్షము. కనుకనే మొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెండవది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మూడవది సెల్ఫ్ సాక్రిఫైస్, నాలుగవది సెల్ఫ్ రియలైజేషన్. కనుక సెల్ఫ్ రియలైజేషన్ అంతా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఫస్ట్ థింగ్ యు కమ్స్ దట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆఫ్టర్ గెటింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్ కెన్ గెట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆఫ్టర్ గెటింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వన్ కెన్ అండర్టేక్ సెల్ఫ్ సాక్రిఫైస్. If one undertakes self-sacrifice, one can have self-realization. Therefore, for you to get happiness through self-realization, the first thing which you should have as the basis is confidence in oneself.
1: Kanuka mottamota tanantana nammadaniki prayatnam cheyadaniki munukovali manavudu.
0: Man must make the very first attempt to have some trust and confidence in himself.
1: Yenaru adhyatmika rangamlandu kuda itti anumana aatmalaku gurigayi మానవుడు అనేక రకమైనటువంటి యొక్క సందిగ్ధావస్థ లోపల జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
0: టుడే ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్ యాజ్ వెల్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మ్యాన్ ఈస్ థ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కన్ఫ్యూజన్ అండ్ హీ హ్యాస్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ డౌట్.
1: భగవంతుడు విజ్ఞాన భాస్కరుడు అని భగవంతుడికి ఒక పేరు.
0: గాడ్ ఈస్ నోన్ యాజ్ వన్ హూ రేడియేట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: అతను ఆత్మస్వరూపుడైపోయిన మరొక పేరు.
0: There is also another name for God, and He is the embodiment of the Atma.
1: Atanu sarvavyapi aneetundi atani yokka sthanam.
0: He is also known as one who is omnipresent.
1: Bhagavantuniki itti perulato kodinatundi vaadu ennappudu aneka mandi ivaadu vidyanavantudu aneetundi peru pettukunnaku guri aneetundi vyaktulu kodanu bhagavantudu aneetundi vaadu unnada leda aneetundi anumanamulaku vaaru kontha guri aipothunnaru.
0: God, who is omnipresent, who radiates knowledge and wisdom, and who is the embodiment of Atma. While this is so, today people who claim to have expert knowledge and wisdom, such people themselves raise doubts whether God exists or not.
1: Antattva vaari yokka krutyamulu kaani vaari yokka vaadamulu kaani maatam ledu. Okavela bhagavantude undena అటువంటి భగవంతుడికి మా యొక్క మనసులో స్థానం లేదని కూడా నువ్వు వాదించడానికి కోరుకుంటున్నారు.
0: దే డూ నాట్ స్టాప్ దర్ ఆర్గ్యుమెంట్ అట్ దట్ పాయింట్. దే ఈవెన్ గో ఫర్దర్ విత్ దర్ ఆర్గ్యుమెంట్ అండ్ సే ఈవెన్ ఇఫ్ దేర్ బి ఎ గాడ్, సచ్ గాడ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ థింకింగ్ అండ్ ఇన్ అవర్ మైండ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి అని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
0: ఇట్ ఇస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ సచ్ డౌట్.
1: భగవంతుడు విజ్ఞాన భాస్కరుడు అనేటువంటి పేరుతో కూడినటువంటి వారు కనుక అటువంటి వారికి నా యొక్క మనసులో స్థానం లేదని చెప్తాం చేత అతనిలో విజ్ఞానం శూన్యుడు అనేటువంటి తనం తానే చెప్పుకుంటున్నారు.
0: హావింగ్ అండర్స్టూడ్ గాడ్ యాజ్ వన్ హూ రేడియేట్స్ విజ్డమ్, హూ ఇస్ రిప్రజెంట్ విత్ విజ్డమ్, అండ్ ఎనీ వన్ సేస్ దట్ సచ్ గాడ్ హాజ్ నో ప్లేస్ ఇన్ హిజ్ ఓన్ మైండ్, ఇట్ సింప్లీ మీన్స్ that he is proclaiming that there is no place for wisdom in his own mind.
1: అతను విజ్ఞాని ఏ రీతిగా కాదరడు?
0: How can one who proclaims that there is no place for wisdom in his own mind can himself be a wise man?
1: ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడికి తన యొక్క మనసులో స్థానం లేదంటే తనకు తాను వేడిని తాను వాదించుకోవడమే జరుగుతూ ఉంటుంది.
0: If he argues that God, who is the embodiment of Atma, has no place in his own mind, it simply means he is arguing that he himself does not exist.
1: నాకు నాలుగు లేదని వాదించేటువంటి వారి మూర్ఖత్వంగా ఉంటుండాలి, నేను గొడ్డురాని ఇద్దరు అని వాదించేటువంటి మూర్ఖత్వంగా ఉంటుండాలి ఇలాంటి యొక్క వాదన.
0: Such an argument is analogous to an argument of a person who is idiotic enough to continue to argue and say that he has no tongue. Or if a person goes on arguing that he has been born to a woman who is barren by nature, if he continues to argue that he is the son of a barren woman, the argument is as idiotic as one who keeps on arguing that there is no place in himself our God who is the embodiment of wisdom.
1: ఇలాంటి వారు మేము విజ్ఞానవంతులు చెప్పుకోకపోవడం ఇప్పుడు
0: చేస్తాం. Who call themselves knowledgeable persons is something which is a shameful situation.
1: కనుక భగవంతుడు విజ్ఞాన భక్తుడు కనుక విజ్ఞానమే మన యొక్క దైవ స్వరూపం, ఆత్మతత్వమే మన యొక్క దైవ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యాము. అటువంటి భగవంతుడికి నా ఉదయంలో చూడనే తెలుసుకున్నాం, కేవలం తనకు తాను ధిక్కరించుకోవటమే జరుగుతుంటాడు కానీ శరీరానికి వాదన కాలేదని ఇప్పుడు మీరు గుర్తించాలి.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్, గాడ్ రేడియేట్ నాలెడ్జ్. ఇఫ్ ఎనీ వన్ ఆర్గ్యూ ద గాడ్ హూ ఇస్ ఆమ్నిప్రెసెంట్, ద గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్, అండ్ ఇఫ్ యూ సే ఇఫ్ వన్ సేస్ దట్ ఫర్ సచ్ ద పర్సన్ దేర్ నో ప్లేస్ ఇన్ హిస్ మైండ్, you will have to conclude that this individual is simply following a line of argument by which he denies his own existence.
1: Mana pavitramainatvanti vedamuni yandu prajnanam brahma, ayamatma brahma, aham brahmasmi, that is from ati anetvanti mahavakyalu untunnayi.
0: In our sacred Veda there are these great sayings which say prajnanam brahma, ayamatma brahma, satmam ati. These are the great
1: మనము ఏ ప్రజ్ఞ వల్ల మనం చూడగలుగుతున్నాము, ఏ ప్రజ్ఞ ఆధారం చేత మనం వినగలుగుతున్నాము, ఏ ప్రజ్ఞ యొక్క ఆధారం చేత మన జీవితాన్ని జరుపుకోగలుగుతున్నాము, అట్టి ప్రజ్ఞనే భగవంతుడు. కనుకనే అట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు మానవుడు కనుకనే అట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వాడి హృదయం నుండి భగవంతుడు దేశమానంగా ప్రకాశిస్తున్నాడు అనేటువంటిది మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ప్రజ్ఞానం బ్రహ్మ వాట్ మీ ఎంప్లాయీ that power with which we are able to see things, that power with which we are able to hear things, that power with the help of which we are able to carry on our life, that power is God. And therefore, when man is able to see, is able to hear, and is able to carry on his life, all the power which enables him to do this is God himself.
1: భగవంతుని బయట బయట వెతకటమనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క అజ్ఞాని యొక్క లక్షణం.
0: It's the common mistake which ignorant people generally commit, wherein they look for and search for God outside.
1: Bhagavantudu baita sthanamlo ledu, Bhagavantudu tana hrudaya sthanamlo untunnadu.
0: God is not somewhere external to you. God is resident in one's own heart.
1: Deho devalaya prakto jivo deva sanatanaha. Dekhini aayaka devuni yokka devalayam.
0: The human body is the temple of God. Jiva is the God who resides in this temple.
1: అట్టి దేహం నుండి భగవంతుని వెతడానికి తగినటువంటి ప్రయత్నం చేసేటువంటి వారే ఉత్తమ మార్గాన్ని అవలంబించేటువంటి వారు అవుతారు.
0: వన్ హూ సీక్స్ గాడ్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ, ఇన్ ది టెంపుల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, దట్ పర్సన్ విల్ బి ఫాలోయింగ్ ది రైట్ పాత్.
1: తనలో ఉన్నటువంటి భగవంతుని విసర్జించక బయట ప్రదేశం నుండి మాత్రమే భగవంతుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయటం ఇది చాలా మూర్ఖత్వంగా ఉంటుంటాయి.
0: Not to believe and not to try and look at the God who is residing within oneself, and yet to try and find God external to him, this is a very foolish attempt.
1: Sadhuke payasam tyaktva anna, anaga mana grahamlo chesinatvanti yokka aneka panchabaccha paramandamunu visarjinchi baita bazaarlo bichchamittukunetvanti vaadu maha moorkhuduga untunnattuga మన ఉదయ స్థానం నుండి ఉన్నటువంటి యొక్క తరఫ తరము వంటి యొక్క భగవంతుని మనం విశ్వసించక బయట ప్రదేశంలో మనం భగవంతుడికి వెతకడానికి ప్రయత్నం చేసుకోవటం ఇది అతిథిగానే గుర్తించడానికి వీలవుతుందా.
0: యూ కెన్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వెన్ వన్ రిజెక్ట్ ఆల్ ది స్వీట్స్ విచ్ వన్ కెన్ మేక్ ఇన్ వన్ ఓన్ హౌస్ అండ్ గో అవుట్ ఇన్ టు ది మార్కెట్ అండ్ ట్రై టు బెగ్ ద స్వీట్ అవుట్ సైడ్ ఇన్ ది మార్కెట్. హౌ ఫూలిష్ సచ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ for one who does not try and find God within one's own heart, but goes on and looking for him outside, external to one's own heart. Such foolishness is comparable to this individual who goes and begs for sweets outside, while in his own home he has prepared all the different kinds of sweets.
1: కనుక మన హృదయ స్థానం నుండి అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకుని అతి ప్రకాశవంతమైనటువంటి ప్రజ్ఞా స్వరూపుని మనం దర్శించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్ బై విచ్ వన్ డెవలప్స్ ఇన్నర్ విజన్, లుక్స్ ఇన్ సైడ్ వన్ ఓన్ హార్ట్ అండ్ ట్రై అండ్ లుక్ ఎట్ దిస్ ఇఫల్జెంట్ సెల్ఫ్ God who is residing within one's own heart.
1: మనకు భగవంతుడు అవసరం ఉందని చెప్పుకోవటంలో ఏమాత్రం అర్థం లేనటువంటి యొక్క వ్యక్తిత్వం.
0: ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ ఎక్స్ప్రెషన్ టు సే దట్ వీ హ్యావ్ నో నీడ్ ఫర్ గాడ్.
1: భగవంతుడే లేకపోతే మన బ్రతికే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో గాడ్ అవర్ లైఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: ఇదేటప్పుడేటువంటి వాడు నేనే భగవంతుడు ఇంకొక వేరే భగవంతుడు లేదని చెప్పింది అనేక రకములుగా పరిశోధన చేసినటువంటి వాడు కరెక్ట్ కనపడే తనకుడు భగవంతుడు కావాల్సి వచ్చినాడు. కనుక ఈనాడు జగత్తులో ఉన్నటువంటి వాడు హిరణ్యకశ్యపుని కంటే పెద్దవారు కాదు అని కూడా గుర్తుంచుకోవాలి.
0: Similarly, our body has got the name Deha because the divinity is residing in this Deha.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి దేవుడు తగినటువంటి దేవాలయమైనటువంటి ఈ దేహమును మనం అతి జాగ్రత్తగా సక్రమమైనటువంటి కార్యము ఎందు పవిత్రమైనటువంటి ప్రవర్తన ఎందు దీన్ని ప్రవేశించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: అవర్ బాడీ ఈజ్ సేక్రెడ్, సేక్రెడ్ డివినిటీ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ బాడీ. దేర్ఫోర్ ఇట్ ఫాలోస్ దట్ యు షుడ్ టేక్ ఆల్ కేర్ అబౌట్ ది బాడీ అండ్ పుట్ ఇట్ టు సచ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ నాట్ అన్సేక్రెడ్.
1: ఈ దేహం యొక్క వాసన నిమిత్తమై మనం అనేక రకమైన తప్పు మార్గములను ప్రవేశించి తద్వారా దేహిని కూడా మనం దూరం చేసుకునేటువంటి దానికి కోరుకోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ దిస్ బాడీ వీ షుడ్ నాట్ టేక్ రాంగ్ పాత్ అండ్ వైల్ టేకింగ్ టు రాంగ్ పాత్ మేయర్లీ టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ ది
1: కేవలమైనటువంటి ఈ దేహమును మనం అతి జాగ్రత్తగా సక్రమమైనటువంటి కార్యము ఎందు పవిత్రమైనటువంటి ప్రవర్తన ఎందు దీన్ని ప్రవేశించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: అవర్ బాడీ

0: లెక్కింపబడినాయో ఆ యొక్క పనిముట్లు ఆ యొక్క కార్యములు అంటే తాను పాల్గొనటం చేత అవి పవిత్రమైపోతుంటాయి.
1: The various kinds of tools which have been created in this world, if those tools are used only for the purpose of fulfilling the task for which they have been created, those tools will then become sacred.
0: మనియేవ మనిఖ్యానాం కారణం బద్ధమొచ్చేహు. దీనిని ఉపయోగపెట్టేటువంటి విధానం లోపల మనస్సు ప్రధానమైన స్థానాన్ని అలంకరించుకుంటారు.
1: Mind alone is responsible for man's bondage as well as for man's liberation. Therefore, in using man's body, mind has got a very important place.
0: మన ఇంటి లోపల ఒక కత్తి మనం పెట్టుకుని ఉంటున్నాం, అనగా ఏదైనా కూరగాయలు తరుపుకోవడం కోసమో లేక ఒక విధమైనటువంటి యొక్క పండు తరుపుకోవడం కోసమో ఒక నైఫ్ మన దగ్గర పెట్టుకున్నాం.
1: We have a knife in our house for either for cutting vegetables or for some specific purpose. We have a knife in our house.
0: ఈ నైఫ్ ను మనం సరైనటువంటి మార్గంలో ఉపయోగపెట్టినప్పుడు అది చాలా ఉపకారిగా ఉంటుంటుంది, చాలా ఫ్రెండ్స్ గా మనకు అనుభవించడానికి ఫీల్ అవుతుంటాయి. దానిలో మనం కోపం వచ్చినప్పుడు దానితో ఎవరైనా పోల్చి అపకారం చేయడానికి కూడా వీలు అవుతుంటాయి.
1: When we use this knife for a useful purpose, then the knife is very friendly to you and you get benefit out of this knife. But if you are angry, and when you are angry, you use this knife for hurting someone else or for killing someone else, then with the same knife you will be achieving something which is very wrong.
0: నాయకు ఒక్కటే అయినప్పటికీ అంతకుడు అనేటువంటి చెడ్డ పేరు కానీ ఉపకారి అనేటువంటి యొక్క మంచి పేరు కానీ తన యొక్క ప్రవర్తనే కారణమైపోతున్నాయి.
1: The tool, knife, is one and the same. But for the individual who wields this knife, whether he gets the name of a killer or whether he gets the name of a useful person, the responsibility does not lie on the knife, but it is the individual's action that brings him the name of a killer or a useful individual. In the same manner, as in this analogy, our body is like a knife.
0: ఈ శరీరము పరోపకార నిమిత్తమై ఉద్భవించినటువంటి కనుక దీనిని సత్కర్మ సదాలోచన సత్ప్రవర్తన సత్చింతన అనేటువంటి దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇతను చాలా పవిత్రమైన వాడిగా కూడాను మానవుడిగా కూడాను మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని విక్షిప్పచేసేటువంటి వాడిగా కూడాను అతనికి సాక్షక నామం వస్తుంది.
1: This body is intended to do good to others. Therefore, the body has to be a tool by which you can do good to others. In order that you may use this tool properly, one has to indulge in good quality, one has to indulge in good company, one has to indulge in good thought. Therefore, if one indulges in good company, in good thought and good actions, then he gets the name that he is a useful person to others.
0: అట్టు కాకుండా సుస్థంగాను విశ్వవర్తన దురాలోచనతో ఈ యొక్క దేహాన్ని అందరికీ కొంత బాధను కలిగించేటువంటి ప్రవర్తనలో ఈ దేహాన్ని ఉపయోగపెట్టడం చేత ఇతను ఒక మూర్ఖుడని కాని లేక ఇతను ఒక దుర్మార్గుడని కాని కొంత చెప్పరానేటువంటి పేర్లతో అతని యొక్క హీనమైన స్థితిని అందుకుంటాడు.
1: ఆన్ ది కాంట్రరీ, ఇఫ్ ఎన్ ఇండివిజువల్ యూజెస్ హిస్ బాడీ అండ్ ఇండల్జెస్ ఇన్ బ్యాడ్ కంపెనీ ఇన్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్, హి విల్ బి కాజింగ్ హర్ట్ అండ్ హార్మ్ టు అదర్స్ and he will acquire a name which is a bad name. People will call him that he is simply a wicked person and he is causing harm to others.
0: Manavattam, Danavattam, Daivattam. Ee moolu tattvamulu kudano oka manushyatvanike kudano prapistunnayi.
1: Human nature, demoniac nature and divine nature. All these three names are used in describing a human being.
0: Evaru upakaram chesaro, evaru manchiga untunnaro, వారిని సూచించేటువంటి వారు దానవులు అని. ఎవరు ఇద్దరిని ప్రేమించారో ఆ ప్రేమించేటువంటి వారిని ద్వేషించడం అనేటువంటిది దానవత్వం.
1: వన్ హూ డస్ గుడ్, వన్ హూ డస్ హెల్ప్, ఇఫ్ సచ్ ఎ పర్సన్ ఇస్ హేటెడ్ అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్ ఇన్ బ్యాడ్ టర్మ్స్, ది వన్ హూ డిస్క్రైబ్ ఎ గుడ్ మ్యాన్ ఇన్ బ్యాడ్ టర్మ్స్, హీ విల్ బి కాల్డ్ ఎ డెమన్.
0: ఎవరు ప్రేమిస్తున్నారో అతన్ని ప్రేమించేటువంటి వారు మానవులు.
1: One who loves, and if one does not return that prema, then he will be called a demon. But if one who loves, and if one returns that prema, then he will be called a human being.
0: Yavaru dveshistunnaro varine prenichetunte varu daivu.
1: If one hates you, and in return you show prema to him, then your nature is divine nature.
0: Prenichetunte varine dveshinchadam anetundi danavattam. Prenichetunte varini prenichetunte varu manavattam. ద్వేషించినటువంటి వాడిని కూడా ప్రేమించడం దైవత్వం.
1: టు షో

0: to one who gives you prema, that is called demonic nature. To return prema for prema, that is human nature. To return prema for hatred, that is divine nature.
1: Kanuka, ee moodu yokka paristhitullo manam ee sthanamlo untunnamo evariki vaari yochinchukoni mark chesukovali.
0: In these three situations, whether one is returning hatred to prema, or returning prema to prema, or returning prema even to hatred, in what situation is each individual, one can analyze for oneself and one can ascribe marks to oneself by his own analysis of his conduct.
1: కనుక ఆకారాన్ని మాత్రమే మీరు గుర్తించి మానవుని మాత్రం మీరు చెప్పుకోవడం ఏమాత్రం అర్హత కాదు. మన యొక్క ప్రవర్తనను మన యొక్క భావములను గుర్తించుకొని మన మానవులను చెప్పుకునేటువంటి యొక్క అధికారానికి మనం పూర్తి పూనుకోవాలి.
0: ఇట్ ఇస్ నాట్ రైట్ టు అటాచ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు ది ఫామ్ అండ్ కాల్ వన్ ఎ హ్యూమన్ బీయింగ్. బిఫోర్ యూ జడ్జ్ వన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ హ్యాస్ టు గివ్ సమ్ అటెన్షన్ టు హిస్ కాండక్ట్ అండ్ టు హిస్ థాట్. And it is only then, by assessing his nature, that you can call him a human being.
1: ఆకుపచ్చ పక్షులన్ని చిలుకలవలె పలుకునా.
0: Do all green birds utter sounds like parrots?
1: పుష్పముపై పారాయడు పురుగులు తుమ్మగలవునా.
0: Do all worms which move on flowers, will they all become bees?
1: పులి చర్మము పచ్చినట్టి గాడిదతా పులియగునా.
0: If you simply cover a donkey with the skin of a lion, will it become a lion?
1: ఏనుగంత బలికి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
0: If a pig simply becomes as fat as an elephant, will the pig become an elephant?
1: కనుక మనం ఆకారంలో మానవుడిగా ఉంటున్నంత మాత్రం మనం మానవులం కాదు. మానవత్వం అనేటువంటి గుణములో మనం ఏనాడు ప్రవర్తిస్తామో ఆనాడే మనం మానవత్వానికి ఒక
0: సాధన. We are like a man, one does not become a human being. One becomes a human being only when in his conduct and in his thoughts he takes what is appropriate to a human being, then alone he can be called a human being.
1: Chinta, Chitti, ee rendinti yokka samanvayamulo kuda manam kontha varaku gurtinchukovalsinatundi avasaram.
0: In your thoughts and in your worries, you have to recognize that there should be an amount of reconciliation.
1: ఒక ఫైర్ అగ్ని ఎక్కడైనా మన యొక్క దేహానికి తగిలితే ఎక్కడ తగిలిందో అక్కడ మాత్రమే ఆ దేహము బొబ్బెక్కుతుంది.
0: Let us take the example of fire touching the skin. If fire touches the skin, just at the place where the fire touches the skin, you will have the scar.
1: ఆ అగ్ని చోటిన చోటే ఆ దేహాన్ని మాత్రం కాల్ చేస్తుంటుంది అగ్ని.
0: It is the quality of fire that it will burn, scorch only the place of contact where the fire has come in contact with the skin.
1: కాని వరి మాత్రము దేహమంత కాల్చేసి.
0: On the other hand, if you are troubled by worry as against fire, that worry will burn up your entire body.
1: ఎప్పుడు మనకు వరి మనసులో చేరుతున్నట్టంటే మనలో దుర్భావము ఉండినప్పుడే వరి అధికంగా చేరుకుంటారు.
0: Worry enters your mind only when your own mind is filled with bad ideas.
1: Duradhyasamu cheta dushtamulu cheta vari adhikamaipothunnayi.
0: By bad habits and by bad company, worry goes on increasing.
1: Nijamuga aa duradhyasamulu dushtamulu lenatunte vaaniki inni rakamainatunte chintanu vaa hrudayamlo cheyadaniki veelledu.
0: For one who has no bad habits and who does not indulge in bad company, it is not possible for so many ideas to enter his mind.
1: కనుక అనేక మంది స్వామి మాకు చాలా మనశ్శాంతి లేకుండా ఉంటుందంటే అతను చాలా అధికమైనటువంటి విచారణలు చేసుకుంటూ అధికమైనటువంటి దుర్మార్గంలో పోవడం చేతనే అతని మనసు ఆ రకమైనటువంటి యొక్క పరిస్థితిని పొందుతూ ఉంటున్నారు.
0: When many people come and ask, Swami, I have no peace of mind, it simply follows that such individuals have been indulging in several thoughts and entertaining several ideas and indulging in bad habits.
1: మన జీవితం అనేటువంటి దీర్ఘ ప్రయాణం కలపవలసినటువంటిది.
0: అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ లాంగ్ జర్నీ.
1: కానీ ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ చింతలు అనేటువంటి సామాన్లు అధికంగా తీసుకోవటం వల్ల చాలా కష్టమవుతుంది. అందువల్లనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ నీట్ హ్యాండ్లెస్ చేసే.
0: అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ లాంగ్ జర్నీ. ఇఫ్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ వీ క్యారీ సచ్ లగేజ్ విత్ సో మెనీ వరీస్, ది జర్నీ బికమ్స్ ఎ వెరీ డిఫికల్ట్ వన్. That is why they say, less luggage makes travel more comfortable.
1: ఇటువంటి పరిస్థితిని మన మన యొక్క విచారణను తగ్గించుకోవడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే ప్రధానమైనటువంటి మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ అవర్ వరీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ బ్యాడ్ థాట్స్ ది ఓన్లీ పాత్ దట్ కెన్ హెల్ప్ అస్ ఈస్ ది స్పిరిచువల్ పాత్.
1: దివ్యాత్మ స్వరూపులారా, మానవత్వం అంటే అనేక రకమైన చింతలతో కూడుకునేటువంటి తలను పెట్టుకోవడం మానవత్వం కాదు. చింతారహితమైనటువంటి యొక్క ఆనంద ఉదయంతో మనము కొంతవరకు మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవటమే మానవత్వం యొక్క సార్థకత.
0: దివ్యాత్మ స్వరూప హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ టు బి డిస్క్రైబ్డ్ బై హావింగ్ సో మెనీ డిఫరెంట్ థాట్స్ సో మెనీ వరీస్ ఫిల్లింగ్ యువర్ హెడ్. It will be called a human quality provided you have a happy heart. You fill yourself with happy ideas and you continue to do your duties without these worries.
1: ఎటువంటి కష్టముల యందు కూడాను మనము ఆధ్యాత్మిక భావము ఏమాత్రం కూడాను మార్చుకోకుండా దృఢమైనటువంటి విశ్వాసంతో చెలించని మనసును ధరించని బుద్ధిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Whatever troubles we may be in, we should never change our spiritual path. You must have a firm belief. Your faith must be firm. Your mind must be unwavering.
1: అటువంటి స్థిరమైనటువంటి భక్తిని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం ఎట్టి దుఃఖములు కాని విచారణలు కాని మన దగ్గర రావడానికి కూడా భయపడిపోతాయి.
0: When we have developed such firm faith, any kind of sorrow will be afraid of coming anywhere near you.
1: ఇతరులకు నీవు అపకారం చేయకుండా సాధ్యమైనంత వరకు నీవు ఉపకారం చేసుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావనను అభివృద్ధి పరచుకో.
0: Do not do any harm to others. You must develop such sacred ideas by which you will only be of some help to others and not cause any harm to others.
1: Dharma kshetre kuru kshetre samadeta yuktavaha mamaka pandava seva imakurvata sandeya sandeyanaga samyak jayam sarvendriyamulakudunu arigattukunnatundi vaaru sandeyudu ani indulo oka artham.
0: Sandeya was addressed while asking what is happening in Dharma Kshetra, in Kurukshetra. Here, Sanjaya means one who has got complete control over all his sensory organs.
1: Dharma Kshetra means ee pavitramaina dehame Dharma Kshetra.
0: The word Dharma Kshetra here denotes this sacred human body.
1: Kuru yammanayi pratyatka rajo tamopanuma yaka vikaramade indulo Kurukshetra.
0: The word Kurukshetra here refers to the various bad qualities which one has.
1: Rajula sattvikamaneetvanti yokka panduraju putrulanta kodaru pandavulani kauravulu anaga oka kurundamaneetvanti varu krodhamuku aalavaramaneetvanti varu kauravulani ee rendintikini hrudayasthanamlo yuddham jarugutune untundani kodaru deenine bharata yuddhamani deenine hruday yuddhamani kodaru cheppabattu vachindi.
0: Children of Pandu, Pandu who represents the Satvika, these are called Pandavas. Children of Kuru, who are grown out of anger and such other bad qualities, are called Kauravas. The fight that went on between Pandavas and Kauravas is symbolic of the fight that is continually going on in one's own heart between the good qualities and the bad qualities. It is something which is going on eternally for all time.
1: పాండుపుత్రులైనటువంటి ధర్మజ భీమ అర్జున నకుల సహదేవ వీరు ఐదు మంది. అదే సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస. ఈ పాండవులు మన హృదయస్థానంలో పెట్టుకున్నప్పుడు భగవంతుడు అనేటువంటి శిష్యుడు పాండవ పక్షుడై ఉంటుంటారు. కౌరవులైనటువంటి దుర్గుణములు అనేక నూరులు వచ్చినప్పటికీ పాండవులకే విజయం. కనుక సద్గుణములకే విజయం కాని దుర్గుణములకు ఏమాత్రము విజయం కాదని కూడా మనం గుర్తుంచుకోవాలి.
0: Satya, Dharma, Prema, Shanti and Ahimsa. Provided we can have these five good qualities, Satya, Dharma, Prema, Shanti and Ahimsa, firmly in our heart, then the Lord, Krishna, God, will be with us and we will be able to defeat the bad qualities, the Kauravas, all the bad qualities will come near us.
1: ఈ పంచ గుణములతో చేసినటువంటి సాత్వికములు కలిగినటువంటి వారికి ద్రౌపది అనగా ద్రుపద పుత్రి, ద్రుపద పుత్రి అనగా ఈ పృథ్వీ పుత్రికనే ఈ ద్రౌపది.
0: అసోసియేటెడ్ విత్ దీస్ ఫైవ్ గుడ్ క్వాలిటీస్ సత్య ధర్మ ప్రేమ శాంతి అండ్ అహింస ఈ ద్రౌపది. ద్రౌపది ఈ సింబాలిక్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ షీ ఇస్ ది డాటర్ ఆఫ్ ద్రుపద, ద్రుపద పుత్రి దట్ ఈస్ షీ ఇస్ ది డాటర్ ఆఫ్ ది ఎర్త్ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రకృతి ఈ పంచ పాండవులకు లోబడి ఉంటుంటాయి. సాత్వికమైనటువంటి ఐదు గుణములకు ప్రకృతి లోబడి ఉంటుంటాయి. కనుక ఆ లోబడినటువంటి యొక్క ద్రౌపది భరించుకోలేక ఒకనొక సమయంలో కృష్ణుని ఇంటికి వెళ్ళింది.
0: ద్రౌపది ఇస్ సింబాలిక్ ఆఫ్ నేచర్. ద్రౌపది ఇస్ ఇన్ దిస్ పిక్చర్ ఇన్ దిస్ అనాలజీ ఇస్ సబ్సర్వియంట్ టు ది ఫైవ్ పాండవర్ టు ఫైవ్ గుడ్ క్వాలిటీ అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది సబ్సర్వియన్స్ వన్ డే షీ వెంట్ టు ది లార్డ్ కృష్ణ.
1: కానీ కృష్ణుని ఇంటికి వెళ్ళినప్పటికీ కృష్ణుడు ఆ యొక్క తన గృహంలో లేదు.
0: When she went to Krishna's house, Krishna was not in the house.
1: ద్రౌపది కృష్ణుని ఇంటిలో తన స్వతంత్రము ఉన్నది కనుక తన యొక్క గదికి కూడా తాను వెళ్ళి
0: she had all the freedom in to move about in Krishna's house. So even if Krishna was not there, she went and entered the room.
1: కాని తన గదిలో మాత్రము మురళి మాత్రము ఒక టేబుల్ పైన పెట్టి ఉంటుంది.
0: When Draupadi entered Krishna's room, she found that on a table was the flute of Krishna.
1: అప్పుడు ఆ ఫ్లూట్ దగ్గరికి వెళ్ళి ఓ మురళి భగవంతుని యొక్క చిరునవ్వుల మధ్యందు తన స్వాసముతో వచ్చేటువంటి సుగంధాన్ని అనుభవించాను ఉన్నటువంటిది నీకు అర్హత ఉంటుండాలి. ఇలాంటి అర్హత కలిగినటువంటి నీవు మరొక పర్యాయము భగవంతుని పెదవులపై కూర్చొని తన ఉద్యాస నిశ్వాసంలో నీ ద్వారా వదిలేటువంటి సమయంలో నీవు చెవు దగ్గరికి వెళ్తుంటావు. కనుక ఆ చెవు దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రౌపది యొక్క తీర అవస్థలను చెప్పడము నీవు భగవంతుని చెవులో పడవేయమని ప్రార్థించి వచ్చింది.
0: ద్రౌపది when she found this flute on the table, she addressed the flute and said, you are very lucky in as much as you are able to go between the lips of the Lord himself, and while the Lord is playing on you, you will move from one side to the other and you have a chance of going near the ear of the Lord. You have the ear of the Lord. When you go near the ear of the Lord, please tell the Lord the bad situation, the uncomfortable situation in which Draupadi is now located.
1: కనుక అట్టి దుఃఖమైన సమయంలో కూడాను ప్రకృతి స్వరూపమైనటువంటి ద్రౌపది భగవంతుని మొరపెట్టుకోమని ప్రార్థించింది గాని భగవంతుని నాకు ఇన్ని కష్టాలు తెప్పించాడని భగవంతుని ద్వేషించడానికి కోరుకోలేదు.
0: The moral of this story is that even in a sorrowful and difficult situation, Draupadi asked Vishnu to pray to the Lord. It is not as if Draupadi is accusing the Lord for putting her in such a difficult situation. She asked to pray to the Lord to remove her from such a situation.
1: Yachinta bhul putra putra karana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yaksam labhe sada jayati sachinta bhuvi nandanandana padatvam dvara nindeshane sachinta yavaraja bhima sada dvara prayane prabhu anna. అనగా మనకు ఎన్ని కష్టములు ఎందుకు కానీ ఎన్ని దుఃఖములు ఎందుకు కానీ ఎంత విచారణ ఎందుకు కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే ఉంటుంటే తన యొక్క దీనిని కూడా యమరాజు యొక్క భయంకరమైనటువంటి యొక్క దీనిని కూడా దాటుకుని స్వర్గతుల్యమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
0: వి స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం ఇన్ థింకింగ్ అబౌట్ అవర్ ఓన్ మెటీరియల్ వెల్త్, అవర్ ఓన్ మెటీరియల్ ఎక్విజిషన్స్ అండ్ సో ఆన్. వి స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం ఇన్ థింకింగ్ అబౌట్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్, అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ అండ్ అబౌట్ హౌ వీ కెన్ బిక్వీట్ ప్రాపర్టీ టు దెమ్. Even if we spend a small fraction of this time in thinking of the Lord, and if we can get the grace of the Lord by spending a small fraction of the time on the Lord, of what we spend with regard to our property, our children and our grandchildren, we will earn His grace to such an extent that the difficult doors, the entrance doors to heaven will all be open to us, and we will have no difficulty with any sins that we may commit.
1: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా ఉంటున్నప్పుడు ఎవరు కూడా మనల్ని కదిలించలేదు, అదిలించలేదు, బెదిరించలేదు.
0: ఇఫ్ అవర్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ ఈజ్ స్ట్రాంగ్, ఈజ్ అన్షేకబుల్, నో వన్ కెన్ మూవ్ అస్, నో వన్ కెన్ డూ ఎనీ హార్మ్ టు అస్.
1: ఇటువంటి ప్రేమను మనం పెంచుకున్నప్పుడు పరమాత్మని యొక్క అనుగ్రహం అతి సులభంగా కూడా లభిస్తుంది.
0: If we can develop such love and such faith, then God's grace will come to us quite easily.
1: ఏనాడో మనకు ఒక ఆనందం ప్రాప్తిస్తున్నది కానీ ఎప్పటికో భగవంతుడు అనుభవిస్తాడని కానీ మనం నిరాశకు గురి కారాదు. ఎప్పటికప్పుడు ఆనందాన్ని అనుభవించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: వన్ షుడ్ నాట్ ఫీల్ దట్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ విల్ బి గివెన్ టు అస్ ఎట్ ఎ డిస్టెన్స్ బేస్ బై ది లార్డ్. వన్ షుడ్ ట్రై అండ్ అక్వైర్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్ ది ప్లెజర్ రైట్ అట్ దిస్ మోమెంట్ అండ్ నాట్ పోస్ట్ పోన్ ఇట్.
1: కనుక మనం గడిచిపోయిన దాన్ని మర్చిపోవాలి.
0: We should forget what has gone behind us as past.
1: కారణం ఏమిటి? పోయినటువంటిది మనకు వాపసు రాదు.
0: What is the reason? What has gone behind us as past is not going to return to us.
1: నువ్వు ఫ్యూచర్ కోసమని నువ్వు అనేక రకములుగా యోచన పడ నచ్చలేదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ అబౌట్ ది ఫ్యూచర్.
1: ఎందుకనగా అది షూర్ కాదు.
0: రీజన్ ఈస్ వన్ ఇస్ నాట్ సర్టన్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్.
1: రేపు రేపు అనుకునేటువంటిది రేపటి వరకు మనం ఉంటామని ఏం ఖాయ?
0: వెన్ యూ థాట్ ఆఫ్ టుమారో అండ్ టుమారో, వేర్ ఇస్ ది సర్టనిటీ దట్ వి విల్ రిమైన్ టిల్ టుమారో?
1: కనుక గడిచిపోయిన కాలము తిరిగి రాదు, వచ్చే కాలము మంది కాదు, ఉన్న నిమిషము స్థిరం లేదు.
0: What has gone is not going to come again. What belongs to the future is uncertain and it is not ours. What is right now is something about which we do not know.
1: Kanaka past present future lo prabhu nee unnav kanaka future past lo undadi past future lo undadi kaani rendinti endu nee omnipresent ga nee bhavinchukovali.
0: In all these three, in the past, in the present and in future, the only thing that remains as a common element is yourself. Therefore, you should regard yourself, who is part and parcel of the past, present and future, as one who is omnipresent, who is present at all these three times.
1: నిన్నటి దినము ఈనాటిని మీరు ఏమంటున్నారు? శనివారం నాడు, ఆదివారం, టుమారో అన్నా.
0: Yesterday, that was on Saturday, we refer to this day, the Sunday, as a tomorrow.
1: కానీ ఈనాడు మనము మండేని టుమారో అంటున్నాం.
0: బట్ టుడే we refer to Monday as the tomorrow.
1: Kani Saturday ni yesterday antunna.
0: Saturday is being referred to as yesterday.
1: Kanuka yesterday nee unnav, today nee unnav, tomorrow nee unnav. Kanuka tomorrow yesterday raadu, yesterday tomorrow kaadu, kani today yesterday kaadu. Kani yesterday today and tomorrow kuda nee unnav kanuka neeve satyamu. Yesterday today and tomorrow asatyam.
0: You were present yesterday, you are present today, you will be present tomorrow. Yesterday is not going to come again today, and today is not going to come again tomorrow. What is continually present is only you, who are present yesterday, today and tomorrow. The only truth here is you. Yesterday, today and tomorrow are only names and they are not the truth.
1: You will be yesterday, today, tomorrow and tell them, you will be yesterday, today and tomorrow.
0: It is because you are there, you are talking about yesterday, today and tomorrow. If you are not there, who is there to talk about yesterday, today and tomorrow?
1: Kanuka, neevu moodu kaalamu yendu undetundi vaadu kanuka, neeve omnipresent, neeve God.
0: You who are present in all these three, past, present and future, you are the only omnipresent, you are the God.
1: Sarvasya hudim, sarvasya chakam hudi ennaru. అనగా సర్వుని యొక్క హృదయములందు కూడా తాను భగవంతుడుగా ఆత్మస్వరూపుడుగా ఉంటున్నాడు కనుక అందరి ఎందు కూడా భగవంతుడున్నాడు కనుక ఎవరిని ఏ విధంగా నొప్పింపుకోకుండా మనం ప్రయత్నించాలి, మన జీవితాన్ని సార్థకంగా ఆలోచించుకోవాలి.
0: గాడ్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ బ్రెత్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ హూ బ్రీత్. గాడ్ ఇస్ టు బి రిగార్డెడ్ యాజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్ విచ్ హాస్ ఎ బ్రెత్. సిన్స్ హీ ఇస్ ది బ్రెత్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్, we should regard God as being present in everyone, and we should regard everyone as divine, and we should not develop any hatred to anyone.
1: Divyatma swaroopulara, ఈనాడు ప్రపంచంలో ఏ చిన్న పదార్థాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేసినా గాని ఆకాశాన్ని మించేటువంటి అంటేటువంటి వెరలుగా మనము గుర్తిస్తూ ఉంటుంది.
0: దివ్యాత్మ స్వరూప, టుడే వాట్ ఎవర్ స్మాల్ థింగ్ విచ్ యూ మే వాంట్ టు ఎక్వైర్ ఆర్ పర్చేస్, we find that such a small thing, however small it may be, it has a value which reaches the sky itself.
1: Manishi tellavari maro ratri varaku kudunu tana jeevinchadaniki kudunu sadhyam kaanatundi paristhiti yerpadindi.
0: A situation has arisen when man is not able to live comfortably since the morning till the evening.
1: Neeru kavalsinte neeru vela adhikamaipoyindi, మట్టి కావాల్సింటే మట్టి వేల అధికమైపోయింది, రాయి కావాల్సింటే రాయి వేల అధికమైపోయింది, ఇంకా బియ్యము బేడ వేల చెప్పనక్కర్లేదు.
0: If you want water, the cost of water has gone up. If you want dirt, that even the cost of dirt and dust has gone up. If you want stone, the cost of stone also has gone up. One doesn't have to describe in this situation how the cost of things like rice or things like dal has gone up.
1: అన్నింటికంటే చాలా చీప్గా ఉన్నటువంటి వస్తువు మాత్రం ఒక్కటే ఉంటుంది అది లోకంలో.
0: Of all things, there is one thing which is cheaper than everything else in this world.
1: అది ఏమిటంటే మానవత్వమే చీప్గా ఉంటుంది.
0: What is that which is cheaper than anything else, and that is human nature itself.
1: మనుషులకి విలువ లేకుండా పోతుండాలి, పదార్థాలకంతా విలువ ఎక్కువైపోతుంటుండాలి, కనుక అది సీతామాత యొక్క ఆడుతూ ఉంటుండాలి.
0: Man has lost all value. Material has got its value gone very high.
1: ఈనాడు ఈ వెలనంతా కూడా తగ్గిపోవాలని మనం ఆశించేటట్టు ఒక అభిప్రాయమే ఉంటుంటే మనిషిని వెల ఎక్కించుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి, పదార్థాల వెల తగ్గిపోతుంది.
0: ఇఫ్ యూ రియల్లీ వాంట్ ది కాస్ట్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ టు కమ్ డౌన్, దెన్ ది వన్ థింగ్ విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ రైజ్ ది వాల్యూ ఆఫ్ మ్యాన్. ఇఫ్ ది వాల్యూ ఆఫ్ మ్యాన్ గోస్ అప్, దెన్ ది వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ విల్ కమ్ డౌన్.
1: కనుక మనం ఈ మెటీరియల్స్ వ్యాల్యూ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. మన వేళ మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వేళ తగ్గిపోతుంది.
0: దేర్ ఇస్ నో యూస్ అవర్ మేకింగ్ ఎనీ అటెంప్ట్ టు బ్రింగ్ డౌన్ ది కాస్ట్ ఆఫ్ మెటీరియల్. ది అటెంప్ట్ విచ్ యూ షుడ్ మేక్ ఇస్ టు బ్రింగ్ అప్ ది వాల్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్, దెన్ ది మెటీరియల్స్ విల్ కమ్ డౌన్ ఆటోమేటిక్.
1: అన్ని పదార్థాలు కూడా మనిషికి అవసరమే కానీ పదార్థాలకు మనిషి అవసరం కాదు.
0: All things in this world are necessary for man. Man is not an essential thing for various items in the world.
1: కనుక మెయిన్ గా ఉన్నటువంటి మనుషత్వంకి వెళ్ళలేకపోతే ఇంకా పదార్థములు ఏం ప్రయోజనం?
0: If man, who is the most essential thing, for whose benefit all other things exist, if he has no value, what is the value of all these things?
1: కనుక మనకు విలువైనటువంటి మనిషి విలువైనటువంటి దీనిని అనుభవిస్తున్నారంటే ఇది కూడా ఒక అవమానమే.
0: If man who has no value is wanting to experience material things which have got such a high value, it is also a very disreputable situation.
1: కనుక మొట్టమొదటి మానవత్వమైనటువంటి దాన్ని పవిత్రమైనటువంటి యొక్క ప్రయత్నం ద్వారా, పవిత్రమైనటువంటి కృత్యముల ద్వారా ప్రయత్నమైన పూర్వకంగా మనం సాధించడానికి కోరుకున్నప్పుడు ఈ ప్రపంచం అనేటువంటి మన హస్తగతం అయిపోతుంది.
0: Through sacred effort and through conscious effort, if you can raise the value of human nature, then all that you see around you in the world, that will be in your palm, in your
1: hand. విద్య కాని, భుజబలము కాని, బుద్ధి బలము కాని, ఇంకా అధికార బలము కాని, ఇక్కడ ఏమాత్రం కూడా నువ్వు వీరు కాదు.
0: Whether it is your education, or whether it is the strength of your position, or whether it is your physical strength, whatever power of that kind which you may possess, that is not going to help you in this effort at all.
1: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్, కొట్టిపోయేటువంటి మేఘములే.
0: All these strengths are like passing clouds.
1: ఒక కణంలో ఉండవచ్చును, మరొక కణంలో పోవచ్చును.
0: In one moment they seem to be strong, in the next moment they may all disappear.
1: మన గుణమే శాశ్వతమైనటువంటి యొక్క ప్రాపర్టీ.
0: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ క్వాలిటీ, యువర్ గుడ్ క్వాలిటీ ఆర్ యువర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: కనుక మన క్వాలిటీని అభివృద్ధి పరచుకోండి కానీ క్వాంటిటీని మాత్రం అభివృద్ధి పరచుకొని ప్రయోజనం లేదు.
0: మేక్ అన్ అటెంప్ట్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇంప్రూవింగ్ ది క్వాంటిటీ.
1: కడవల కడవల గాడిగ పాలు ఉంటుంది కూడా ప్రయోజనం లేదు, ఒక్క టీ స్పూన్ కౌ మిల్క్ పాలు.
0: దేర్ ఇస్ నో యూస్ హావింగ్ బిగ్ పాట్ఫుల్స్ ఆఫ్ యాసెస్ మిల్క్. Even a spoon of cow's milk don't eat it.
1: Kanuka, manamu, yedo lokamlo yedo saadistunnamani cheppani, manam kaalamanta vyaktam chesukotamu, kaalamunu anta kuda apavitram chesukotamu, mana yokka karmanu kuda apavitram chesukotam jarugutundadi. Divyaatma swaroopulara, pavitramaina kaalamu, kaalamu apavitramainatundi kaadu, kaalame daiva swaroopamu, kaalame anni vidhamainatundi manasike deliki moola kaaranam. Kanuka, time is energy, time is God, time is that. అంతా టైం కనుక టైం ను మనం పవిత్రం చేసుకోవాలి. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. కనుక మనం టైం వేస్ట్ చేయకోకుండా మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటూ మన జన్మను సార్థకంగా అందించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి ప్రయత్నంలో మనం తగినటువంటి కృషి కలపాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: టు సీ యువర్ సెల్ఫ్ అండ్ టు థింక్ దట్ యు ఆర్ అచీవింగ్ సంథింగ్ వర్దీ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ టు స్పెండ్ ఆల్ యువర్ ఫిజికల్ ఎనర్జీ అండ్ యువర్ టైం in thinking, deceiving yourself that you are achieving something is simply wasting time. Do not use your body and your physical strength and the time that is available for you in following these illusory things. Divyatma Swarupa, time is very important. Time is energy. Time is God. If you waste time, you will be wasting your life. You must improve and use your body and your strength and the time that is available to you to raise the value and improve human nature, the quality of human nature.
1: You know, 99% time waste cheyadame kaadu jarugutu untundadi.
0: Today it is such that all activities, 99% of all activities, human activities are in the direction of wasting time.
1: Kanuka manamu time waste cheyakunda undeyatundi yokka pavitramainatundi konni kartavyalu kuda manam cheyabattali.
0: So we should undertake some tasks which clearly are not in the direction of wasting time.
1: Sara matalatone manu jeevitanni yattham vaadistunnam.
0: are wasting life with just words.
1: ఈ అంతా కూడా కేవలం ఒక గ్యాస్ ఏ కానీ ఏమి ప్రయోజనం లేదు.
0: All this is simply in the form of useless gas. It does not result in anything substantial.
1: ఈ అపవిత్రమైనటువంటి మాటలతో, అపవిత్రమైనటువంటి క్రియలతో, అపవిత్రమైనటువంటి యోచనతో మనం సాధించేటట్టు ఏమాత్రం ఉండదు.
0: With unsacred words, with unsacred work, there is nothing which you can achieve.
1: కనుక ప్రతి ఒక్క తారము కూడాను దివ్యత్వమైనటువంటి ఆనందము మన హృదయ స్థానంలో ఉంటుండాలనే సత్యాన్ని మనం గుర్తించుకొని కృష్ణుని అంతర్ముఖంగా ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize the fact that divine pleasure is present in our own heart. And we should turn our vision inward into ourselves.
1: దీనికి అనేక పరిమళాలు కొంత ఉదాహరణలు కూడా మీకు అందించాను.
0: Several times I have given you examples to illustrate this point.
1: ఒక కప్పు ఉంటుంది.
0: We have one tumbler.
1: కానీ ఆ టంబ్లర్లో నీరు పోశాం.
0: We pour water into the tumbler.
1: దాంట్లో ఒక స్పూన్ చక్కెర వేశాం.
0: We put a spoon of sugar into this.
1: కానీ ఆ షుగర్ అడుగు భాగంలో పోయి కూర్చుంది.
0: The sugar goes right down below the water.
1: కానీ పై భాగంలో ఉన్నటువంటి జలాన్ని మనం త్రాగడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: And we make an attempt to drink the water on the surface.
1: కానీ అందులో ఏమాత్రము మాధుర్యం మనకు గోచరించడం లేదు.
0: We will not see the sweetness in the water that is taken from the top surface.
1: అప్పుడు మనం ఏం చేస్తాం?
0: What do we do in those conditions?
1: ఒక స్పూన్ వేస్తాము, దాన్ని చక్కగా తిప్పుతాం.
0: Then we put the spoon in the tumbler and mix up the water.
1: అడుగు భాగంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యమైన చక్కెర పై భాగంలో ఉన్నటువంటి నీరు సర్వత్రా కూడా చేరిపోయి నీరంతా కూడా మధురమైనటువంటి రుచిగా మారుతుంది.
0: The sugar which is at the bottom gets stirred up and gets mixed in the water, and all the water that is in the tumbler acquires the sweetness of the sugar.
1: కనుక పై నీరు క్రింద చక్కెర రెండు కూడా ఏకమైపోవటం వల్ల సర్వత్రా మాధుర్యమే చేరిపోతుంది.
0: Water that is on the surface and the sugar that is at the bottom, they get mixed up. They get mixed up so that sweetness is present all round in the tumbler.
1: కనుక ఈనాడు మనం లోకంలో అశాంతికి గురి అయినామంటే దీనికి ఏది కారణం?
0: Today, if in the world we are subjected to lack of peace, what is the reason for it?
1: మన హృదయమే ఒక కప్.
0: Our heart is like a cup.
1: మన డివినిటీ అందులో ఉన్నటువంటి షుగర్.
0: Divinity is the sugar in the cup of our heart.
1: పైన ఉన్నటువంటి చరణ వరల్డీ డిజైర్.
0: The water which is on the surface is the worldly desire.
1: వరల్డీ డిజైర్ అనేటువంటి వాటర్ తాగుతున్నాము, ఇందులో తృప్తి మనకు రావటం లేదు.
0: We are drinking this perfect water, this worldly desire, and we feel no satisfaction.
1: కనుక బుద్ధి అనేటువంటి స్పూన్ అక్కడ వెయ్యి.
0: So put the spoon of your buddhi.
1: సాధన అనేటువంటి కవి వచ్చే
0: you churn with the spoon which is your buddhi by way of sadhana or practice.
1: అప్పుడు ఈ దివ్యత్వము ప్రకృతత్వము రెండు ఏకమైపోతుంది, సర్వత్రా ఆనందం అనేటువంటిది మనకు లభిస్తుంది.
0: Then divinity which is at the bottom like the sugar, the sweet sugar, gets mixed up with the worldly desire, and right around always you find the sweetness of divinity getting mixed up and present everywhere.
1: ప్రకృతి సంబంధమైనటువంటి కర్మను నీవు విసర్జించనక్కర్లేదు, అందులో కూడా నువ్వు దైవత్వాన్ని నీవు విసర్జించు. సర్వత్రా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు చేసినప్పుడు అన్నింటి ఎందుకు మనకు ఆనందమే లభిస్తుంది.
0: యూ డో నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ నార్మల్ యాక్షన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది మెటీరియల్ వరల్డ్. But in the actions related to the material world, you seek divinity, you find divinity. When you do that, then you will get sweetness. The divinity which is sweet will be present in all your actions which are related to the material world as well.
1: Ajnana drishtito chusinappudu idi prakruti, idi jagat.
0: It's only when you look at things with an ignorant vision, then you will call this the world.
1: అదే నీవు జ్ఞాన దృష్టితో చూసినప్పుడు అదే విశ్వ విరాట రూపము, అదే విశ్వేశ్వర ఆకారం.
0: బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది వరల్డ్ విత్ ది విజ్డమ్ ఐ, విత్ ది ఐ విచ్ ఇస్ వైజ్, దెన్ దట్ వెరీ వరల్డ్ ఈస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక బంగారు చైన్ ని నీవు చూసినప్పుడు అందులో చైన్ యొక్క ఆకారమే నువ్వు చూసినప్పుడు బంగారం నీవు మర్చిపోతావు.
0: దట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ గోల్డ్ చైన్ and if you concentrate only on the chain, then you will forget the gold with which the chain has been made.
1: నీవు గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు చైన్ నీవు మర్చిపోతావు.
0: బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ది గోల్డ్ విత్ విచ్ ది చైన్ హ్యాస్ బిన్ మేడ్, యూ విల్ ఫర్గెట్ ది చైన్.
1: కానీ గోల్డ్ చైన్ రెండు ఒక్కటే.
0: and the chain together constitute only one piece.
1: కనుక జగత్తు జగదీశ్వరు ఇద్దరు ఒక్కరే.
0: Therefore, the world and the Lord of the universe are both one and the same.
1: కనుక జగత్తును చూసినప్పుడు ఇది ఒక విశ్వము.
0: If you look at this situation by concentrating on the worldly aspect, then this is the world.
1: దీనిని దైవత్వంతో చూసుకో సర్వము ఈశ్వరత్వం.
0: But if you look at it with the divine aspect, then the whole thing is divinity itself.
1: దీనికి అప్పుడప్పుడు చిన్న చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తుంటాను పిల్లలు కూడా అర్థమయ్యేట్టుగా.
0: అండ్ ఐ గివ్ దిస్ ఐ మెన్షన్ స్మాల్ ఇలస్ట్రేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ చిల్డ్రన్ కెన్ అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్.
1: ఇప్పుడు మనం మహారాష్ట్ర స్టేట్ లోపల అనేక రకమైన పీపుల్ చేస్తుంటారు.
0: ఇన్ ది మహారాష్ట్ర స్టేట్ యు ఆర్ యూస్ టు ప్రిపేరింగ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్.
1: మైసూర్ పాకుల శాంబార్ టీ పాకు మిఠాయి జిలేబీ కీరు పప్పులు ఎన్నో చేస్తుంటారు. కానీ అన్నింటి ఎందుకు కామన్ ఇది షుగర్ గా ఉంటుంటారు. ఈ షుగరే లేకపోతే మైసూర్ పాకు లేదు, గులాబ్ జాము లేదు. ఈ రూపనామముల వ్యత్యాసమే కానీ షుగర్ ఒక్కటిగా ఉండినట్టుగా ఒక్కొక్కరు రూపం ఒక్కొక్కటి, ఒక్కొక్కరు నామం ఒక్కొక్కటి, ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్కటి ఉండవచ్చు. రూపనామములు భేదమే కానీ దైవత్వం ఏకత్వం కాకుండా నేను విశ్వసిస్తాను.
0: జస్ట్ యాజ్ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ స్వీట్స్ మైసూర్ పాక్ గులాబ్ జామ్ అండ్ సో మెనీ డిఫరెంట్ స్వీట్స్ ది వన్ కామన్ థింగ్ ఈస్ ది షుగర్. ది షుగర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆర్డర్ దట్ ఆల్ దీస్ స్వీట్స్ get that taste. So also there are so many human beings. These human beings may differ in name and form. One individual has one name and one form. Another individual has another name and another form. The difference is only in the name and the form. But the basic essential content, namely the divinity in all of them, is one and the same, like the sugar in all the sweets.
1: Kaduka, meer sarvulu endukonu daivattu unnaru ee satyanni meer gurtinchukoni తగినటువంటి జాగ్రత్తలో మనం మెరిగినప్పుడు నిజముగా మానవత్వం కంటే ఇంకా పవిత్రమైనటువంటి జీవితము మరొకటి లేదు. జంతువు నాం నరజన్మ దుర్లభము. నరజన్మము చాలా పవిత్రమైనటువంటి జన్మము. ఎన్నో జన్మముల యొక్క పుణ్యధనం అనేటువంటి దీనిని ప్రోగు చేసి అందించుకున్నటువంటి వరప్రసాదము మానవత్వం. అలాంటి మానవత్వాన్ని వ్యర్థం సాధించుకోకుండా చూసుకోవాలని కూడా మీరు గుర్తించాలని
0: ఆశిస్తున్నాను. In accordance with that recognition, then there is nothing more sacred than the human nature itself. In fact, of all the animals that are born, to be born as a human being is one of the greatest gifts of God. One earns the birth of a human being amongst all the animals that are born by so many good deeds which he would have done over several births. I am hoping that you will recognize this value of human nature and you will be able to use the fact that divinity is present in every human being as the basis to shape your ideas and your life.
1: Prema.

0: బ్రతుకును ఇచ్చినది ఎందుకు తెలుసా? మెతుకులు బతికేటందులక కాదు కాదు, వెదలను తీర్చే దేవదేవుని ఉనికిని వెతికేటందుల.
1: Do you know why the life has been given to you? It is not for the sake of searching for food all through your life and eke out a livelihood, but in order to enable you to search and find out God, in whose search you should spend your life.
0: Pavitratma swarupulara, Bharat desham aneetundi peru vineetappatiki Himalaya parvathamulu gurtukostuntayi.
1: Pavitratma swarupas, the moment we hear the name Bharat of our country, we are reminded, and to our mind comes the Himalayan mountains.
0: శతాబ్దములు తరబడి హిందూ జాతికి ప్రామాణ్య రూపమై ఉన్నటువంటి సత్య అహింసలకు ప్రకారములై ఉన్నటువంటి యొక్క పర్వతములే ఈ వెండి కొండలు.
1: ఫర్ సెంచురీస్ ఇన్ ది పాస్ట్ ది ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హిందూయిజం ఆర్ సింబలైజ్డ్ ఇన్ ట్రూత్ అండ్ అహింస. These two great principles of truth and ahimsa are also symbolized in these silvery mountains of the Himalayas.
0: ఏ మహనీయులు మహర్షులు తపస్సు ఆచరించిరో ఆ ప్రదేశమే హిమాలయ పర్వతములు.
1: The place where great men and great saints have performed their tapas and their meditation is the place of the Himalayas.
0: సత్యం ధర్మముల వలె పరిశుద్ధమై మానవులకు ఆదర్శప్రాయంగా నిరూపించేటువంటి యొక్క కొండలుగా కనిపిస్తుంటాయి.
1: Those mountains appear to us as the symbols and as the symptoms of purification attained through truth and through dharma.
0: కేవలం మేఘములను కప్పుకొని మాధవుని ధ్యానిస్తున్నదా అన్నట్లుగా అనిపిస్తుంటాయి ఆ పర్వతము చూచినప్పుడు.
1: When we look at those mountains, we get the feeling that they are covered by clouds, by silvery clouds, and are lost in meditation of Madhava, the God.
0: ఏ పర్వతములు యందు ఋషులు తపస్సు ఆశించిరో ఆ పర్వతముల యందే గంగ పుట్టినది.
1: In these mountains where the rishis had performed their tapas and their meditation, Ganges has its origin, has its source in these mountains.
0: ఈ గంగ ప్రవాహమైనటువంటి హిందూ జాతి.
1: This Ganges is the flowing symbol of the Hinduism.
0: ఈ గంగ అన్నటువంటిది ప్రతి మానవుని యొక్క ఆధ్యాత్మిక హృదయమునందు కూడాను రక్తనాళములుగా ప్రవహించేటువంటి యొక్క ప్రతిబింబమే.
1: This Ganges also symbolizes and symbolizes what flows through the blood vessels of every human being from his spiritual heart.
0: భారత జాతి యొక్క ప్రతిబింబ స్వరూపమైనటువంటి రక్తనాళములు ఈ గంగా యొక్క ప్రవాహంగా మనము పోల్చుకోక తప్పదు.
1: We have to compare the blood vessels and the arteries of the Bharat and of the citizens of Bharat to the flow that comes through this Ganges.
0: గంగా అని పేరు విన్నంత మాత్రమే ఆ గంగకు ఇరుపక్కలా ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి క్షేత్రములు తీర్థరాజములు సంగములు మనకు గుర్తుకొస్తుంటాయి.
1: The moment we hear the name Ganges, at once we are reminded of the two banks of Ganges, the great centers of pilgrimage, the great learned centers, and the great places of worship that exist on either side of this river Ganges.
0: Kasi, Prayag, Haridwaramu, Rishikesi, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క క్షేత్రములు కూడాను మనకు కంటికి కనిపిస్తుంటాయి.
1: We at once visualize in the thought of the Ganges great pilgrim centers like Banaras, like Prayag, like Rishikesh and like Haridwar.
0: కనుక ఈ గంగ యొక్క ప్రతిబింబమైనటువంటి రక్తనాళములందు మన దేహంలో ప్రవహించేటువంటి యొక్క గంగయందు మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణమైనటువంటి క్షేత్రములు కూడాను మనం గుర్తించుకోక తప్పదు.
1: In the same manner as in this analogy of having the great pilgrim centers on either side of the Ganges, in respect of the Ganges that flows in the blood of our arteries, we should also recognize the great pilgrim centers of our own mind, of our own intelligence, and the antahkarana. These are the pilgrim centers on either side of the arteries that flow in us.
0: Punya kshetramulu yandu pavitramaina bhavamulu pavitramaina karmalu aacharinchatam kaddu.
1: It is customary that in pilgrim centers we perform sacred tasks and sacred ideas are generated in these pilgrim centers.
0: Kanuka mana antar pravaham ainatunti yokka ee raktanaadamulu ainatunti gangaku iruprakkala unnatunti yokka మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణమైనటువంటి క్షేత్రములు యందు కూడాను పవిత్రమైన భావములు, నిర్మలమైనటువంటి యొక్క చింతలు ఇందులో కొంతవరకును అభ్యసించడం అత్యవసరం.
1: ఇన్ ది ఇన్నర్ ఫ్లో, ది ఫ్లో ఆఫ్ బ్లడ్ విచ్ ఇస్ ది లైఫ్ ఫ్లో ఇన్ అవర్ సెల్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ అవర్ ఆర్టరీస్ అండ్ ది ఫ్లో ఆఫ్ బ్లడ్ వీ షుడ్ రికగ్నైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ దీస్ పిల్గ్రిమ్ సెంటర్స్ అవర్ మైండ్ అవర్ ఇంటెలిజెన్స్ అవర్ అంతఃకరణ అండ్ అవర్ చిత్త ఆల్ దీస్ ప్లేసెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ప్లేసెస్ వేర్ గ్రేట్ ఐడియాస్ షుడ్ జనరేట్.
0: మన భారతదేశము పవిత్రమైనటువంటి యొక్క గంగా ప్రవాహము దీని యొక్క అంతరార్థాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి దేశము భారతదేశమని పేరు పొందడానికి కూడాను ఒక సార్థక నామం.
1: ది ఫ్యాక్ట్ దట్ ఇన్ అవర్ గ్రేట్ కంట్రీ భారత్ దేర్ ఇస్ ది సీక్రెట్ ఫ్లో ఆఫ్ గ్యాంజెస్ అండ్ దట్ ఇట్ సింబలైజెస్ ది సీక్రెట్ ఫ్లో ఆఫ్ గ్యాంజెస్ ది నేమ్ భారత్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై అవర్ కంట్రీ హ్యాస్ ఇట్ సెల్ఫ్ గాట్ ఎ సీక్రెట్ ఇన్నర్ మీనింగ్.
0: భారతదేశం అనేటువంటి పేరు విన్నంత తక్షణమే భారతం కూడాను మనకు జ్ఞాపకం వస్తుంటుంది.
1: The moment we hear this name Bharat of our country, we are also reminded of the great epic Bharata.
0: ఈ భారతమునకు కథానాయకుడు కృష్ణమూర్తి.
1: The hero for this story of Bharat, the epic of Bharat, is the Lord Krishna.
0: కానీ మన దేశమునందు కృష్ణుడి గురించి చిత్ర విచిత్రములైనటువంటి అభిప్రాయములు వెలుపుచ్చటం చేత యథార్థమైనటువంటి కృష్ణు యొక్క మహత్తరమైనటువంటి శక్తులు కూడాను మనం మర్చిపోతున్నామా అనిపిస్తుంది.
1: However, sometimes we feel because in our own country the great deeds done by Krishna are being pictured in a rather distorted fashion and in an untrue fashion, we get the feeling are we forgetting the true nature and the true character of the Lord Krishna, the principal figure in Bharata.
0: Krishnudu kevalam samanyamainatundi gopi gopila madhya kevalam oka chira jalamlu yokka sammelitanga సస్వరూపమై వెలుగొందినటువంటి ఒక స్వరూపుడు ఈ కృష్ణమూర్తి.
1: కృష్ణ ఈజ్ లైక్ వన్ హూ హాస్ మిక్స్డ్ విత్ ది గోపీస్ అండ్ ది గోపికాస్ యాజ్ వాటర్ మిక్సెస్ విత్ మిల్క్ అండ్ హీ మూవ్డ్ సో ఇంటిమేట్లీ విత్ గోపీస్ అండ్ గోపికాస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణతత్వాన్ని మనం గుర్తించుకోవటానికి మొట్టమొదట భారత యుద్ధమనందు ఇరుప్రక్కల కౌరవులు, పాండవులు, మహావీరులు, ధీరులు, గంభీరులైనటువంటి వారు, మహాశక్తి సంపన్నులైనటువంటి యొక్క వారందరూ కూడాను అందరింటికి మధ్య ఈ అర్జునుడిని నిలబెట్టుకుని తనకు కర్మకాండ యందున్నటువంటి రహస్యాన్ని తన కర్ణద్వారముల ద్వారా స్థాపించారు.
1: ఫర్ us to be able to understand and recognize the real aspect, the truth behind this sacred Krishna and his attitudes, we should realize that in the great battle of Bharata between the Kauravas and Pandavas, the great heroes at that time, he made Arjuna stand in the battlefield and he taught the philosophy of karma, the philosophy of work to Arjuna and to us through the ears of Arjuna.
0: దీనిని పురస్కరించుకుని ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఎ క్వశ్చన్ అండ్ డిస్క్రైబ్డ్ ది బ్యాటిల్ ఫీల్డ్ యాజ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: మామక పాండవశ్చైవ సమవేత యుచ్చవః కిమకుర్వత సందేహ. అనగా ఈ ధర్మక్షేత్రం అనేటువంటి నందు మామక నావారు పాండవులైనటువంటి వారు ఇందులో కూడి ఏమి చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న అడగటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం కొంత గుర్తించడం అత్యవసరం.
1: ధృతరాష్ట్ర ఆస్క్ ది క్వశ్చన్ ఇన్ దిస్ ఫార్మ్ ఇన్ దిస్ బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ ధర్మక్షేత్ర అండ్ హ్యాస్ ది నేమ్ ఆఫ్ కురుక్షేత్ర మై ఓన్ పీపుల్ ది కౌరవస్ అండ్ ది పీపుల్ హూ బిలాంగ్ టు ది క్లాన్ ఆఫ్ ది పాండవాస్ దే హవ్ ఆల్ కమ్ టుగెదర్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ డూయింగ్ ఇన్ దిస్ బ్యాటిల్ ఫీల్డ్ దిస్ ఇస్ ది క్వశ్చన్ విచ్ ధృతరాష్ట్ర ఆస్క్.
0: మామక మామక అనక మమకార అభిమానములతో కూడినటువంటి నావారు, ఇంకా పాండవులైనటువంటి వారు అనగా సాత్విక గుణము సంపన్నుడైనటువంటి వారు పాండవులు ఈ యొక్క ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి అర్థాన్ని చూడాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ది హిడెన్ మీనింగ్ ఇన్ దిస్ క్వశ్చన్. ది క్వశ్చన్ సేస్ మామక దట్ ఈస్ దోస్ పీపుల్ హూ ఆర్ మైన్ టు హూమ్ ఐ హావ్ ఎన్ అటాచ్మెంట్ and with whom I am bound down by an attachment, and Pandavas who are known for their sattvic quality. What is it that these people with whom I have an attachment and another group of people who belong to the sattvic quality, what is it that they are doing in the dharmakshetra?
0: Anaga mamakara abhimanamulu tamo guna rajo gunamulani పాండవులైనటువంటి వారు సాత్విక గుణమని, ఈ యొక్క ధర్మక్షేత్రమైనటువంటి యొక్క ఈ దేహములతో కూడినటువంటి కురుక్షేత్రమునందు అనగా హృదయస్థాయి యందు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు అనేటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి దృష్టిరాత్రుడు అడిగినటువంటి ప్రశ్నగా మనం దీనిని నిర్ణయించుకోవచ్చు.
1: We have to understand here that Dhritarashtra in his ignorance asks the question which really means from its inner significance point of view that those like Tamoguna and Rajoguna which are the Mamaka, which are the attachments, these two qualities on the one hand and Pandavas, the Sattvic Guna on the other hand, these Gunas have met in the battlefield of my own heart. What is it that they are doing inside this body, the field of the body, in the heart?
0: Kanuka deenini puraskarinchukoni Bharata yuddhamu kevalam 18 dinamulu maatrame jarigindani cheppukotaniki veedu kaadu. Nijamga mana hrudayam aneetundi dharma kshetram nandu ఈ ఇంద్రియములతో కూడినటువంటి కురుక్షేత్రమునందు ఈ యొక్క గుణములతో కూడినటువంటి యొక్క యుద్ధము సంగ్రామము నిరంతరము మన జీవితమంతయకును జరుగుతూనే ఉంటుండాలి. దీనికి సాక్షిభూతుడుగా ఆత్మస్వరూపుడైనటువంటి కృష్ణుడు ఇందులో ఆత్మవాసియా ఉంటున్నాడు, అంతరాత్మగా నిలిచి ఉంటున్నాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ టు లిమిట్ దిస్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ క్వాలిటీస్ టు ఏ పీరియడ్ ఆఫ్ 18 డేస్ ఈజ్ నాట్ కరెక్ట్. This battle between the Tamoguna and the Rajoguna on the one hand and the Sattvic Gunas on the other hand is continually being waged inside our heart, in the body which is the Dharmakshetra and in the Kurukshetra which symbolizes our own sensory organs. This continuous battle is going on, and when the battle is going on, the Lord Krishna in the form of Atma is a witnessing consciousness present all the time seeing the battle going on.
0: కేవలం నరస్వరూపంలో వచ్చినటువంటి యొక్క భారత స్వరూపమే కృష్ణుడు.
1: కృష్ణ హియర్ షుడ్ బి అండర్స్టూడ్ యాజ్ వన్ హూ సింబలైజెస్ దిస్ వెరీ ఎసెన్స్ ఆఫ్ భారత కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: హిందూ మతమునకు, హిందూ సమాజమునకు, హిందూ జాతికి కూడాను అంతరాత్మగా ఉన్నటువంటి వాడే ఈ కృష్ణుడు.
1: This Krishna symbolizes the inner consciousness, the inner Atma of Hinduism, of the Hindu traditions and of the Hindu religion.
0: ఈ కృష్ణతత్వాన్ని లోకానికి చాటే నిమిత్తమై అనేక రకములైనటువంటి రాజకీయ, సాంఘిక, నైతిక, భౌతిక, సామాన్యమైనటువంటి యొక్క గృహస్థులకు సంబంధించినటువంటి యొక్క విషయాన్ని కూడాను లోకానికి ఒక విధమైనటువంటి సామాన్యమైన మార్గంలో ప్రబోధించినటువంటి వ్యక్తి ఈ కృష్ణమూర్తి.
1: With a view to propound this aspect of Krishna, this aspect of the cult of Krishna in an ordinary manner, in an understood language to the people of the world, in the political sphere, in the economic sphere, in the social sphere, so that they may understand fully and well in an ordinary language, Krishna has come in a human form.
0: Idi ittundaga manam ee naati prapancham yokka paristhitini manam vicharinchinappudu ఈనాడు లోకము యొక్క తీరు అనేక మార్గములుగా మనకు గోచరిస్తుంది.
1: వైల్ దిస్ ఈజ్ యాజ్ ఇట్ మే బి వెన్ వీ గివ్ సమ్ థాట్ టు ది సిచ్యువేషన్ ఇన్ ది వరల్డ్ టుడే వీ ఫైండ్ దట్ ది సిచ్యువేషన్ ఈజ్ ఇన్ మెనీ డైవర్స్ వేస్ అండ్ ఈస్ ప్రెజెంటింగ్ యాజ్ ఎ కాంప్లికేటెడ్ పిక్చర్.
0: మానవులను అందరినీ కూడా సమత్వంగా గావించాలని, వారికి సమతత్వాన్ని, సమ అధికారాన్ని అందించాలని, ఇంకా ఆహార విహారములు మొదలుకొని నివాస భూముల వరకు కూడాను వారికి సమతత్వాన్ని మనం అందించాలని కూడాను, దీనిని ఒక కొత్తగా మనం నిర్మించినటువంటి ఒక సోషలిజం అని కూడాను మనం భావిస్తూ వస్తున్నాం.
1: వీఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ న్యూ సొసైటీ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషలిజం, వాంటింగ్ టు మేక్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కమ్ టు ది సేమ్ లెవెల్, వాంటింగ్ దట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ ది సేమ్ ఇన్ రిగార్డ్ టు దర్ ఫుడ్, ఇన్ రిగార్డ్ టు దర్ రిక్వైర్మెంట్స్, దర్ వెల్త్, దట్ దే షుడ్ బి బ్రాట్ టు ది సేమ్ లెవెల్. వీఆర్ కాలింగ్ దిస్ బై ద నేమ్ సోషలిజం.
0: కానీ ఇది నిజంగా మనం సోషలిజం చెప్పడానికి ఏమాత్రం ఆధారము లేవు.
1: బట్ ట్రూలీ దిస్ ఆస్పెక్ట్, దిస్ డిజైర్ కెనాట్ బి కాల్డ్ సోషలిజం. దేర్ ఇస్ నో సపోర్ట్ ఫర్ కాలింగ్ ఇట్ సోషలిజం.
0: ఈనాడు ఆస్తిపాస్తులకు కానీ, భౌతిక సుఖభాగ్యాలకు కానీ, ధన కనక వస్తు వాహనాదులకు కానీ మనము ఒక విధమైనటువంటి సమానత్వంగా పంచిపెట్టడంలో మనం సంసిద్ధంగా ఉండవచ్చును. ఇది పవిత్రమైన కార్యమే, ఇది ఉత్తమమైనటువంటి భావమే. కానీ వారి ఆశలను మాత్రము మనం సమత్వంగా భావించడానికి ఏమాత్రము వీలు కాదు.
1: టుడే వీ మే బి రెడీ అండ్ వీ మే బి ఇన్ ఏ పొజిషన్ టు డిస్ట్రిబ్యూట్ ది వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ, టు డిస్ట్రిబ్యూట్ ది ల్యాండ్స్ అండ్ హౌసెస్, టు డిస్ట్రిబ్యూట్ ఇన్ షార్ట్ ఆల్ ది మెటీరియల్ పొజిషన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈక్వలీ అమంగ్స్ట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, బట్ వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్. We have not got the capacity to distribute the desires of humanity equally amongst all the human beings.
0: Yenadu vanchana samatvanga manam bhavinchagalamo aanade ee aastipaasulu kudunu samatvanga tamaktame panchukovataniki veelavutundi kaani kevalam aastipaasulu matram panchipetti samabhavam vaaru tama aasulu kudunu vaari endu lekapovatam cheta idi kevalam oka vidhamainatuvanti yokka arajakamunike moola kaaranamga yerpadutundi.
1: Only that day when the desires of individuals are exactly at the same level for all human beings will we be right in distributing the material possessions, the wealth, the prosperity and the lands and houses, all the material possessions equally amongst them. In fact, that will take place automatically if the desires of all human beings are at the same level.
0: Idi motta motta karmikulu modalu karchakuni varaku kudanu samanga untundi. వీరు దాసత్వాన్ని నిర్మూలం గావించాలని చెప్పని ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది మొట్టమొదట ప్రారంభమైంది.
1: ఫ్రమ్ ది వర్కర్ టు ది అగ్రికల్చరిస్ట్ ఇన్ ఆర్డర్ దట్ దిస్ డిస్ట్రిబ్యూషన్ మే బి ఈక్వలైజ్డ్ దిస్ రియల్లీ స్టార్టెడ్ ఇన్ ది వెరీ బిగినింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ విత్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్రెంచ్ రెవల్యూషన్.
0: కానీ క్రమక్రమేణ అది మార్పు చెందుతూ ప్రతి సామాన్యమైన మానవునికి కూడాను అధికారం అనేటువంటిది ఉండాలని, సామాన్యమైన మానవుని ఎందే ఈ యొక్క అధికార స్థానం చేపట్టాలని, అధికారమైనటువంటి వాడు గొప్పవాణి ఎందు ఈ యొక్క అధికారములు చేత పెట్టకూడదని ఈ విధమైనటువంటి యొక్క భావములు ఏర్పడటం అనేటువంటిది రష్యన్ విప్లవంలో మరియు ప్రారంభమైంది.
1: విత్ దిస్ ఒరిజినల్ కాన్సెప్ట్ గ్రాడ్యువల్లీ ది ఐడియా దట్ ది అథారిటీ అండ్ పవర్ షుడ్ ఆల్సో గో ఈక్వల్లీ వెల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది కామన్ మ్యాన్ హ్యాస్ జనరేటెడ్ అండ్ ఇట్ హ్యాస్ గివెన్ రైజ్ టు ది డిజైర్ దట్ ది అథారిటీ అండ్ పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ అ ఫ్యూ హ్యాండ్స్ బట్ ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది కామన్ మ్యాన్.
0: కానీ అది క్రమక్రమేణ వికార మార్గంను పొంది విపరీతమైన చర్యలకు పూనుకుని అది నేడు కమ్యూనిజం అనేటువంటి రూపంలో రూపొందుతూ వచ్చింది.
1: Gradually, this concept underwent several changes and it took distorted views and changed aspects and it acquired the name of communism as time went by.
0: కానీ ఈ రెండు విప్లవముల యందు ఉన్నటువంటి యొక్క ఆశయాలు ఉత్తమమైనటువంటి ఆశయాలే, పవిత్రమైన ఆశయాలే, కానీ అవి సరి అయినటువంటి ఆచరణ యందు లేకపోవటం చేత అవి వికార మార్గాన్ని అవలంబిస్తూ వచ్చాయి.
1: During both these revolutions, the ideas and the ideals that gave rise to these revolutions are indeed good, are indeed sacred, and are indeed worth accepting. But in practice, they were not put in accordance with the original concepts of the ideals. They were distorted in practice. As a result of that, the revolution gave rise to certain unsatisfactory features.
0: కాని ఇట్టి సమానమైనటువంటి యొక్క సమస్తలను, ఈ సమత్వమైనటువంటి భావములను లోకములో వ్యాపింపచేసేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి భావములు ఈనాడు మనమేమో కొత్తగా సృష్టించినట్టుగా మనం భావిస్తున్నాము. కానీ ఇవి ఈనాటివి కాదు. 50 శతాబ్దములకు పూర్వము కృష్ణుడు ఇదే పవిత్రమైనటువంటి సోషలిజం అనేటువంటి దాన్ని, సామాజిక వృత్తిని, సామాజిక రంగాన్ని తాను స్థాపించినటువంటి యొక్క సామాజిక మూర్తి ఆ యొక్క కృష్ణమూర్తి.
1: These ideas of giving equal opportunities, of distributing whatever material wealth there is in the world in an equal manner amongst all the human beings, we are regarding it as something new. We are thinking that we have given rise to these noble ideas and acceptable ideas. But this is not correct. 50 centuries ago, Krishna did have these concepts. He wanted to give equal opportunities to all human beings. In fact, he is the ideal figure who started these notions 50 centuries ago.
0: Nava Bharata Samajamunuku sthapinchinatvanti yokka mooladhara purushudu ee yokka charitra vyakti.
1: This historic figure, this historic individual whom we call Krishna, is the great individual who really established the roots of what we today call the new society in Bharat.
0: Karmikunni, karchakunni, కేవలం ఒక విజ్ఞానుని కూడాను సమత్వంగా భావించి వారికి తగినటువంటి యొక్క కర్తవ్య కర్మలు నియమించి తద్వారా ఈ లోకద్రోహులైనటువంటి యొక్క రాజకీయ నాయకులు కానీ సాంఘిక ద్రోహులు కానీ ఖండించి తాను కేవలం కిరీటం లేని రాజుగా ఏలినటువంటి యొక్క మూర్తి ఈ కృష్ణమూర్తి.
1: This great figure in our history is one who brought to the same level the worker, the agriculturist and the educated person and exposed the hypocrisy which the political leaders and the leaders and the rulers of the country showed even at that time and brought them to a size and exposed them and did gave good opportunities to the worker, to the agriculturist and to the educated person.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ కృష్ణమూర్తిని మనము గోపాల గోపాల అని పిలవటం కూడాను ఒక పవిత్రమైనటువంటి యొక్క భావంతో మనం భావించుకుంటూ వచ్చాం.
1: From ancient times, we have always regarded it as a sacred idea to refer to this Krishna as a Gopala.
0: Gopala anaga govu anaga emti? Kevalam pasuvulu ani manam anukuntunnam. Kaadu kaadu. Aneka rakamuluga manaku konni aaharamulu andinchi mana vyavasayamulaku todpadi tadwara manaku aneka rakamulainatundi paadi pantalanu endukudanu todpadeetundi yokka jeevulanu annitini kudanu govulane pilustu vacharu.
1: In the word Gopala, what does go mean? Traditionally, we have come to regard this word go to mean only as an animal, the cattle. But this is not so. In historic times, everything that gave us prosperity, everything that gave us what we need, was regarded as a go.
0: Kanuka ee gopalulanaga kevalam gollalani maatrame manam bhavinchukuntunnam kaadu govullu poshinchetunte varandaru kudanu gopalulu.
1: So we think that it is only the community of shepherds is the Gopala. No, whoever looks after this sacred go, which gives us the prosperity and all that humanity needs, is called the Gopala. In those days, Krishna propagated the belief that what gives prosperity and wealth to this world is the cow, is the go.
0: Nija sampada emito ee naadu manavulu gurtinchukolenatundi yokka avyaktam lopala manavudu jeevithanni nirthakam gaavinchukuntunnadu.
1: Man today is ignorant and he is unable to recognize what is true wealth and true prosperity for humanity.
0: Yedo print kottinatvanti notulu chusi manam aanandapadeetvanti daurbhagyam inaadu anubhavistunnamu.
1: We are now in an unfortunate position so as to see, look at printed currency notes and think that that is prosperity and that is wealth.
0: Itti daurbhagyani aanadu krishnudu moolakanetti kevalam govule sriyainatvanti sampadalani ఈ యొక్క గోవుల వల్ల అనేక రకమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి గావించవచ్చునని, ఈ ఆహారం వల్లనే దేశం యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటుందని తాను ఆనాడే గుర్తించి ఈ సోషలిజం అనేటువంటి దాన్ని ప్రాక్టికల్ రూపంలో తాను అనుభవించేశాడు, అందించేశాడు.
1: కృష్ణ ఇన్ దోస్ డేస్ పుష్డ్ అసైడ్ దిస్ ఫూలిష్ కాన్సెప్ట్ ఆఫ్ థింకింగ్ దట్ సమ్ ఆర్టిఫిషియల్ ప్రింటెడ్ కరెన్సీ నోట్స్ కాన్స్టిట్యూట్ వెల్త్. దట్ ఈస్ నాట్ అవర్ వెల్త్ బట్ cows, go, such of it which gives us food, which gives us nourishment, that really constitutes wealth. He propagated this idea and he distributed this wealth equally amongst human beings.
0: Palu, perugu, neyi, venna, ityadi aharamulu, govulu dwara andukotame kaakunda, aa govulu yokka sampadi ainatundi yokka pashuvula dwara kudanu vyavasayamunaku upayoga pettukoni తద్వారా పంటలను కూడా అభివృద్ధి గావించి ఆహారం కూడా సమృద్ధి గావించి లోకానికి కళ్యాణాన్ని అందింపజేశాడు ఈ యొక్క కృష్ణుడు.
1: నాట్ ఓన్లీ డిడ్ వి గెట్ మిల్క్ కర్డ్స్ బటర్ ఘీ అండ్ సచ్ అదర్ థింగ్స్ విచ్ కాన్స్టిట్యూట్ అవర్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ది కౌ బట్ ఫ్రమ్ ది క్యాటల్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ది కౌ వీ యూజ్ దెమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ వీ జనరేట్ ది ఫుడ్ దట్ వీ నీడ్ ఇన్ షార్ట్ వీ జనరేట్ ఆల్ ది నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ అవర్ వెల్త్ from the cow or from the generation from the cow through the cattle.
0: Aithe ikkada paadi pantalu yendu rendu vibhagamuluga bhavinchukunnaru sodarulu.
1: But here when we talk about the harvest and about the milk and the curds, these are regarded in two different categories.
0: Paadi yendu gopaludu panta yendu balaramudu iddaru kudunu tamu bhagamuluga bhavinchukoni pantalu dunneetvanti vaaniki pantalu pandincheetvanti vaaniki నాగలి ప్రధానమైనటువంటిది. దీనినే హలం అని కరుకునే ఆలాహలమైనటువంటి వాడు హలమును ధరించినటువంటి వాడు కాబట్టి బలరాముడని, ఇతను కేవలం పంటను పండించటము, గోపాలుడు పాడిని పండించటం, ఈ రెండింటి ద్వారా లోకమునకు పాడి పంటల ద్వారా సమృద్ధి అయినటువంటి యొక్క కళ్యాణాన్ని అందించుకుంటూ వచ్చాడు దేశానికి.
1: The division of the requirements of the world and of the humanity into two categories. One is the milk and the concerned food. The other is the agricultural harvest. This was divided between the two brothers. Gopala looked after the cattle and the milk and so on that come from them. And Balarama, symbolized by the plow, looked after the harvest, the agriculture and the various foodstuffs that come through agriculture.
0: Nijamuga ee paadi pantala dwarane lokam yokka saubhagyam aadharapadi undi gaani లోకము యొక్క సౌభాగ్యము ఆకాశం నుంచి ఉట్టిపడేది కానీ, లేక భూలోకం నుంచి పుట్టి వచ్చేది కానీ, లేక మధ్యలో ఏదో ఒక కల్పించేటువంటిది కానీ కానేరదు.
1: Truly, the prosperity of the human race depends upon the milk, the food that we get through the milk, and also upon the harvest and the various kinds of things that we get out of agriculture. These requirements of the human beings do not just drop from the sky, nor do they generate out of their own accord. These must come through the cattle and through the land.
0: కేవలం కర్మ ఎందు మాత్రమే తన దీక్షను పూనుకునేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని ఆదర్శప్రాయంగా నిరూపించినటువంటి వారు బలరామకృష్ణుడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టూ ఇండివిజువల్స్ హూ షోడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ దట్ దే డూ నాట్ కేర్ ఫర్ దర్ ఓన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ దట్ దే వుడ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండర్టేక్ టు డూ హార్డ్ వర్క్. కర్మ వర్క్ వాజ్ అట్ ది బేసిస్ ఆఫ్ దర్ ఫిలాసఫీ అండ్ దే షోడ్ టు అదర్స్ దట్ త్రూ వర్క్ వన్ కెన్ గెట్ ప్రాస్పెరిటీ.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు, సర్వాంతర్యామి అయినటువంటి యొక్క పరమాత్ముడు కూడాను తమ శక్తులను ఏమాత్రము లెక్క చేయక కేవలం ఒక సర్వెంట్ వలె కూడాను అర్జునుకు రథాన్ని కూడాను నడిపినటువంటి వాడు ఈ యొక్క కృష్ణమూర్తి.
1: ది లార్డ్ కృష్ణ వాజ్ ఆల్ నోయింగ్, ఆల్ పర్వేడింగ్ అండ్ ఆల్ పవర్ఫుల్, యట్ హీ వాజ్ డివినిటీ హింసెల్ఫ్, యట్ హీ వర్క్ అండ్ హీ వర్క్డ్ యాజ్ ఎ చారిటీర్ ఫర్ అర్జున.
0: సమాజ సేవ అనే ప్రధానమైనటువంటి లక్ష్యం నందు విశ్వసించి సమాజంలో ఆదర్శ రూపాన్ని నిరూపించినటువంటి వాడు ఈ కృష్ణమూర్తి.
1: కృష్ణ వాజ్ వన్ హూ రికగ్నైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ అండ్ బై హిజ్ ఓన్ ప్రాక్టీస్ అండ్ బై సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ హిమ్సెల్ఫ్ హీ షోడ్ టు అదర్స్ దట్ సర్వీస్ టు ది కమ్యూనిటీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: భారత యుద్ధం జరిగిన తర్వాత గుర్రంలో నరులకు తీసుకుని వెళ్లి తమకు అనేక రకములుగా ఆ గుర్రంలో శుభ్రపరిచి తమ గాయములకు తగినటువంటి మందులు వేసి అనేక రకములుగా జీవకోటిని ప్రాణములుగా సమానంగా భావించి తన సేవను ఆచరించినటువంటి వారు ఈ బలరామకృష్ణులు.
1: ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత బలరామ అండ్ కృష్ణ వర్ పీపుల్ హూ టుక్ ది హార్సెస్ టు ది రివర్, హూ వాష్డ్ ది హార్సెస్, హూ టెండెడ్ దేర్ వూండ్స్ అండ్ హూ అప్లైడ్ మెడిసిన్స్ టు ది వూండ్స్, దేర్ బై డెమోన్స్ట్రేటింగ్ దట్ కైండ్నెస్ అండ్ కంపాషన్ టు ఆల్ లివింగ్ థింగ్స్ ఈజ్ ఎ డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దీస్ టూ పర్సన్స్ హడ్ సెట్ such examples in those days.
0: Kevalam Krishna anaga kevalam Yashoda kumarudani, Nanda Yashoda kumarudani, leka Vasudeva Devaki Devi kumarudani mana bhavinchukuntunnam. Idi kuda nu bahi roopaniki oka prakru roopam.
1: If we hear of Krishna, we immediately form a concept that they are just ordinary sons of either Yashoda or Devaki. This kind of feeling is on an ordinary level.
0: Kani karshatiti Krishna ani utpatti sthanamunu puraskarinchukoni కర్షతీతి కృష్ణ అనగా సర్వులకు ఆకర్షింపబడేటువంటి వాడు కృష్ణుడు అని దీనికి ఒక అర్థము.
1: బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది రూట్ మీనింగ్ ఆఫ్ ది నేమ్ కృష్ణ, వీ కమ్ టు ది పొజిషన్ దట్ కర్షతీతి కృష్ణ, దట్ ఈస్ వన్ హూ అట్రాక్ట్స్ ఎవ్రీ వన్, వన్ హూ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అట్రాక్షన్ టు ఎవ్రీ వన్ ఈస్ కృష్ణ.
0: ఇంతే కాదు, కృషతీతి కృష్ణ అనగా త్యజము చేసేటువంటి వాడు కృష్ణుడు, కృషతీతి కృష్ణ అనగా హృదయం అనేటువంటి యొక్క ధర్మక్షేత్రమును సాగు చేసి ఆనందం అనేటువంటి పంటను పండించి శాంతి అనేటువంటి ఫలమును సమాజం అందించేటువంటి వాడు అని ఇది రెండో అర్థము.
1: దేర్ ఇస్ అనదర్ మీనింగ్ ఫర్ ది రూట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కృష్ణ, వీ కెన్ ఇంటర్ప్రెట్ ఇట్ బై సేయింగ్ కృషతీతి కృష్ణ, దట్ ఈస్ కృష్ణ ఈజ్ వన్ హూ ప్లౌస్ ది ఫీల్డ్. విచ్ ఫీల్డ్ డస్ హీ ప్లౌ? హీ ప్లౌస్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్. బై ప్లవింగ్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ he will produce the harvest consisting of the fruits of peace and distribute them amongst the human beings. He is Krishna.
0: Manava koti madhya prema bijamulu naati sahana prasunamulu vikasimpajesi shanti phalamulu samajamulu andinchinatvanti yokka maha tapasya swaroopudu ee krishna murti. Itini yokka dikshani aanaati yokka pavitramainatvanti yokka tapasuga marindi.
1: Krishna symbolizes to us the great person who planted the seeds of prema in the hearts of people and who produced the fruits of peace and distributed them amongst the needy human beings. Such is the ideal picture of Krishna which we should form in our minds.
0: Idiye bharatiyuni matamani krishnuni abhimatamani mana vrutulu vratamani kodunu thanu bodhinchinatvanti mahavyakti.
1: He is the great person who taught to people in those days that this represents the religion of Bharat, that this represents the thinking of the great sages of this country, Bharat.
0: Kanuka itti pavitramainatvanti yokka samaja seva yendu kankanam kattukuni taanu kushyatiti krishnaha anaga enni vidhamulainatvanti kashtamulu nashtamulu dukkamulu తనకు సంభవించినప్పటికీ ఎదురు తగిలినప్పటికీ తాను నిరంతరం కూడాను ఆనందముగా ఉండేటువంటి యొక్క ఉల్లాస స్వరూపుడు అనేటువంటి యొక్క స్వరూపాన్ని కూడా ధరించినటువంటి వాడు.
1: There is another aspect of this, that he made such a determination, a difficult determination, which is a sacred determination, by which he would give peace and happiness to all the human beings, by setting an example himself. Such was he who overcame all obstacles, unmindful of the obstacles that came in his way, in fulfilling his determination. He was always showing a happy and blissful face. Such was the Lord Krishna.
0: ఇతను యుద్ధ భూమి నందు, రుద్ర భూమి నందు, భద్రభూమి ఎందు కూడాను కేవలం నిరంతరం కూడాను ఉల్లాసముగా ఆనందాన్ని తాండవమాడించేటువంటి ఒక స్వభావము ఇతని యొక్క స్వభావం.
1: He had the nature by which to radiate happiness, whether in the battlefield, or whether on the cremation ground, or whether in a peaceful place. He was always radiating happiness. This was a great quality of his.
0: అందువలన యుద్ధభూమి ఎందు అర్జునుడికి బోధించేటువంటి బోధనంతా కూడాను గీత అనేటువంటి పదముతో, అనగా గీత అనగా పాట, ఈ పాటగా అర్జునుడికి అందించినటువంటి వాడు. పాట ఎలాంటి సమయంలో మనం పాడుతుంటాం? మంచి ఉల్లాసమైన సమయం నందే పాటలు పాడుతుంటాం, విచారకరమైనటువంటి సమయం నుండి పాటలు మనం పాడం.
1: దిస్ ఈస్ ద రీజన్ వై ఈవెన్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఎ బ్యాటిల్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ హీ టాట్ గీత టు అర్జున. వాట్ డస్ గీత మీన్? గీత స్టాండ్స్ ఫర్ సాంగ్. వెన్ డూ వీ సింగ్? వీ డోంట్ సింగ్ ఆన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, వీ సింగ్ వెన్ వీఆర్ హ్యాపీ. దిస్ మీన్స్ ఈవెన్ ఆన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ హీ వాస్ రేడియేటింగ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
0: కనుక నిరంతరం కూడా ఆనంద స్వరూపుడు కనుకని ఇతనికి సత్య చిత్ ఆనందం అనేటువంటి ఒక పేరు కూడా సార్థకమైనటువంటిది.
1: He was permanently in bliss. He was permanently happy. This is the reason why he has also been called Sat Chit Ananda.
0: ఇతని ఎందున్నటువంటి మానవత్వమైనటువంటి యొక్క దివ్య శక్తిని కూడాను కొంత మన భాగవతం కంటే భారతం నందే అధికంగా మనం గుర్తించడానికి వీలవుతుంటుంది.
1: As a human being, the divine power that was present in him in that human form, more than in Bhagavata, we will be able to recognize it and clearly see it in the Bharata.
0: కేవలం భాగవతం నందు ఆటపాటలు ఎందు మాత్రమే ఆనందాన్ని అందించుతూ వచ్చాడు.
1: ఇన్ భాగవత, ఇన్ ది స్టోరీస్ ఆఫ్ భాగవత, హీ వాస్ సింప్లీ గివింగ్ సమ్ లీలాస్. హీ వాస్ ప్లేయింగ్ లైక్ ఎ చైల్డ్. దట్ వాస్ వాట్ హీ వాస్ షోయింగ్ ఇన్ భాగవత.
0: ఇక్కడ భారతం నందు మానవత్వాన్ని, దివ్యత్వాన్ని, పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడా ప్రదర్శింపజేశాడు.
1: బట్ ఇన్ భారత హీ ఎగ్జిబిటెడ్ హిస్ డివినిటీ యాజ్ ఆల్సో హిస్ హ్యూమన్ నేచర్. ది కాంబినేషన్ బిట్వీన్ హ్యూమన్ నేచర్ అండ్ డివైన్ నేచర్ వాజ్ ఎగ్జిబిటెడ్ బై హిమ్ ఇన్ భారత.
0: ఇలాంటి యొక్క ధర్మాన్ని లోకానికి చాటుకునే నిమిత్తమే ప్రతి యొక్క యుగమునందు కూడాను, యుగ యుగమునందు కూడాను ధర్మమును ఆదరించేటువంటి నిమిత్తమే భగవంతుడు అవతరిస్తుంటాడనేటువంటిది యొక్క గీత ఎందు కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొక్లెయిమ్ ధర్మ and establish dharma from time to time, he himself stated in Gita that he will come in the midst of mankind to proclaim dharma again and again.
0: Yada yada hi dharmasya jnanam bhavatu bharata abhyudhanam adharmasya tadatmanam srijamiham paritranaya sadhunam vinashaya cha duskrutam dharma samsthapanarthaya sambhavami yuge yuge. Prati yugamunandu kudunu dharma sthapanakai vastunnanu annadu. అనగా ఇక్కడ ధర్మం అనేటువంటి దాన్ని కూడా మనం కొంచెం గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ హీ విల్ అపియర్ అండ్ రీఅపియర్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఎవ్రీ టైమ్. వెన్ ఎవర్ ధర్మ వీకెన్స్ హీ అపియర్స్ ఇన్ ఆర్డర్ టు సేవ్ ది గుడ్ పీపుల్ అండ్ టు పనిష్ ది బ్యాడ్ పీపుల్ అండ్ రీఎస్టాబ్లిష్ ధర్మ. హియర్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై ధర్మ.
0: ధర్మము నశించేటువంటిదే అయితే దానిని ఉద్ధారం చేయడానికి ధర్మస్వరూపుడైన పరమాత్మ ఎందుకు రావాలి? నశించేటువంటి అన్ని కూడా అధర్మ స్వరూపమే కదా, కనుక ఇది నశించేటువంటిది కాదు అనేటువంటి మనకు స్పష్టమవుతుంది.
1: ఇఫ్ ధర్మ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రక్టబుల్ అండ్ ఇఫ్ ధర్మ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్ దెన్ వై షుడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, రీఅపియర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ? ధర్మ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ డిసపియర్ అండ్ డిస్ట్రాయ్ ఆల్ టుగెదర్. ఇఫ్ ఇట్ ఈస్ సో దెన్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ధర్మ.
0: ధర్మమునకు నాశము లేదు, ధర్మమునకు క్షీణము లేదు.
1: ధర్మ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి డిస్ట్రాయిడ్. ధర్మ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి వీకెండ్ ఐదర్.
0: అయితే ధర్మస్థాపనకు అనేటువంటి పదములో కొంత మనం మార్పు చేసుకోవాల్సినటువంటిది వచ్చింది. ధర్మ ఆచరణ స్థాపన అని అనటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
1: ఇఫ్ దట్ ఈస్ సో, ఇఫ్ ధర్మ ఈజ్ నాట్ డిస్ట్రక్టబుల్ దెన్ వై డు వీ టాక్ ఆఫ్ ధర్మస్థాపన? వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ? వీ విల్ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ ఇట్ సూటబ్లీ. ది ఇంటర్ప్రిటేషన్ షుడ్ బి ఎస్టాబ్లిషింగ్ ది ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ అండ్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ.
0: అనగా ధర్మ ఆచరణ క్షీణిస్తుండాలి కాని ధర్మము ఏనాటికి క్షీణించేటువంటిది కాదు.
1: వాట్ ఈస్ డిక్లైనింగ్ ఈస్ నాట్ ధర్మ, వాట్ ఈస్ డిక్లైనింగ్ ఈస్ ది ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ.
0: అయితే ఇందులో మనము మన ప్రాచీనము యొక్క సంస్కృతిని కూడా కొంత మనం విచారించుకున్నప్పుడు, కృతయుగం నందు ధర్మం నాలుగు పాదములుగా ఉన్నదని, త్రేతాయుగం నందు ధర్మం మూడు పాదములుగా ఉన్నదని, ద్వాపరయుగం నందు ధర్మం రెండు పాదములుగా ఉన్నదని, కలియుగంలో ఈనాడు ఒక పాదం పైననే ఉన్నదని మనం విశ్వసిస్తున్నాం.
1: When we look at our traditional beliefs, we also think that dharma in the earliest times, in the Krita Yuga, was on all its four legs. And we believe that later in the Treta Yuga, dharma was standing only on three legs. And still later in the Dwapara Yuga, dharma was standing only on two legs. And right now in the Kali Yuga, dharma is standing only on one leg.
0: అయితే కృతయుగంలో నాలుగు పాదములుగా ఉన్నటువంటి ధర్మమును నశించిపోవటం చేత త్రేతాయుగములో రామావతారము ధరించి ధర్మమును ఉద్ధరించినాడు అని మనం పురాణముల ద్వారా మనం వింటున్నాము. ధర్మమును ఉద్ధరించినప్పుడు పాదములుగా ఉన్నదని, కలియుగంలో ఈనాడు ఒక పాదం పైననే ఉన్నదని మనం విశ్వసిస్తున్నాం.
1: When we look at our traditional beliefs, we also think that dharma in the earlier

0: Puranas and from the stories in our Puranas that while Dharma was standing on the four legs in the Krita Yuga and as it was diminishing, as Dharma was declining, then Rama avatar came and Rama re-established Dharma in the Treta Yuga. But if Rama came and re-established Dharma in the Treta Yuga, what is the meaning of Dharma coming down from four legs to three legs in Treta Yuga?
1: Treta Yugamulo moodu padamuluga jarugutunnatundi ee dharmamu ద్వాపర యుగంలో రెండు పాదములుగా వచ్చినటువంటి దీంట్లో ఈ ద్వాపర యుగంలో కూడాను ధర్మరక్షణ నిమిత్తమై తాను కృష్ణుడు అవతారం ఎత్తి కూడాను ఒక పాదం పోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వన్స్ అగైన్ యాజ్ ధర్మ ఇస్ డిక్లైనింగ్ ది కృష్ణావతార్ కేమ్ అండ్ వెన్ వి సే దట్ ది కృష్ణావతార్ కేమ్ టు రిససియేట్ ధర్మ యట్ వి బిలీవ్ దట్ ధర్మ విచ్ వాస్ ఆన్ త్రీ లెగ్స్ ఇన్ త్రేతాయుగ ఈజ్ ఆన్ టూ లెగ్స్ ఇన్ ద్వాపర యుగ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వన్ లెగ్ డిసపియరింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ కృష్ణ కమింగ్ టు రీఎస్టాబ్లిష్ ధర్మ
1: ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన నిమిత్తమై వచ్చినటువంటి కృష్ణుడు తరువాత ఈ కలియుగములకు ఒక పాదంగానే నిలిచిపోవటం లోపల ఈ ద్వాపర యుగంలో చేసినటువంటి యొక్క ఘనకార్యం ఏమిటి?
0: Krishna came in Dwapara Yuga and Krishna came for the purpose of resuscitating the declining Dharma. But from Dwapara Yuga to Kali Yuga, we believe that Dharma has, instead of standing on two legs, is standing only on one leg. What is the great thing that Krishna has done in rendering Dharma standing from two legs in Dwapara Yuga to one leg in Kali Yuga? Krita
1: Yuga Jnanam, Treta Yuga Yajnam, Dwapara Yuga Archanam, Kali Yuga Namasmarana. Ee naadu padamulaga unnatundi deentlopala కలియుగం అనేటువంటి దాంట్లో ఒక్క పాదం అనగా నిలిచిందంటే ఆచరణలో ఒక్క పాదం మాత్రమే నిలిచింది, కానీ ధర్మం ఏనాటికి క్షీణించలేదు, ధర్మం ఏనాటికి నశించలేదు, ఆ ధర్మమును రక్షించే నిమిత్తమే తాను రాలేదు, ధర్మం యొక్క ఆచరణ నిమిత్తమై కేవలం సులభ మార్గాన్ని నిరూపించేటువంటి నిమిత్తమై అవతారములు వచ్చి ఈ మానవులకు సులభోపాయములు కూడాను నిరూపింపచేయటానికి అవతరిస్తూ ఉంటాయి.
0: దీస్ లెగ్స్ హ్యావ్ టు బి ఇంటర్ప్రెటెడ్ యాజ్ రిఫరింగ్ టు ప్రాక్టీస్. The avatar never came to re-establish dharma. Dharma was never destroyed. But the practice of dharma went on changing. The practice of dharma in Kali Yuga merely remained in Namasmarana. In practice, only one way of following dharma remained, and that was Namasmarana. This is interpreted as dharma standing on one leg.
1: Manavudu puttinappudu rendu padamulato puttunnadu.
0: When man is born, he is born with two legs.
1: కొన్ని నెలలు అయిన తర్వాత నాలుగు పాదములుగా నడుస్తున్నాడు.
0: ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ హీ వాక్స్ ఆన్ ఫోర్ లెగ్స్.
1: తర్వాత మరి రెండు పాదములుగానే ఉంటుంటాది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గెట్స్ బ్యాక్ టు టూ లెగ్స్.
1: వృద్ధాప్యంలో మూడు పాదములుగా వస్తుంది కర్ర చేతికి.
0: వెన్ హీ బికమ్స్ ఓల్డ్ హీ వాక్స్ ఆన్ త్రీ లెగ్స్ యాడింగ్ వన్ హ్యాండ్ స్టిక్ టు హిమ్సెల్ఫ్.
1: అనగా ఈ ఉన్నటువంటి యొక్క పాదములన్నీ కూడాను కేవలము తన యొక్క ఆచరణ నిమిత్తమై తన యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి యొక్క తన దేహంను భద్రం చేసుకునేటువంటి నిమిత్తమై ఉపయోగపెట్టుకునేటువంటి ఉపాంగములే తప్ప ఇవి నిజముగా పాదములని చెప్పడానికి వీలు కాదు.
0: ఆల్ దీస్ లెగ్స్ కెనాట్ బి కాల్డ్ లెగ్స్. దే ఆర్ సింప్లీ సపోర్ట్స్ టు ఎనేబుల్ హిస్ బాడీ టు మూవ్ ఇన్ ది డైలీ లైఫ్ అండ్ డూ హిస్ డ్యూటీ. దే ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఎనేబులింగ్ హిమ్ టు పుల్ త్రూ హిస్ లైఫ్.
1: కనుక ఈ యుగములు యందు కూడాను ధర్మమును ఒక విధమైనటువంటి యొక్క మానవులకు ఆధార రూపంలో అందించేటువంటి నిమిత్తం కొన్ని రకమైనటువంటి ఉపాంగములుగా సృష్టించి తద్వారా ఈ మానవుల యొక్క భావతత్వాన్ని కూడా అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ కొన్ని పాదములు అనేటువంటివి తాత్కాలికమైనటువంటిగా నిరూపించేటువంటివి.
0: సో ఆల్సో యాజ్ యుగాస్ వెంట్ ఆన్ ధర్మ ఇన్ ఆర్డర్ దట్ ఇట్ మే బి ప్రాక్టీస్డ్ బై పీపుల్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ హ్యావ్ బిన్ ఇంట్రడ్యూస్డ్ అండ్ దీస్ మెథడ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హ్యావ్ బిన్ కాల్డ్ ది లెగ్స్ విచ్ మ్యాన్ యూజెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారీయింగ్ ఆన్ హిస్ లైఫ్.
1: సత్యాన్ని ఆధారం చేసుకున్నటువంటిది కనుక ధర్మము, సత్యము మార్పు లేనటువంటిది కనుక ఈ ధర్మం కూడాను మార్పు కానటువంటిది కనుక ధర్మమునకు ఏనాడు కూడాను క్షీణము కాని నాశము కాని లభించడంలో ఏమాత్రం కూడాను వీలుండదు.
0: The basis for dharma is truth, satya, and satya is a permanent thing, it is not going to change. So dharma is also something which is unchangeable.
1: ee naadu dharmamu dharmamu ani cheppetunte vishayam lopala kontha mandi ee prapanchika reethi lopala kontha rajakeeya rangamlo endukodanu ee dharmanni maroka margamlo upayogapadutu vastunnaru.
0: Today when people talk of dharma and refer to dharma, especially in the political sphere, sometimes some people give a meaning which is different from the original meaning of dharma.
1: Kani krishna kalamune okka dharmamunu dinini marok roopamlo nirupistu vachadu.
0: But in the times when Krishna lived, he was explaining and he was telling people the meaning of dharma in a different way.
1: Palani vaade diniki adhikari.

0: పరాని వాడే దీనికి అనధికారి, వీడు మాత్రమే సుఖం పొందాలి, వాడు మాత్రమే దుఃఖం నొందాలి అనేటువంటి ఈనాటి యొక్క ధర్మమును మనము నిరూపిస్తూ పోతున్నాము.
1: టుడే వీ వాంట్ టు ఇంటర్ప్రెట్ ధర్మ బై సేయింగ్ సచ్ అండ్ సచ్ ఎ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు బి హ్యాపీ, సచ్ అండ్ సచ్ ఎ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఆల్ కంఫర్ట్స్, సచ్ అండ్ సచ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ది ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్.
0: కేవలము ధనవంతుడు మాత్రమే ఎందుకు సుఖపడాలి, ధనవంతుడు మాత్రమే ఎందుకు ఆనందాన్ని అనుభవించాలి, దరిద్రుడు ఎందుకు అనుభవించకూడదు, దరిద్రునికి ఎందుకు ఆస్తిపాస్తులు పంచకూడదు, దరిద్రునికి ఎందుకు మనము సమత్వంగా మనము తగినటువంటి అధికారం అందించకూడదు అనేటువంటిది ఈనాటి సోషలిజం యొక్క సమత్వం.
1: టుడేస్ క్వశ్చన్స్ ఆర్ వై షుడ్ ఏ వెల్తీ పర్సన్ ఎలోన్ ఎంజాయ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, వై షుడ్ ఎ రిచ్ పర్సన్ ఎలోన్ ఎంజాయ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, వై నాట్ ఎ పూర్ మ్యాన్ ఆల్సో బి గివెన్ వెల్త్, వై నాట్ బి డిస్ట్రిబ్యూట్ ది వెల్త్ అండ్ మెటీరియల్ ప్లెజర్స్ ఈక్వలీ అమాంగ్స్ ది రిచ్ పీపుల్ అండ్ ది పూర్ పీపుల్. దీస్ క్వశ్చన్స్ టుడే కాన్స్టిట్యూట్ అవర్ నోషన్ ఆఫ్ సోషలిజం ఆఫ్ ప్రెసెంట్.
0: ఇది కొందరి శ్రేయస్సును మాత్రమే కోరి, కొందరి శ్రేయస్సును కోరకుండా ఉండేటువంటిది నేటి యొక్క సోషలిజం యొక్క అంతరార్థము.
1: In the socialism of today, we find a hidden intention of desiring the prosperity and the well-being of a certain type of people and not wanting the prosperity and well-being of another type of
0: people. కానీ విశ్వశ్రేయస్సుని కోరేటువంటిది ఆనాటి కృష్ణుని యొక్క ధర్మ స్వరూపం.
1: But the embodiment of dharma in the human form of Krishna of those days was one which desired the welfare of the entire humanity.
0: సమస్త లోక సుఖినోభవంతు అని కోరటమే ధర్మముకు సరి అయినటువంటి అర్థము.
1: ట్రూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ధర్మ ఈజ్ టు ఆస్క్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ ఇన్ దిస్ యూనివర్స్.
0: అయితే ఇలాంటి పరిస్థితి ఎందు శిష్యుడు కూడా నువ్వు ఒక్కొక్క సమయం నందు ఒకరిని అభిష్టంగాను ఒకరిని ఒక అభిష్టరహితంగా కూడా నువ్వు చూసినటువంటి ఘట్టములు కూడా ఉన్నవు కదా అని మీరు వాదించవచ్చును.
1: In this context, you may have a doubt and you may begin to argue that there were situations when Krishna himself showed as if he liked some people, as if he would want to favor some people, did not like some people and would disfavor such people.
0: Kani vidhi vidhi ani gurtinchukoni sarvagudainatunte vaadu ga Krishnudu tama yokka katta karmalukunu kontha varaku antarasthani kudanu gurtinchukoni kartavyanni nirvartinchukoneetundi deentlopala kontha varaku kankanam kattukovalsi vachindi.
1: But the situations were such that Krishna, who was all-knowing, and Krishna who knew what could be done, what should not be done, he had to make the determination of taking a certain line of action.
0: Bandhumitrulu champi aa raktapu kooda bhujinchukante nenu bichchamettuga manchidani Arjunudu koolabadi undetuvanti samayamunandu Krishnudu ee vidhamainatuvanti yokka dharma prabodhalu chesado manam kontha varaku yochinchali.
1: We should look back and think and ask these questions when Arjuna was in a great despondency and when Arjuna said, by killing my own kinsmen and my own relations and seeing their blood, yet I do not want to become a ruler. When he was in such a despondent mood, what is the kind of teaching which Krishna did to Arjuna is something which we should understand.
0: Arjuna, Dhritarashtra yokka jatakani nenu mundugane cheptunnanu chakkaga vinu. లెమ్ము ధనుంజయ, విధి బలీయము, న్యాయము గెల్చు, నిలుచు సత్యము, నశించు స్వార్థము, సదా యుగధర్మం ఇదే కదోజి కనుగొమ్మిక. నూరుగుల బిడ్డల తండ్రికైన అంత్యమున పిండమిడు దిక్కు గలగరకట ప్రారంభ్రమదేమిటో.
1: కృష్ణ టోల్డ్ అర్జున, లిసన్, ఐఎమ్ గివింగ్ యూ ది ఫ్యూచర్ ఆఫ్ ధృతరాష్ట్ర రైట్ నౌ, యు అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఫుల్లీ. And this is, get up Arjuna, listen to me, Dhritarashtra has 100 sons, but selfishness has no place in this world. All these 100 sons have to be destroyed because of their selfish nature. In spite of the 100 sons, Dhritarashtra's horoscope is such that he will not have a single son left even to perform the ultimate obsequies when Dhritarashtra himself dies.
0: Punyam kaani, papam kaani, leka manchi kaani, chedda kaani, parlu antincheyatuvantivi kaadu. తాము చేసుకున్నటువంటి యొక్క కర్మలే, తాము ఆచరించినటువంటి యొక్క దుర్వృత్తులే, సద్వృత్తులే దీనికి సహాయకారులుగా ఉంటుంటాయన్నాడు.
1: గుడ్ ఆర్ బ్యాడ్, పుణ్య ఆర్ పాప ఆర్ సిన్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ అదర్స్ విల్ గివ్ యూ. దీస్ ఆర్ సింప్లీ డైరెక్ట్ రిజల్ట్స్ ఆఫ్ వాట్ ఎవర్ యాక్షన్స్ విచ్ యూ పెర్ఫార్మ్. దిస్ ఈస్ వాట్ కృష్ణ టోల్డ్.
0: కనుక ఇలాంటి సమయంలో అందు కూడాను యుద్ధము చేయటం కూడాను ఒక సహజమైనటువంటి ధర్మమే అని కూడాను కృష్ణుడు అందుకు ఒప్పుకున్నాడు.
1: What Krishna said and what Krishna agreed to was that under such circumstances and in that context, to enter the battlefield and to fight was also the right kind of dharma.
0: Karanam emanaga pat అతని రాజవంశమును పాడోరింప జనించినారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ దీస్ పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు డెస్ట్రాయ్ సచ్ ఎ నైస్ రాయల్ ఫ్యామిలీ.
0: కార్చిచ్చై నేడు సూత సుతు స్నేహము దానికి తోడు.
1: ఫర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ది వన్ హూ ఇస్ బోర్న్ టు ఎ స్లేవ్ హీ హాస్ బికమ్ ది హెల్ప్.
0: దానిపై కచ్చెలు రేపే శకుని గాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు యాడ్ ఫర్దర్ ఫ్యూయల్ టు దిస్ ఫైర్ దేర్ ఇస్ శకుని ది బ్యాడ్ మ్యాన్.
0: రగులు కొనే మంట మిమ్మంట ఈ వివత్సుని ఇంట ఇంక శరవర్షము తప్పదు విశ్వశాంతికి అన్నాడు. శరవర్షము తప్పదు విశ్వశాంతికి అన్నాడు. విశ్వశాంతి కూడా ఒక విధమైనటువంటి అమ్ముల వర్షమే దీనికి అవసరము అన్నాడు.
1: The battle that is going to come up, the fire that will rage under these circumstances is something which cannot be stopped. If you want to save the world from the destruction of this great fire which is going to come, there is no escape. We have to accept the shower of battle, the shower of arrows. You cannot escape from the shower of arrows and a battle.
0: Anaga adharmam anetunte mantalu sarvatra vyapinchipoyinayi kanuka ee mantalu challarchadaniki varshame kurchali. ఎలాంటి మంటలు ఇవి? అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి మంటలుగా ఉన్నాయి. ఇలాంటి మంటలకు కేవలము శరవర్షం అనేటువంటి తప్ప కేవలం వర్ష బిందువులు వర్షం మాత్రం ఇది చల్లార్చలేదు.
1: ది ఫైర్ ఆఫ్ అధర్మ హ్యాస్ స్ప్రెడ్ అండ్ హ్యాస్ టేకన్ పొజెషన్ సో మచ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ దిస్ ఫైర్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ ఫైర్ ది ఓన్లీ వే ఇన్ విచ్ యూ కెన్ డూ ఈజ్ నాట్ టు హ్యావ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ బట్ యూ మస్ట్ హ్యావ్ ఎ హెవీ రెయిన్ ఎ డౌన్ పోర్ ఆఫ్ యారోస్ దట్ ఈస్ ది ఓన్లీ వే ఇన్ విచ్ యూ కెన్ స్టాప్ ఫర్దర్ స్ప్రెడింగ్ ఆఫ్ దిస్ ఫైర్.
0: ఇది కూడా నువ్వు ఒక విశ్వశాంతికనే కూడా నువ్వు కృష్ణుడు విశ్వసించాడు.
1: Krishna believed that even the battle, this shower of arrows, is necessary for the peace of the world.
0: Aithe kontha mandi ee naati yuvakulu kontha prashninchavachunu leka kontha sandehalu padavachunu. Krishnudu sarva sambandhamainatundi vaadu loka samastha sukhino bhavantu ani cheppani sarvulakunu visheshe skorinatundi vaadu kada ee yuddham lopala 40 lakhs mandi sainyamanta kudunu naashanamaipoyire ee kevalamu ఇది ఒక ఉపగారమా లేక హింసనా లేక అహింసనా అని కూడా నువ్వు కొంత సందేహం కలగవచ్చు.
1: బట్ ది యూత్ ఆఫ్ టుడే సమ్ పీపుల్ పర్టికులర్లీ యంగ్ పీపుల్ మే గెట్ ఎ డౌట్. కృష్ణ వాంటెడ్ ది హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ ఆల్ పర్సన్స్ ఇన్ ది వరల్డ్ యట్ హీ ఎన్కరేజ్ దిస్ పర్టికులర్ బ్యాటిల్ ఆఫ్ భారత ఇన్ విచ్ 40 lakhs ఆఫ్ ఇండివిజువల్స్ డైడ్. ఈస్ దిస్ కాల్డ్ హింస ఆర్ ఇస్ దిస్ కాల్డ్ అహింస? హౌ డు వి రికన్సైల్ కృష్ణాస్ ప్రీచింగ్స్ విత్ వాట్ హీ ఎన్కరేజ్?
0: దీనికి ఆనాడే కూడా చక్కని జవాబు అందించాడు కృష్ణుడు.
1: ఈవెన్ దట్ డే కృష్ణ గేవ్ ఎన్ అప్రోప్రియేట్ అండ్ గుడ్ సూటబుల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
0: అర్జున, ఒక శరీరం పైన ఒక ఏదో రాతకృపు లేచి ఉంది.
1: అర్జున, లెట్ అస్ టేక్ ది కేస్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ ఆన్ విచ్ దర్ ఇస్ ఎ క్యాన్సర్ ఆన్ ది బాడీ.
0: కనుక ఆ యొక్క దేహం లోపల ఆ క్యాన్సర్ రావటం చేత దేహం అంతటి కూడా చాలా బాధను అందిస్తుంటుండాలి.
1: This cancer on the human body, though it appeared in a particular place, yet it gives pain to the whole human body.
0: Aa cancer lopala aneka lakshalu lakshalu krimulanta cheri untunnayi.
1: In that cancer, you have so many germs in cancer which are present in millions in that particular womb.
0: Appudu doctor aa yokka cancer nu operation chestadu. ఆపరేషన్ చేసే సమయం లోపల అనేక లక్షల క్రిములు చచ్చిపోతాయి. క్రిములు చచ్చిపోతాయి అని క్యాన్సర్ నట్లే పెట్టడమా లేక క్యాన్సర్ కోస్తే క్రిములు చచ్చిపోతాయని చెప్పిన బాధపడుకోవటమా? ఇక్కడ ధర్మ సంకటం అనేటువంటిది డాక్టర్కు ఉండదు. కేవలం క్రిములు పోవటమే ప్రధానమైనటువంటి లక్ష్యం లోపల దానిని ఆపరేషన్ చేస్తాడు ఒక కంప్యూటర్ సహాయంగా పెట్టుకుని.
1: When the doctor performs an operation on this cancerous wound, yes, the doctor is going to kill millions of germs. Is the doctor going to argue and say, shall I kill millions of germs by performing the operation, or shall I perform the operation and save the patient yet kill millions of germs? No, he will decide that he will perform the operation with the help of a compounder.
0: కనుక ఇక్కడ కొను అలాంటిదే జరిగి ఉంటుండాలి. విశ్వం అనేటువంటి దేహానికి కౌరవులు అనేటువంటి క్యాన్సర్ ఇక్కడ పట్టింది.
1: హియర్ ఆల్సో ది పొజిషన్ ఇస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్. ఫర్ దిస్ వరల్డ్ ది బాడీ ఆఫ్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ఎ క్యాన్సర్. ది క్యాన్సర్ హాస్ కమ్ ఫ్రమ్ ది కౌరవాస్ హు ఆర్ రూలింగ్ ది వరల్డ్.
0: కనుక విశ్వం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయి కేవలం ఒక అరాజకంగా మారిపోతుంది.
1: ది హోల్ వరల్డ్ హాస్ గాట్ అప్సెట్ ఇస్ టాప్సీ టర్వీ అండ్ అనార్కీ ఈస్ ప్రివైలింగ్ ఇన్ దిస్
0: అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: ది సఫరింగ్ ఫ్రమ్ మెనీ డిఫికల్టీస్.
0: ఇది ధర్మజ్ఞానం కూడా జరుగుతుంది.
1: There is also decline of dharma.
0: సంసారం అనేటువంటి కుటుంబాలంతా నాశనమైపోతాయి.
1: ఆల్ ఫ్యామిలీస్ హూ ఆర్ లివింగ్ పీస్ఫుల్లీ విల్ బి బ్రోకెన్ అప్.
0: కనుక నేను డాక్టర్ గా ఉండి అర్జునుని కంపౌండర్ గా పెట్టుకుని యుద్ధం అనే ఆపరేషన్ చేసినాను అన్నాడు.
1: సో కృష్ణ సెడ్, ఐ విల్ స్టాండ్ యాజ్ ది డాక్టర్, ఐ విల్ టేక్ అర్జున యాజ్ మై కంపౌండర్ అండ్ ఐ విల్ పెర్ఫార్మ్ ది ఆపరేషన్ ఆఫ్ దిస్ క్యాన్సర్ త్రూ ది బ్యాటిల్ ఆఫ్ భారత.
0: ఈ యుద్ధం అనేటువంటి ఆపరేషన్ లోపల 40 లక్షల క్రిములు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రిములన్నీ చచ్చిపోయినాయి. మంచిదే కదా, ఉపకారమే కదా దేశములకు అన్నాడు.
1: ఇన్ దిస్ ఆపరేషన్ ఆఫ్ ది బ్యాటిల్ yes, 40 lakhs ఆఫ్ జర్మ్స్ human beings which are like germs and which have infected the world will die. Is this harm or is this good to the world? This is good to the world.
0: దీనిని ఇంకొక అంతరాత్మలో తీసుకున్నప్పుడు సర్వత్ర భగవంతుడే వ్యాపించి ఉంటున్నాడు కనుక ఒకరిని చంపటమని కానీ, ఒకరికి అన్యాయమని కానీ, ఒకరికి న్యాయమని కానీ ఇక్కడ ఏమాత్రము లేదు. దేహ సంబంధమైనటువంటి కృత్యముల వల్ల, దేహ సంబంధమైనటువంటి క్రియల వల్ల ఆ న్యాయములు, ఆ నీతి అనీతులు కూడాను కొన్ని రకమైనటువంటి తమ యొక్క కర్మల యొక్క ఫలితంగానే నిరూపిస్తూ వచ్చాడు.
1: We can also look at this from another angle. If we look at it from another angle, all kinds of attachments, all kinds of relationships are only bodily relationships. God is present in everyone. As a result of these bodily relationships and as a result of some past karma, some people have to suffer, some people are not to suffer. What is right and what is wrong in a certain context is decided by the actions of these people, and to decide what is right and wrong depends upon the bodily relationship and their actions.
0: దేహానికి దేహము ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడుతున్నాయి తప్ప ఆత్మకు ఆత్మకు ఎట్టి సంబంధము లేదు, ఒకటే ఆత్మ.
1: One body gets related to another body as a result of bodily relationship, but there is no such connection between atma and another atma. There is only one atma in every human body.
0: ఇప్పుడు మన దేహంలో అనేక అంగములు ఉంటున్నాయి. అనేక అంగములతో కూడినటువంటి దేహమంతా నాది. అయినప్పటికీ ఏదైనా ఒక చేతి లోపల ఒక ప్రమాదకరమైనటువంటి యొక్క అపాయమే జరిగినప్పుడు ఆ చేతిని తెగొట్టడానికి కూడా మనం పూనుకుంటాము, సిద్ధమవుతాం.
1: In our body, the body consists and is composed of several organs. And although the several organs belong to the same body, if one of the organs gets diseased and has to be separated, has to be removed, then we will be prepared to cut it away and remove it from the body.
0: అదే రీతిగా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. సనాతనుడైనటువంటి వాడు జీవుడు అనేటువంటి యొక్క నూతనమైన దేహంలో చేరినప్పుడు ఈ దేహం అనేటువంటి దేశంలో ఏ భాగంలో ఏ ప్రమాదం వచ్చినప్పుడు కూడాను ఆ దేహం అనేటువంటి అంగమును అక్కడ కట్ చేయటం లోపల మనకు సుఖమే తప్ప అది ప్రమాదం కానీ ఒక అన్యాయం కానీ కానేరదు.
1: In the same manner, if we recognize that the very ancient jiva who has been there from time immemorial has only entered this temple of the body as a temporary resident, and then when a portion of the body gets diseased, and if we recognize that this is only a temporary residence for the ancient jiva, there is nothing wrong in cutting away and removing the diseased part of the body.
0: ఇక్కడ కృష్ణుని యొక్క అధికారాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
1: Here Krishna is only demonstrating his authority.
0: కానీ అధికారం అనేటువంటిది మనం గుర్తించుకోవటము చాలా కష్టం.
1: But it is a very difficult matter to recognize and accept authority in its pure sense.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example for this.
0: ఒక ఆసుపత్రియందు మహా ప్రవీణుడైనటువంటి డాక్టర్ గా ఉంటుంటాడు.
1: In a hospital you may find a very proficient doctor.
0: మహా ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ ఉంటుంటాడు ఆపరేషన్ లో.
1: He may be a very reputed person so long as his performance of operations is
0: అతను ఒక వ్యక్తికి రేపు తెల్లవారు 7 గంటలకు ఆపరేషన్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు.
1: He comes to a decision that for a certain patient he should perform the operation tomorrow morning at 7 o'clock.
0: Notice board lo kudunu vestadu, bandhulakanta kudunu teluptadu.
1: This will be notified on the notice board and he will inform all the kith and kin.
0: ఎవరికి ఏ విధమైనటువంటి గుట్టుగా లేకుండా బట్టబయలు గానే ఆపరేషన్ రూమ్ లోకి తీసుకుపోతాడు.
1: There is nothing secret about it and everybody will know and the patient will be carried into the operation room.
0: Operation room lo teesukoni poi operation chestadu. ఏదో కొంచెం దురదృష్టవశాత్తు ఆ యొక్క పేషెంట్ చచ్చిపోతాడు.
1: He takes him into the operation room and performs the operation, but due to some misfortune this patient dies.
0: కానీ తక్షణమే పోలీసు వచ్చి డాక్టర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేయడానికి పూనుకోరు.
1: But as a result of that, the police won't undertake to come immediately, arrest the doctor and put him in jail.
0: అదే ఒక చిన్న బజార్ లోపల బీలి కొట్టులో ఉన్నప్పుడు ఒకరికొకరు ఏదో చిన్న విషయంలో పోట్లాడుకుని చిన్న కత్తితో చాకుతో కొంతవరకు రక్తం వచ్చేటువంటి గాయం చేస్తాడు ఒకడు.
1: In the same context, on a street, Two people enter into a brawl, a quarrel, and one of them will inflict a small wound with a little razor blade on the hand of another person.
0: కానీ తక్షణమే పోలీస్ వచ్చి కేసు రిజిస్టర్ చేసుకుని వాడిని అరెస్ట్ చేసి తీసుకుంటారు.
1: ఇమీడియట్లీ ది పోలీస్ విల్ కమ్, దే విల్ రిజిస్టర్ ఎ కేస్ అండ్ దే విల్ టేక్ ది మ్యాన్ హూ హస్ ఇన్ఫ్లిక్టెడ్ ది ఇంజరీ.
0: ఇక్కడ వీడు బేడ్తో పోయడానికి వీడికి అధికారం లేదు, అక్కడ కత్తి తీసుకుని పబ్లిక్ లో పోయడానికి కూడా అధికారం ఉంది.
1: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈస్ దట్ వైల్ ది డాక్టర్ హ్యాస్ ది రైట్ to take a knife and cut openly, proclaim it and perform the operation. In the other case, the man who inflicted the injury with a razor blade has not the right to do it.
0: ఒకటి ఉపకారము ఒకటి అపకారము అనేటువంటి పేరును కూడా పొందుతున్నాయి.
1: Sometimes we interpret these two things. We call one a help, a good deed. The other one is called causing harm.
0: ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటుంటాడు, అతనికి ఏదో ఒక చేతిపైన ఒక గుళ్ళ లేస్తుంది, అది క్రమక్రమేణా మానక డయాబెటీస్ వల్ల అది గ్యాంగ్రీ గా మారిపోతుంది, చెయ్యి అంతా కూడా పుచ్చిపోవటానికి పూనుకుంటుంది.
1: We'll take the case of a diabetic patient. The diabetic patient may have a wound on his hand. Gradually it may grow, it may not heal, and it may turn into gangrene, and it may spread to the whole of the limb.
0: కనుక ఈ యొక్క దేహం అనేది అంతా కూడా వ్యాపించిపోయి కేవలం అతనికి అపకారం చేస్తుందని డాక్టర్ వచ్చి ఆ చేతిని తీసివేయాలని ఆ చేతిని తీసివేస్తాడు.
1: The doctor will come and will think that if it spreads to the rest of the whole body will become useless. So, he will find the remedy of removing the hand and he may amputate the whole hand.
0: కానీ ఇది ఆ యొక్క పేషెంట్ కు ఉపకారంగా ఉంటుండాలి.
1: This is a good deed done to the patient.
0: ఏదో ఒక ఇల్లాలు చేతి నిండుకు గాజులు వేసుకోవటం చేత రాత్రి దొంగ వస్తాడు, ఆ గాజులు విరుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అవి టైట్ గా ఉండటం చేత చేయినే కత్తిరించి గాజులు తీసుకుని పోతాడు.
1: In another case, if there is a lady who is wearing bangles on her hand, a thief may come in the night, may want to steal those bangles, but he may find that the easiest way to steal those bangles will be to cut the hand and take away the hand with the bangles.
0: కానీ దొంగ చేసినటువంటిది డాక్టర్ చేసినటువంటిది ఒకే పని అయినప్పటికీ దొంగ చేసినటువంటిది అపకారము డాక్టర్ చేసినటువంటిది ఉపకారము.
1: While the thief and the doctor, what both of them have done is similar and exactly the same thing, yet what the thief has done is a harm, what the doctor has done is a good.
0: కేవలం ఒక చిన్న పిల్లవాడిగా ఉంటున్నటువంటి వాడు తెలియకోకుండా లేక దుర్మార్గంగానో లేక సుంటరితనంతోనో ఏదైనా ఒక చిన్న ఇంటికి కొంచెం అగ్గి పెట్టేటప్పటికే అతను మహా అపకారించిపోయి అతన్ని అనేక రకములుగా శిక్షిస్తూ వస్తుంటాం.
1: When there is a young person, a young child, knowingly or unintentionally, if he sets a little fire to a house, then we think that he has done a great harm and we begin to punish him.
0: కానీ హనుమంతుడైనటువంటి వాడు వైకుంఠమునే స్వర్గమునే మరిపింపజేసేటువంటి యొక్క లంకాపట్టణంలో భస్మం చేసినప్పటికీ అతన్ని మనం పూజనీయుడిగా భావిస్తూ వస్తున్నాం.
1: But when Hanuman went to Lanka, and Lanka which was in such prosperity as to equal heaven itself, yet when Hanuman burnt down the whole of Lanka which was as prosperous as heaven itself, we still regarded Hanuman's act as a sacred act.
0: Karanam emiti, akkada cheddanu bhasmam chesinadu, ikkada manchini bhasmam chesadu, ikka vyaktiki apakaram chesadu, akkada kevalam rakshasulike apakaram chesadu.
1: The reason here is, in the first case, he had burnt down something good. In the second case, what Hanuman has burnt down was sin itself. He injured the demons, the Rakshasas. Here, he injured the ordinary innocent human beings.
0: కనుక మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని మనం భస్మం చేసుకోవటానికి కానీ లేక శిక్షించుకోవటానికి కానీ మనకు సర్వాధికారంలో మనకు ఉంటున్నది.
1: సో ఇన్ ఆర్డర్ దట్ we may diminish, we may remove the demoniac qualities in us, or to promote the demoniac qualities, or to promote the good in us, we have complete right and power.
0: ఇలాంటి యొక్క అంతరాత్మను పురస్కరించుకొని కృష్ణమూర్తి భారతమునందు అనేక రకములైనటువంటి యొక్క ఈనాటి మానవులకు కొంత ధర్మ విరుద్ధమైనటువంటి యొక్క ఘట్టాలు కూడా నిరూపిస్తూ వచ్చాడు.
1: It is in the context of recognizing these various conflicting situations, and in order to preach the inner meaning of these conflicting situations, Krishna created in the story of Bharata various incidents which will teach us, proclaim to us the meaning of dharma.
0: Krishna swartharahitudu kanuka samasta lokanni kuda nu sukhamunu koreetunte vaadu kanuka sarvagudainatuvanti vaadu kanuka taanu emi chesinappudiki adi oka upakarame kaani apakaram kaaneru.
1: Krishna was a selfless person. Krishna always desired the well-being of the entire human community. And in that context, whatever he may have done, that was always a good thing and there was never anything bad in what he did.
0: Anek rajulu jeinchi, ఆ రాజ్యం పైన కాంక్ష లేకుండా పరులకంత రాజ్యం పట్టాభిషేకం చేసి తాను కిరీటం లేని రాజుగా పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: He conquered many kingdoms, but he never himself became a king of any kingdom. He gave those kingdoms to several people. He was an uncrowned king who created kingdoms and gave kings those kingdoms.
0: ఏది చేసినప్పటికీ ఏదో ఒక అంతరార్థాన్ని పురస్కరించుకునియే, ఏదో పవిత్రమైనటువంటి భావం ఆధారం చేసుకునియే ఇష్టడు ప్రతి చర్యను కూడా చేస్తూ వచ్చాడు.
1: Whatever he may have done, there was always an inner significance and an inner meaning in the context of preaching, an inner meaning and an inner significance. He did all that he did.
0: 18 dinamulu kodunu yuddham jarigina tarvata kauravulu odipoyinaru pandavulaku vijayam sambhavinchindi aa vijayamuto cheta aa rathamunandu arjunnu kurchobettukoni tana yokka shibiraniki vachadu krishnudu.
1: The battle went on for 18 days. The battle was over. The Kauravas were defeated. The Pandavas had the victory on their side. In the victory, Krishna was the charioteer and Arjuna victoriously sat in the chariot and they came back to their mansion.
0: Kani manavatvamto kudinatundi vaadu kanaka Arjunudu kontha ahankaram tanlo kudanu migili untundani.
1: Arjuna was in the nature of a human being and there was a little remnant ego in Arjuna.
0: ఈనాటి కాలం రీతిగానే యజమానుడు కారులో కూర్చున్నప్పుడు డ్రైవ్ చేసేటువంటి వాడు తన ఇంటి దగ్గర పోయి నిలిచేటప్పటికీ డ్రైవర్ దిగి వచ్చి యజమానుడికి తలుపు తీవటము ఇది సహజమైనటువంటి యొక్క ఈనాటి వాడుక.
1: యాజ్ ది కామన్ ప్రాక్టీస్ ఆఫ్ టుడే ఈజ్ దట్ వెన్ ది ఓనర్ ఆఫ్ ఎ కార్ సిట్స్ ఇన్ ది కార్ అండ్ ది డ్రైవర్ డ్రైవ్స్ ది కార్ అండ్ కమ్స్ అండ్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ దెన్ ది డ్రైవర్ షుడ్ కమ్ అవుట్ అండ్ ఓపెన్ ది డోర్ ఫర్ ది ఓనర్ టు గెట్ అవుట్ ఆఫ్ ది కార్.
0: అదే విధంగానే ఆనాడు అర్జునుడు కూడా నువ్వు భావించి తన ఇంటి దగ్గరికి వచ్చి దిగేటప్పటికీ కృష్ణ మీరు ముందు దిగండి నేను తర్వాత దిగుతాను అని చెప్పి వాదిస్తూ వచ్చారు.
1: ఇన్ ది సేమ్ మేనర్ హ్యావింగ్ ది సేమ్ ఫీలింగ్ వెన్ ది చారియట్ కేమ్ అండ్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ అర్జున ఆర్గ్యూడ్ విత్ కృష్ణ బికాస్ కృష్ణ వాజ్ దెన్ చారియటింగ్ ది చారియట్ హీ సెడ్ యూ కమ్ డౌన్ ఫస్ట్ అండ్ యూ ఓపెన్ ది డోర్ దెన్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది చారియట్.
0: కానీ కృష్ణుడు దీనిని అంగీకరించక అర్జున నీవు మొదలు దిగి లోపలికి వెళ్ళు నేను తర్వాత వస్తానని చెప్పి చాలా గట్టిగా చెప్తూ వచ్చాడు.
1: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ టు దిస్. కృష్ణ సమ్ వాట్ స్ట్రాంగ్లీ అడ్మానిష్డ్ హిమ్ అండ్ సెడ్ నో అర్జున యూ గెట్ అవుట్ ఆఫ్ ది చారియట్ ఫస్ట్ అండ్ యూ గో ఇన్ సైడ్ ఐ విల్ కమ్ డౌన్ లేటర్.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించుకోక అర్జునుడు కొంతసేపు వాదోపవాదములు జరిపించాడు.
1: Arjuna, not recognizing the significance and the inner meaning in what has been given to him as a command, he did indulge in a little argument with Krishna.
0: Kani yuddhamlo inta vijayanni sadhinpa chesinatundi vaadu kudu kada ee vijayanni sadhinchina tarvata ippudu krishnunito virodham chesukunte inka ye pramadam vastundo anukunnadu arjunudu noru musukuni digi lopalaku vellinadu.
1: Arjuna thought, after all, in this battle, the victory has been on our side because of Krishna. Krishna gave us the victory. If at this last moment, if I enter into an argument with Krishna, some danger may come to me. Anyway, let me accept what Krishna says. So he got down first and he went inside.
0: Arjuna lokala velli vellak munipe okka thuri Krishna kuppinchi dumkinadu aa rathamanta okka thuri mandipoyindi.
1: No sooner than Arjuna went inside, Krishna in one leap jumped out of the chariot. As soon as he jumped out, the entire chariot was in flames and was burnt down to ashes.
0: ఈ ఆశ్చర్యాన్ని చూసినటువంటి పాండవులందరూ కూడాను కృష్ణుని కౌగలించుకొని స్వామి ఏమిటి ఈ విచిత్రము అని ప్రశ్నించేటప్పటికి కృష్ణుడు చెప్తున్నాడు, ఈనాడు జరిగినటువంటి యుద్ధం లోపల కర్ణుడు ద్రోణుడు ఇట్లాంటి మహావీరులంతా వేసినటువంటి యొక్క ఆగ్నేయాస్త్రములంతా కూడాను చాలా పవర్ ఒక బలమైనటువంటివి, కానీ అవన్నీ ఇప్పుడు నా కాలి కింద తొక్కుపోవటం చేత అవి అణిగమణిగి ఉంటున్నాయి. నేను ముందు దిగిపోయి ఉంటే రథమంతా అంటుకుని నీవు కాలిపోయి ఉండేటువంటి వాడు, కనుకనే యుద్ధము లోపల నిన్ను రక్షించే నిమిత్తమై ఈ ఆగ్నేయాస్త్రములంతా కూడాను నా కాలి కింద నేను అణగదొక్కుని ఉంటున్నాను, కనుక నేను దుమికేటప్పటికీ ఆ ఆగ్నేయాస్త్రములంతా కూడాను భస్మంగా మారిపోయినాయన్నారు.
1: The Pandavas who looked at this sight were astonished and asked Krishna, what is the meaning of this? Why has the chariot burnt away like this? Then Krishna explained that during the battle, very powerful weapons like the Agneya weapon, which were used by Karna and Drona, such great heroes, were hurled at the chariot. But Krishna put his foot on all those weapons and all the time he was keeping his foot on the weapon so that they don't explode. If Krishna had got out of the chariot in accordance with wishes of Arjuna, then those weapons would have exploded and Arjuna would have been killed and burned to death along with the chariot. సో ఐ ఆస్క్డ్ అర్జున టు గో అవుట్ ఫస్ట్ అండ్ దెన్ ఐ జంప్ అవుట్ అండ్ ఆల్ ది వెపన్స్ హడ్ డిస్ట్రాయిడ్ ది చారియట్.
0: కనుక భగవంతుడు అనేక రకములుగా భక్త రక్షణ నిమిత్తమై తాను ఎన్నో ఉపాయములు పొందుతుంటాడు, ఎన్నో ఉపాయములు పొందుతుంటాడు.
1: God in many ways, in order to save the devotees, he has several ways and means, and he plans so many different actions merely to save his devotees.
0: కాని దీని యొక్క అంతరార్థాన్ని భక్తులు గుర్తించుకోలేక కేవలం భగవంతుడే తనని హింసించినట్టుగాను, భగవంతుడు ఏదో వీరిని కొన్ని రకమైనటువంటి పన్నాగం లోపల తన చిక్కునించుకున్నట్టుగా మనం భావిస్తూ వస్తుంటాం.
1: Devotees not being able to recognize and understand the inner meaning of such actions, they misunderstand. They think God is having several plans to give us trouble. God is putting us into difficulties unnecessarily.
0: Manavulaku baaki drushti, madavuniki anta drushti.
1: Men have only external vision. God has inner vision.
0: Kanuka antardrushtilo unnatundi yokka atma swaroopudainatundi paramatmudu nirantaram kudunu క్షేమమనే కోరుతుంటాడు తప్ప ఏది చేసినప్పటికీ తన యొక్క క్షేమమే అంతరాత్మగా ఉంటుంటాడు.
1: పరమాత్మ హు ఆల్వేస్ హ్యాస్ ఇన్నర్ విజన్ ఈజ్ ఆల్వేస్ డిజైరింగ్ ది వెల్ బీయింగ్ అండ్ ది గుడ్ ఆఫ్ పీపుల్. వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ డివోటీస్.
0: ఎంతో ప్రేమతో పెంచినటువంటి యొక్క బిడ్డనైనా ఏదైనా ఒక్కొక్క తప్పు చేసినప్పుడు తల్లి కొంచెం కోపపడి రెండు ఏళ్ళు చేస్తుంటుంది.
1: Even a son who is brought up in a very tender and careful manner by the mother, if that son does some mistake, then the mother also punishes the son by giving a small slap.
0: కాని అంత ప్రేమతో పెంచి పెద్ద చేసినటువంటి కుమారుణ్ణి ఇంత కఠినంగా కొట్టేది అనేటువంటి దీంట్లో మనం చూస్తుంటాం. కానీ ఆ కొట్టడం కూడా నువ్వు ప్రేమతోనే కొట్టింది.
1: When we look at it, we feel that the mother who has brought up this son in such great love and tenderness, she is harsh in beating him, but when the mother beats the child, she does so with prema and with affection.
0: అదే విధంగానే విశ్వపితి అయినటువంటి భగవంతుని యొక్క బిడ్డలైనటువంటి వారిని తాను కొన్ని రకమైనటువంటి శిక్షలు కూడాను ప్రేమతోనే శిక్షిస్తుంటాడు.
1: In the same manner, God, the universal father, when he punishes his children, his devotees, he punishes them with prema and with love.
0: అంత మాత్రం చేత భగవంతుడు కఠినుడని కేవలం హింసావృత్తిని అవలంబిస్తున్నాడని మనం భావించకూడదు.
1: Just as a result of that, as a consequence of that, we should not get the idea that God is harsh and that God is wanting to punish people.
0: Adanike nirantaramu anugraham e tappa aagraham anetundi ledu.
1: God is always full of grace. God never gets angry.
0: Kani okkoka samayam nandu padamulu maatramu kontha kathinamainatundi reetiga upayoga padutuntadu.
1: However, at times he uses words which look harsh, but he is not harsh.
0: కానీ పదములు మాత్రమే కఠినంగా ఉపయోగపడుతుంటారు, కానీ హృదయం మాత్రం చాలా అమృతంగా ఉంటుంటారు.
1: ఇట్స్ ఓన్లీ ది వర్డ్స్ దట్ ఆర్ హార్ష్, బట్ ది హార్ట్ ఈస్ వెరీ సాఫ్ట్ లైక్ అమృత్.
0: కనుక ఇలాంటి భగవంతుని యొక్క చిత్తాన్ని, భగవంతుని యొక్క హృదయాన్ని గుర్తించుకునేటువంటి విషయం లోపల మనం మొట్టమొదటగా జాగ్రత్తను పొందాలి.
1: We must first acquire the great competence, the great care, by which we can understand and we can recognize the tenderness and the kind of feelings which God entertains to his devotees.
0: కష్టే ఫలేని అన్ని కష్టములు యందు ఏదో ఒక విధమైనటువంటి సుఖం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక సంతృప్తితో మనం ఉంటుండాలి.
1: Pleasure comes out of pain. We should recognize that out of all pain and out of all trouble, pleasure will emanate in the end.
0: పాండవులందరూ కూడాను 12 సంవత్సరములంతా అరణ్యవాసము, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసము చేయటం చేతని పాండవుల్లో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తులన్నీ కూడా లోకానికి వ్యాపింప చేయడానికి ఒక మార్గం ఏర్పడింది.
1: బికాస్ పాండవాస్ వర్ అవే ఇన్ ది ఫారెస్ట్ ఫర్ 12 ఇయర్స్ అండ్ స్పెంట్ అనదర్ ఇయర్ ఇన్ అన్ రికగ్నైజ్డ్ ఇన్కాగ్నిటో పొజిషన్ బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ ది ట్రబుల్ దే హ్యాడ్ అండర్టేకన్ ఇట్ గేవ్ దెమ్ ది ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు రికగ్నైజ్ ది డివైన్ క్వాలిటీస్ అండ్ ది డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ పాండవాస్.
0: ప్రహ్లాదునికి కూడాను అనేక రకములైనటువంటి కష్టములు చేకూర్చడం చేతని, అనేక బాధలు కల్పించడం చేతని ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోకానికి కూడాను వ్యక్తమైపోతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ది మెనీ ఆబ్స్టకల్స్ అండ్ మెనీ ట్రబుల్స్ దట్ వర్ గివెన్ టు ప్రహ్లాద అండ్ ది కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ దట్ వర్ గివెన్ టు ప్రహ్లాద, దే వర్ ది ఛానల్, దే వర్ ది రీజన్ బై విచ్ ప్రహ్లాదాస్ గ్రేట్ డివోషన్ బికేమ్ నోన్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: తన్ను నిజాచరుడు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ మహాపన్న శరణ్యంచు నుతించి కాని తా కన్నుల నీరు తీయడు బయకంప సమేతుడు కాడు. ఈ రకమైనటువంటి బాధలనంతా కూడాను తాను భరించుకోగలిగినప్పుడే అతని యొక్క భక్తి ప్రపత్తినంతా కూడాను లోకానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క మూర్తిగా చాటించుకుంటూ వచ్చింది.
1: When the Rakshasas were harming him, were hurting him in many different ways, yet he never had tears in his eyes. He never exhibited any pain. He was only uttering the name of the Lord. And he was thinking and asking the Lord to come to him. Because of that situation, he was able to promote and tell people what real devotion and faith can do.
0: Nijanga tandri attu kaakunda, tanu todapaina kurcho pettukoni, chakkani aaharam andinchukuntu, బుజ్జగించుకుంటూ ఆడించుకుంటూ పాడించుకుంటూ ఆ ప్రహ్లాదుని పెంచియే ఉంటూ ఉంటే ఈ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోకానికి ఏ రీతిగా చాటి ఉండే.
1: అన్లైక్ దిస్, ఇఫ్ హిస్ ఫాదర్ రియల్లీ లుక్డ్ ఆఫ్టర్ హిమ్ విత్ గ్రేట్ టెండర్నెస్ అండ్ కేర్, ఇఫ్ హీ టుక్ హిమ్ ఆన్ హిస్ ల్యాప్, ఇఫ్ హీ ఫెడ్ హిమ్ హిమ్సెల్ఫ్ అండ్ నెవర్ పనిష్డ్ హిమ్ ఇన్ దిస్ మేనర్, హౌ కుడ్ ఇట్ హావ్ బీన్ నోన్ టు ది జనరల్ పబ్లిక్.
0: కనుక మనకి కష్టములు అనేటువంటిది కేవలం సుఖము అందించేటువంటి ఉపకారులుగానే మనకు రూపొందుతున్నాయి.
1: So all the pains and difficulties that we get ultimately will turn out as means by which we get happiness and
0: jati vajranikaina kothalu lekunda vilu ekkadu.
1: Even a quality diamond is not going to get its value unless you cut the faces into different shapes.
0: Appatu bangaramunaina kudanu agnilo veyyaka chuttito kottaka sagaverakaka idi oka sundaramainatundi oka nagaga tayaru kaadu.
1: Even pure gold, without putting it into fire, without beating it harsh and without shaping it, it's not going to be turned out into a beautiful ornament.
0: కనుక ఈ కష్టములో మనకి ఎంతో సుఖం అనేటువంటిది కూడా లభిస్తుంది. సుఖాన్ని మనం లక్ష్యంలో పెట్టుకుంటమే ఉత్తమమైన మార్గం, కానీ కష్టమునకు మాత్రమే మనం వెరచి ఈ సుఖం యొక్క లక్ష్యాన్ని కూడా దూరం చేసుకోవటము ఇది కేవలం మనం యొక్క అవివేకంగానే భావించుకోవచ్చు.
1: Even in these pains and troubles, we should recognize that they are only paths for getting ultimate happiness and pleasure. To seek only happiness and pleasure and not to welcome pain and trouble is not the right thing.
0: Kanuka ilanti pavitramainatundi antarathamto koodinatundi pavitra mahabharatam yokka tattvanni repati nunchi manamu vinabothunnamu. Ee bharatam nandunnatundi yokka krishna yokka avyaktamainatundi yokka tattvanni atma swaroopanni ఈ భక్తుల యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడాను ఏ రకంగా భారత రూపంలో లోకానికి చాటించాడు అనేటువంటి దాన్ని కూడాను మనం వినటము భారత పుత్రులైనట్టు మీకందరికీ అత్యవసరమైనటువంటిది. కనుక రేపటి నుంచి కూడాను మహాభారతం యొక్క తత్వాన్ని మనం శ్రవణం చేసి తద్వారా మనం కూర్చుకోవలసినటువంటివి, నేర్చుకోవలసినటువంటివి, చేర్చుకోవలసినటువంటివి, మనము చేయవలసినటువంటివి చేయడానికి సంసిద్ధులుగా ఉండాలని విద్యార్థులను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: The sacred contents of Bharata, the contents which are contained in the stories of Bharata and what Krishna told his devotees and the statements that have been made for the benefit of the devotees, how they should conduct themselves, you will listen from tomorrow in the forum of exposition of Bharata. And I hope that the students will acquire, listen and obtain whatever good that has to be taken out of the story of Bharata. This is what I am hoping, and I will bring the discourse today to a close.

0: ఒకనాడు ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుండాలి.
1: ఆనే పర్టికులర్ ది వార్
0: ఆనాడు సాయంకాలం ప్రతిజ్ఞ పెట్టాడు.
1: దాట్ ఈవినింగ్ భీష్మ టు కెనోట్
0: భీష్మ ప్రతిజ్ఞ అంటే అది నెరవేరక తప్పదు.
1: Once the oath is taken by Bhishma, that shall be fulfilled.
0: రేపటి సూర్యోదయం లోపల నే పాండవులంతా కూడా నువ్వు హతమారుస్తానని ఒక వాగ్దానం చేశాడు.
1: He took a vow that before the next morning he was going to destroy all the Pandavas.
0: పాండవులకు తెలుసు భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ ఇది నెరవేరక తప్పదని.
1: Pandavas also knew that the vow taken by Bhishma,
0: ఈ వాక్య ద్రౌపదికే పడింది.
1: This news reached the ears of Draupadi.
0: అయ్యో రేపటి నుంచి నా గతి ఏమవుతుంది.
1: ద్రౌపది బిగాన్ వాల్యూయింగ్
0: వాణి ఉన్నది ఒక్కటే మార్గం ఆయనకు కృష్ణ కృష్ణ ఆపద్వాందవ అని ప్రార్థించింది.
1: షీ హ్యాడ్ ఓన్లీ వన్ వే అండ్ దట్ వే వాస్ ప్రేయింగ్ టు కృష్ణ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హర్ హార్ట్ ఓ కృష్ణ.
0: కానీ ఆ రాత్రి లోపల కృష్ణుడు అక్కడ చేరుకున్నాడు.
1: కృష్ణ కేమ్ టు దేర్ రెసిడెంట్.
0: కృష్ణుని పాదములు పట్టి అనేక విధములుగా ప్రార్థిస్తూ వచ్చింది. కంటిదారములు కారులవి పారుతూ వచ్చాయి.
1: Draupadi shed tears profusely and watered the feet of Krishna with her tears and prayed to him.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా ఇంకా ఏమాత్రం కూడా దీనికి విరుద్ధంగా చేయడానికి వీలు కాదు. అతను భీష్ముడు.
1: కృష్ణ టోల్డ్ ద్రౌపది,
0: అతను పరమభక్తుడు.
1: వెల్ అమ్మా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అతని వాక్యాన్ని కూడా నేను నెరవేర్చాలి.
1: ఐ హావ్ టు ఫుల్ఫిల్ హిజ్ వర్డ్ ఆల్సో. హీఈస్ ఎ డివోటీ అండ్ హిస్ భీష్మ హూ టేక్స్ అవౌ.
0: కేవలం సామాన్యమైనటువంటి మానవుడే కాదు, గాంగే గంగా పుత్రుడు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. హీఈస్ ది సన్ ఆఫ్ గంగా.
0: కానీ కొన్ని యుక్తులు మాత్రం నీకు బోధించడానికి ప్రయత్నిస్తానన్నాడు.
1: బట్ ఐ కెన్ టెల్ యూ ఎస్ యూ ఏ పర్టికులర్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ దిస్.
0: కానీ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవులు హింసించడానికి తన మనసు అంగీకరించలేదు.
1: Bhishma has taken a vow, but his mind is not set on doing any harm to Pandava.
0: Ratri ematramu neeru tragaledu, aaharam puchukoledu.
1: Bhishma did not either take food or take even a cup of water that night. He was restless.
0: Nidrinchaka atu itu tirugutu unnadu tana gudaramulo.
1: He was wandering hither and thither, not able to get even sleep that night.
0: Draupadiki cheppadu krishnudu, nenu cheppinattu cheyamannadu.
1: కృష్ణ అడ్వైజ్ ద్రౌపది, యు డూ వాట్ ఐ ఆస్క్ యూ టు డూ.
0: నీవు ముందు నడుచు, నేను వెనక వస్తాను. ఈ భీష్ముని యొక్క గుడారం దగ్గరికి వెళదామన్నాడు.
1: యు గో ఇన్ మై ఫ్రంట్, ఐ విల్ ఫాలో యూ. లెట్ అస్ గో టు ద టెంట్ ఆఫ్ భీష్మ.
0: ఇంకా ఆ గుడారం కనిపిస్తూ ఉంటుండాలి. అప్పుడు ద్రౌపది, నీవు కాళ్ళకు తొడుక్కున్నటువంటి చెప్పులు వదిలిపెట్టన్నాడు.
1: ది మొమెంట్ ది సైటెడ్ ద టెంట్ కృష్ణ అడ్వైజ్ ద్రౌపది, లీవ్ యువర్ శాండిల్స్ ద్రౌపది.
0: ఆమె కృష్ణ ఆజ్ఞ శిరసా వహించింది.
1: షీ ఇంప్లిసిట్లీ ఒబే ద కమాండ్ ఆఫ్.
0: ఆ చెప్పును తన వస్త్రంలో చుట్టుకున్నాడు, తన సంకలో పెట్టుకున్నాడు. నీవు తక్షణమే వెళ్లి ఈ యొక్క భీష్ముడి పాదముల పైన పడమన్నాడు.
1: కృష్ణ టుక్ దోస్ శాండిల్స్, కవర్డ్ ఇట్ అప్, ర్యాప్డ్ ఇట్ అప్ ఇన్ ఎ క్లాత్ అండ్ అడ్వైజ్డ్ ద్రౌపది, గో టు భీష్మ, ఫాలో హిస్ ఫీట్ అండ్ హోల్డ్ దెమ్ ఫర్మ్లీ.
0: అతను ఏదో ఒక విధమైనటువంటి యోచనలో ఉంటూ అటు ఇటు తిరుగుతున్న సమయాన్ని పురస్కరించుకుని ద్రౌపది వెళ్లి భీష్ముని పాదముల పైన పడింది.
1: సీజింగ్ అన్ ఆపర్చునిటీ వెన్ భీష్మ అన్మైండ్ఫుల్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ వాకింగ్, షీ వెంట్ ఫెల్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ భీష్మ.
0: భీష్ముని యొక్క సహజ ధోరణి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: ఇన్ ద న్యాచురల్ వే భీష్మ బ్లెస్ హర్ దీర్ఘ సుమంగళీ భవ.
0: ద్రౌపది అతనికి తెలియదు.
1: హీ డిడ్ నాట్ నో దట్ హీ వాస్ బ్లెస్సింగ్ ద్రౌపది.
0: పితామహ నేను దాని నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నా, దానికోసమే వచ్చాను అని ఏమి ద్రౌపది.
1: గ్రాండ్ ఫాదర్ ద్రౌపది అడ్రస్, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ దాట్ ఐ హావ్ కమ్ టు యూ.
0: అతని మనసు చాలా ఇరుగైపోయింది. నిన్నటి దినం నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటి, ఈనాడు ద్రౌపదికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి.
1: హీ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాట్ ఈస్ ది లవ్ దట్ ఐ హావ్ టేకన్ ది ప్రీవియస్ డే.
0: రెండు తోస్తూ ఉన్నాయి.
1: దే ఆర్ మ్యూచువలీ అపోజింగ్ ఈచ్ అదర్, కాంట్రడిక్టరీ.
0: కానీ కొంత యోచించి బిడ్డ రమ్మని దగ్గరికి పిలిచి ఈ యొక్క యుక్తిని నీకు నేర్పిన వారు ఎవరు ఉన్నాడు.
1: హీ థాట్ ఫర్ ఎ వైల్, కాల్డ్ హర్ డియర్ డాటర్, కమ్ క్లోజ్ టు మీ.
0: ఈ లోపల సంఖ్యలో ఆ చెప్పులు పెట్టుకుని లోపల ప్రవేశించాడు.
1: హూ ఈజ్ ఇట్ దట్ టాట్ దిస్ ట్రిక్ టు యూ. అండ్ మీన్ వైల్ కృష్ణ ఎంటర్డ్ విత్ ద శాండిల్స్ ర్యాప్డ్ ఇన్ ఎ క్లోత్.
0: కృష్ణ, లీలలంటే నీకే చెల్లు.
1: కృష్ణ, ఓన్లీ యు ఆర్ కేపబుల్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రాడినరీ లీల.
0: భక్త సంరక్షణ నీకే చెల్లు.
1: ప్రొటెక్షన్ ఆఫ్ ది డివోటీస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఫర్ యూ.
0: నీ యుక్తులు ప్రయుక్తులు నీకే చెల్లు.
1: ఆల్ ద టైప్స్ ఆఫ్
0: లోకుల యొక్క యుక్తులు పరులను బాధించే నిమిత్తమై పన్నుతారు, కానీ నీవు లోకాన్ని రక్షించే నిమిత్తమై ఈ యుక్తులు పన్నుతావు.
1: ఆల్ ద ట్రిక్స్ అండ్ స్ట్రాటజమ్స్ ఆఫ్ ది వన్లీ పీపుల్ ఆర్ టు డిసీవ్
0: అదర్. నీకు సాటి నీవేను అన్నాడు.
1: బట్ యూ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈమెకు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత భీష్ముడు కూడా చాలా ఆనందంగా ఉంటున్నాడు.
1: దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్ టు యూ. అండ్ ఆఫ్టర్ ప్రామిసింగ్ భీష్మ వాజ్ ఆల్సో ఎంజాయింగ్ ఎ టైప్ ఆఫ్ ఫీలింగ్.
0: అప్పుడు తోచింది ఆకలి.
1: భీష్మ బికేమ్ కాన్షియస్ ఆఫ్ హిస్ హంగర్ అట్ దట్ టైమ్.
0: కృష్ణ, నీవేదో చెప్తావే నాకు కొంచెం ఇవ్వమని చెప్పాడు భీష్ముడు.
1: భీష్మ సా సంథింగ్ బీయింగ్ రాప్డ్ ఇన్ ద క్లోత్ అండ్ ఆస్క్డ్ కృష్ణ, కృష్ణ యూ డూ హావ్ సంథింగ్.
0: తన అంగవస్త్రంలో చుట్టుకున్నటువంటి చెప్పులు కింద పెట్టాడు.
1: యూ హావ్ బ్రాట్ సంథింగ్, లెట్ మీ హ్యావ్ ఇట్ ఫర్ ఈటింగ్. అండ్ కృష్ణ గేవ్ దట్ క్లోత్ ఇట్ సెల్ఫ్ టు భీష్మ.
0: ఏమిటి స్వామి, ఎక్కడ నీ చెప్పులు అన్నాడు
1: భీష్మ. సా దోస్ శాండిల్స్ అండ్ సెడ్, వెల్ స్వామి, వాట్ ఇస్ దిస్?
0: నీవు ఏదో దూరం లోపల నీవు అటు ఇటు తిరుగుతున్నావు నేను చూశాను.
1: కృష్ణ టోల్డ్ భీష్మ, భీష్మ ఐ నోటీస్డ్ యువర్ మూవింగ్ అబౌట్ హిదర్ అండ్ దిదర్.
0: ఈ ఆడవారు వేసినటువంటి చెప్పులు కొంచెం ధ్వనిస్తుంటాయి.
1: ఇన్ అన్ అబ్సెంట్ మైండెడ్ మూడ్ అండ్ ది శాండిల్స్
0: అందులో రాయల్ ఫ్యామిలీ కనుక వారు వేసుకున్నటువంటి చెప్పులు మరింత కిర్రు కిర్రు అనే శబ్దాన్ని ఇస్తుంటాయి.
1: ద శాండిల్స్ వర్న్ బై ద లేడీస్ ఆఫ్ ది రాయల్ ఫ్యామిలీ విల్ బి ప్రొడ్యూసింగ్ సమ్ సౌండ్.
0: ఈ శబ్దం విన్న తక్షణమే నీవు కొంతవరకు చూడవచ్చు ఈమెను.
1: If you were to hear this kind of noise being
0: produced, అద్దం నీకు వినిపించకుండా ఉండే నిమిత్తమై దీని నేను చక్కలు వస్తూ వచ్చానన్నా.
1: In order to see that this noise does not disturb you, I just followed this particular strategy.
0: అప్పుడు భీష్ముడు కంటిదారాలు కారుస్తూ, భక్త రక్షణ నిమిత్తమై భగవంతుడు భక్తుల చెప్పులను కూడా మోస్తాడా కృష్ణ, నీకు సాటి నీవేను అని ప్రార్థించాడు.
1: Shedding tears of joy and gratitude, Bhishma addressed Krishna. Krishna, you can be compared to only yourself. For the sake
0: Kanuka, of accepting the divine, Bhagavantudu, ఇది చేయవచ్చు ఇది చేయరానిది అనేటువంటి ఒక్కటి లేదు.
1: For God, there is nothing like one thing which can be done by Him.
0: Sarvatasthanikadanta sarvatochi shiromukam sarvatasthutimelloke sarvamavrutisthiti. ఎక్కడ చూసినా తానే ఉండినప్పుడు ఏది చేయకూడదు ఏది చెయ్యాలి.
1: When divinity finds Himself all around and all pervasive,
0: కనుక ఏది చేసినా కానీ తన నిమిత్తం కాదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ డూ అండ్ హీ షుడ్ నాట్ డూ? వాట్ ఎవర్ హీ డస్ నాట్ డూ,
0: ఈ దైవము మానవ ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై అనేక రకములు ఎందు దీంట్లో ప్రవేశిస్తుంటాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ హోల్డింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఫర్ ది హ్యూమానిటీ, గాడ్ అండర్టేక్స్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్.
0: అదే ఒకనొక సమయం లోపల కృష్ణుడు,
1: వన్స్ అపాన్ ఎ టైమ్ అనే పర్టికులర్ డే, కృష్ణ
0: పాండవులతో సంభాషిస్తూ వచ్చాడు.
1: వాస్ కన్వర్సింగ్ విత్ పాండవ.
0: కానీ అందులో అర్జునుడు కొన్ని విషయంలో అంగీకరించలేదు.
1: అర్జున వాస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్ టోల్డ్ బై కృష్ణ ఇన్ ది కన్వర్సేషన్.
0: అంగీకరించకపోయినప్పుడు కృష్ణుడు కొంచెం కోపం వచ్చినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ టు బి యాంగ్రీ వెన్ అర్జున డిడ్ నాట్
0: అగ్రీ. విడిచి వెళ్ళాడు.
1: అట్ దట్ టైమ్ కృష్ణ వాక్డ్ అవే,
0: కొంత దూరం పోయాడు.
1: He walked a little distance.
0: ఈ లోపల భీముడు, ధర్మజుడు, నకులు, సహదేవుడు అర్జును పైన పడ్డారు.
1: Meanwhile, ధర్మరాజా, భీమ, నకుల అండ్ సహదేవుడు
0: తన ప్రాణ ప్రమాణమైనటువంటి కృష్ణుని పరాభవం చేస్తివా, ఈ సభ లోపల అతని అవమానం చేస్తివా, అతని ఆజ్ఞను నీవు ఎందుకు ఉల్లంఘించుతీవి అని అతని అనేక విధులుగా కూడా విమర్శిస్తూ వచ్చారు.
1: దే క్రిటిసైజ్ అర్జున, హౌ కుడ్ యూ పుట్ పర్సన్ హూ ఈజ్ అవర్ వెరీ లైఫ్ ఇట్ సెల్ఫ్ టు సేవ్.
0: ఈ సోదరుని భరించుకోలేక కృష్ణుని లోపల ప్రార్థిస్తూ వచ్చాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది క్రిటిసిజం ఆఫర్డ్ బై ది బ్రదర్స్,
0: కృష్ణుడు వెనక్కి తిరిగి వచ్చాడు.
1: అర్జున బిగాన్ ప్రేయింగ్ టు కృష్ణ ఇన్ హిస్ హార్ట్ ఆఫ్ హార్ట్స్. కృష్ణ సడన్లీ టర్న్ బ్యాక్ అండ్ వాక్డ్ అప్.
0: మానవుని యొక్క స్వభావం,
1: దిస్ ఈస్ హ్యూమన్ నేచర్.
0: చంచలత్వము,
1: వేవరింగ్ మైండ్,
0: అనుమానం అధికము,
1: లాట్ ఆఫ్ డౌటింగ్,
0: అందులో తెలివితేటలు కలిగినటువంటి వారికి అమితంగా అనుమానం.
1: People who have got a little amount of intelligence and cleverness, they will be having more doubts.
0: ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు దేనిని విశ్వసించరు.
1: People who have got this kind of cleverness can never believe anything.
0: నీకు తెలివితేటలు అధికంగా ఉండటం చేత నీవు ముందు వెనుక యోచించుకోలేక పొరపడ్డావు.
2: ఇంకపై నీవు నీ తెలివితేటలు ఉపయోగపెట్టద్దు.
1: ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్
2: దైవాజ్ఞను నిర్దావహించి నీవు నడుచుకో.
1: ఓబే ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఫాలో ది కమాండ్స్.
2: అప్పుడే అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సెడ్,
2: కరిష్యే వచనం తవా. కృష్ణ, ఇంక నీ ఆజ్ఞ నేను తీర్థావహిస్తానన్నాడు.
1: హీ టోల్డ్ వెల్ కృష్ణ, ఐ షాల్ ఆల్వేస్ ఒబీ యువర్ కమాండ్స్.
2: అప్పుడే వీపుపై చేయి వేసి, మన్మనాభ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కరి మామే వైశతీ సత్యంతే ప్రతియానే ప్రయోజమే అన్నాడు. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు, అంతేకాని చెప్పినట్టు చేస్తామని చెప్పి కానీ చేయకుండా పోతే ఇంతకంటే దైవద్రోహం మరొకటి లేదు.
1: అట్ దట్ టైమ్ కృష్ణ అడ్రస్ అర్జున, వెల్ నౌ యు ఆర్ మై డివోటీ, యూ హ్యావ్ అగ్రీడ్ టు ఒబే.
2: వాడి ఈనాడు చెప్పేటువంటి వారు అందరూ ఉంటున్నారు, కానీ చేసేవారు ఒక్కడు లేడు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దెర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ప్రామిస్ బట్ హూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కీప్ దేర్ ప్రామిసెస్.
2: కనుక మనం చెప్పినట్లు చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ టు యాక్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ దట్ వీ హావ్ గివెన్.
2: అప్పుడే దైవానుగ్రహాన్ని అందుకోవటానికి కానీ పొందుకోవటానికి కానీ అర్హులమవుతాం.
1: దెన్ ఓన్లీ యూ గెట్ ది అథారిటీ టు యాక్సెప్ట్ అండ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
2: కడపటి దినము యుద్ధం పూర్తి అయింది.
1: ద లాస్ట్ డే ద వార్ వాజ్ ఓవర్.
2: కర్ణుడు వేసినటువంటి అస్త్రముల చేత అనేక విధమైనటువంటి సైన్యం అంతా కూలబడిపోయింది.
1: ఆన్ ది వెపన్స్ యూజ్డ్ బై కర్ణ ఏ నంబర్ ఆఫ్ పీపుల్ వర్ డిస్ట్రాయ్డ్.
2: ఆనాడు యుద్ధం నిలిపివేశారు.
1: The war came to a close.
2: పాండవులకు విజయము కౌరవులకు అపజయము అన్నారు.
1: They almost said that victory to
2: అది డిక్లేర్ చేసేసారు.
1: They declared also that is victory to
2: పాండవాస్,
1: విక్టరీ టు పాండవాస్ అండ్ డిఫీట్ టు కౌరవాస్.
2: ఇంకా ఆనంద ఉత్సాహంతో వస్తున్నారు ఇంటికి అర్జునుడు కృష్ణుడు.
1: ఓవర్ జాయ్ అర్జున్ అండ్ కృష్ణ ఆర్ కమింగ్ ఇన్ ద చారియట్ బ్యాక్ హోమ్.
2: ఇక్కడ అర్జునుకు కొంత అహంకారం ప్రవేశించింది.
1: అర్జున began feeling a type of ego in him.
2: ee naadu yuddhamlo mem vijayanni sadinchinam anukunnadu.
1: He told himself that today I have achieved victory.
2: Taanu raju krishnudu kevalam oka saradhi ga bhavinchukunnadu.
1: He felt that he is the king and krishna was only a charioteer.
2: ee naati kaalani unyanga evaraina oka driver car jeevu nadupu chestun pote driver digi yajmanu talupu terchinappudu yajmanu kindiki raavatam.
1: Even according to the accepted standards today, the driver has to get down fast and open the door and then only the driver gets down.
2: పద్ధతి ఆనాడు కూడా ఉండేటువంటిది.
1: This kind of code was there even during those days.
2: అప్పుడు తాను నేను రాజు, కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్ అనుకున్నాడు.
1: అర్జున టోల్డ్ హింసెల్ఫ్ వెల్ ఐ యామ్ ద కింగ్ అండ్ అర్జున ఇస్ ఓన్లీ ఏ డ్రైవర్ అండ్ ఏ చారియటియర్.
2: కృష్ణుడు చెప్పాడు, బాబా దిగుమన్నాడు.
1: కృష్ణ టోల్డ్ వెల్ బ్రదర్ ఇన్ లా ప్లీజ్ గెట్ డౌన్.
2: కానీ ఈ అహంకారం లోపల ప్రవేశించింది కనుక అర్జునుడు చెప్పాడు, బాబా మీరు ముందు దిగండి అన్నాడు.
1: వన్స్ దిస్ ఈగోటిజం గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అర్జున, అర్జున బిగాన్ టెలింగ్
2: కృష్ణ చెప్పాడు.
1: కృష్ణ
2: ఈ విధంగా ఇరువురికి వాదం జరుగుతూ వచ్చింది.
1: బిట్వీన్ దెమ్ దేర్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్.
2: తిరిగి భయం ఏర్పడిపోయింది. ఇంత విజయాన్ని సాధించి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు కనుక కృష్ణుడు తిరిగి కడపట్లో ఏమి చేస్తాడు ఏమిటో కనుక ఇంకా డోర్ మూసుకుని దిగాడు.
1: Suddenly Arjuna realized that Krishna is all powerful and Krishna might do anything and which might harm him. Therefore he got down from the chariot.
2: Andanni lopala vellaman cheppadu Krishnudu.
1: Krishna ordered that everyone should go back
2: and Arjunade varandalo kuda nilchadaniki villeda annadu Arjunudu.
1: Why is it Krishna is asking us to get into the house?
2: Vellu vellu garjinchadu Krishnudu.
1: Krishna began ordering loudly, well, get into the house.
2: లోపల వెళ్లారు. కిటికీలో చూస్తున్నారు. కృష్ణుడు ఒక్కతూరు కుంభించి ఎగిరాడు.
1: ఆల్ ది గాట్ ఇన్ టు దేర్ హౌస్ అండ్ త్రూ ద విండో దే వర్ వాచింగ్. కృష్ణ జంప్ అవుట్ ఆఫ్ ద చారియట్.
2: కృష్ణుడు దుంకిన తక్షణమే రథం కాలిపోయింది.
1: ద మోమెంట్ కృష్ణ జంప్ అవుట్ ది చారియట్ వాజ్ రిడ్యూస్డ్ టు యాషెస్.
2: చూశారందరూ, ఏమిటి స్వామి ఈ విచిత్రము అన్నారు. అందుకోసమేనయ్యా నిన్ను లోపల పోమనింది, పొదం నిన్ను దిగమంటాం. ఈనాడు ఈ యొక్క కర్ణుడు వేసినటువంటి యొక్క అగ్నాశ్రములు అన్నీ కూడా నా కాళ్ళ క్రింద తొక్కుని పెట్టుకున్నాను.
1: ఎవ్రీ వన్ బిగాన్ వండరింగ్ అండ్ అడ్రస్సింగ్ కృష్ణ, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ దిస్. కృష్ణ సెడ్, దిస్ ఈస్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు గెట్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆల్ ది పవర్ఫుల్ వెపన్స్ విచ్ కర్ణ హ్యాడ్ లెఫ్ట్ అండ్ పుట్ దెమ్ అండర్ మై ఫుట్ ఫర్మ్లీ.
0: నేను ముందు దిగితే రథం కాలిపోయిండేవాడు, నేను కూడా నువ్వు కాలిపోయింది చూసేవాడు.
1: ఇఫ్ ఐ హాడ్ గాట్ డౌన్ ఫాస్ట్ ది చారియట్ వుడ్ హావ్ బీన్ బర్న్ డౌన్.
0: పాండవుల యొక్క నిమిత్తమే నేను ఈ రకమైనటువంటి యొక్క ఆటలు ఆడుతున్నాను.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పాండవాస్ ఆల్ దీస్
0: గేమ్స్. భగవంతుడు ఏది చేసినా ఏది చెప్పినా ఏది చూపినా భక్త సంరక్షణ నిమిత్తమే, కానీ తన స్వార్థం కాదు.
1: వాట్ ఎవర్ భగవాన్ డాస్, వాట్ ఎవర్ హీ థింగ్స్, వాట్ ఎవర్ హీ టెల్స్,
0: ఈ అల్పభావాన్ని ఎందే ప్రవేశిస్తుంటారు.
1: బట్ పీపుల్ హూ ఆర్ బ్లైండ్ దే విల్ బి ఓన్లీ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీన్ థింగ్స్.
0: భగవంతుడు భగవంతుడు అనుకున్నంత మాత్రమే మన యొక్క భక్తి ప్రపత్తులు అధికం కావు.
1: ఇఫ్ యూ మియర్లీ కన్సిడర్ గాడ్ యాజ్ గాడ్ యువర్ డివోషన్ ఇస్ నాట్.
0: ఈ భగవంతుడి ఎందుకు ఆదర్శవంతమైనటువంటి మానవత్వాన్ని మనం సందర్శించాలి.
1: యూ హ్యావ్ టు బి ఏబుల్ టు టేక్ ఎ వ్యూ ఆఫ్ హ్యూమన్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ గాడ్.
0: అప్పుడే ఇది మానవుడు అవుతాడు.
1: దెన్ ఓన్లీ హీ విల్ బికమ్ మ్యాన్.
0: ఈ హ్యూమన్ వాల్యూ మానవతా శక్తిని మనం పోషించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ అస్.
0: మానవ ఆకారం ఉంది కానీ మానవ సంకల్పములు లేవు.
1: వీ హ్యావ్ హ్యూమన్ ఫామ్ బట్
0: మానవ విలువలు మనం సంపాదించుకున్నప్పుడే మనం మానవుడు అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ ఎర్న్ హ్యూమన్ వాల్యూస్ వీ కెన్ బికమ్ హ్యూమన్.
0: కేవలం మనం మనస్తోనే అన్ని సందర్శిస్తున్నాం, విచారిస్తున్నాం.
1: ఆల్ ద థింగ్స్ వీ ఆర్ లుకింగ్ అట్ అండ్ వీ ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్.
0: మనిషి మనిషి మనిషి, ఈ మనిషి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వెన్ యూ సే మ్యాన్, ఫ్రమ్ వేర్ డస్ దిస్ మ్యాన్ కమ్?
0: మనసు నుంచి వచ్చిన వాడు కనుక ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
1: ది వర్డ్ మనిషి హెస్ బీన్ కన్ఫర్డ్ ఆన్ మ్యాన్ బికాస్
0: కనుక మనసు కూడినటువంటి వాడే మనిషి.
1: ద వన్ హూ ఇస్ అసోసియేటెడ్ విత్ మైండ్ ఈజ్ మ్యాన్.
0: మైండ్ అంటే మనసు అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
0: సంకల్ప వికల్పముల యొక్క చేరికే మనస్సు.
1: మైండ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్.
0: ఈ సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వచ్చింది? నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి కృత్యముల వల్ల వచ్చింది.
1: From where do these thought processes emanate? They come from the daily deeds and daily
0: acts. మన ఆచరణ శుద్ధమైనప్పుడే మన మనస్సు శుద్ధమవుతుంది.
1: Only when you are pure in your action, your mind will be pure.
0: మనస్సు శుద్ధమైనప్పుడే మనిషి మనిషిగా బ్రతకగలడు.
1: Only when your mind is pure, your conduct and your behavior will be pure.
0: కనుక మనిషి అంటే కేవలం ఆకారం కాదు, మనసు యొక్క స్వరూపమే మనిషి.
1: When you call a person as a man, it doesn't refer to mere form. It refers to the purity.
0: ఈ మనసుకు సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా నిరూపించుకోవాలి.
1: Therefore, we have to transform our thinking into pure thinking.
0: ఈ సంకల్పం చేత శుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలో ఉంటుండాలి, నడతలో ఉంటుండాలి.
1: Through pure thoughts, we should enter into pure action.
0: నడతను బట్టి నీతి అని పేరు వచ్చింది.
1: Based upon our own conduct, the code and morality have come into
0: existence. పవిత్రమైన,
1: sacred,
0: ఒక పరిశుద్ధమైన,
1: ప్యూర్,
0: పరోపకార సంబంధమైన,
1: కీపింగ్ ది వెల్ఫేర్ ఆఫ్
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి భావ స్వరూపమే మన యొక్క నడత.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అలోన్ విల్ బి ఏ ప్రాపర్ కోడ్.
0: మన నడతలో పవిత్రత ఉండాలి.
1: దేర్ షుడ్ బి ప్యూరిటీ ఇన్ అవర్ కాండక్ట్.
0: పరోపకార సంబంధమైనటువంటిగా ఉంటుండాలి.
1: ఆల్ అవర్ కాండక్ట్ మస్ట్ బి ఫర్ ది
0: వెల్ఫేర్ ఆఫ్ నిర్మాణమైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్.
0: దానికి మానవత్వాన్ని వికసింపజేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దెన్ ఓన్లీ ద హ్యుమానిటీ ఇన్ అస్ కెన్ ఫ్లవర్ అండ్ బ్లాసమ్.
0: భగవంతుడు కూడా మానవాకారంలోనే మానవుల మధ్యనే జన్మించాడు.
1: గాడ్ ఆల్సో హ్యాస్ టేకన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇస్ బోర్న్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవాకారం ధరించినటువంటి యొక్క దైవం నందు మానవ ఆదర్శాన్ని మనం నిరూపించినప్పుడే మనం సరి అయినటువంటి భక్తులు అవుతాం.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ ఎగ్జాంపుల్ ఇన్ గాడ్ అండ్ దెన్
0: ఓన్లీ ప్రధానం కాదు.
1: Merely offering
0: ఆరాధించడం ప్రధానం కాదు.
1: వర్షిప్ ఇస్ నాట్
0: అర్పితంగా ఆచరించడం ప్రధానం కాదు.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఆల్సో నాట్ సఫిషియెంట్.
0: ఆచరించి ప్రదర్శించాలి.
1: ప్రాక్టీసింగ్ ఇట్ అండ్ ప్రూవింగ్ ఇట్, దిస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం ఆచరణ లోపల దీనిని అభివృద్ధి గావించుకుని ఆదర్శాలు నిరూపించాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్రాక్టీస్.
0: కృష్ణుడు
1: ప్రూవ్ ఇట్ ఇన్ యాక్షన్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక సంబంధమైనటువంటి మార్గములు అన్నింటి ఎందుకు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ లైక్ పొలిటికల్, ఎకనామిక్, మోరల్, స్పిరిచువల్,
0: సైన్స్,
1: ఇన్ ది ఏరియా ఆఫ్ సైన్స్, ఎవ్రీ ఫీల్డ్ హీ హెల్డ్ హింసెల్ఫ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
0: ఒక్క దైవత్వమునకే తప్ప అన్యులకు ఇది సాధ్యం కాదు.
1: దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ డివినిటీ. నో వన్ ఎల్స్ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్.
0: సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు సర్వాదర్శకుడు కూడాను.
1: ఆమ్నిషియంట్ లార్డ్ అలోన్ కెన్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ.
0: సర్వాదర్శకుడైనటువంటి దైవత్వాన్ని దైవంగా భావించి మానవుడిగా ఆదర్శవంతమైనటువంటి యొక్క క్రియలను మనం అనుసరించాలి.
1: గాడ్ హూ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవరీ వాక్ ఆఫ్ లైఫ్ should be accepted as a human ideal and an example, and the ideals will have to be taken and practiced.
0: Pillanto aadutadu aadutadu,
1: he joins, mixes with the youngsters and plays with them.
0: Pillanto bodhistadu anusaristadu,
1: he teaches the elders and he
0: aya deshakala paristhitila prabhavamu puraskarinchukoni taanu pravartistadu.
1: Depending upon the circumstances of the situation and the time, he conducts himself.
0: దేశకాలమునకు అతీతుడైనప్పటికీ ఆ కాలానుగుణంగా తాను ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: Although he is transcendental principle beyond the time and place, he adopts himself suitable to the
0: కాలమునకు త్రిలోకమునకు త్రిగుణమునకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు.
1: He transcends all the three times, all the three regions and all the
0: కానీ భౌతిక దేహమును ధరించడం చేత మానవులకు భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Nonetheless, as he has taken a human form, he has to hold himself as a human example.
0: Manavudanu manavudanu anukuntam kevalam adda satyam maatrame.
1: Thinking that you are a human being and you are a human being is only half truth.
0: Nenu pasivu kaadu aneetundi half truth adda nijam.
1: The other half truth is that you should say that you are not an animal.
0: Ee rendu ardhamunu chertene oka nija satyam avutundi.
1: When these two half truths are brought together, then it becomes one full
0: truth. Nenu manavudanu aneetundi vishwasam maroka vaipuna, నేను పశువులు కాదు అనేటువంటి విశ్వాసం ఇంకొక వైపున, ఈ రెండింటినీ మనం సమకట్టాలి.
1: ఆన్ ద వన్ సైడ్ ఐ షుడ్ హావ్ ఫెయిత్ దట్ ఐ హావ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆన్ ది అదర్ సైడ్ ఐ షుడ్ హావ్ ఫెయిత్ దట్ ఐ యామ్ నాట్ ఎన్ అనిమల్. ఐ షుడ్ బ్రింగ్ దీస్ టు బిలీవ్ టుగెదర్.
0: రెండింటి యొక్క చేరికే మానవుడు.
1: జాయినింగ్ దీస్
0: అప్పుడే మానవతా విలువలు అభివృద్ధి అవుతాయి.
1: Joining these two together will make a
0: person. మానవుడు మానవుడు మానవుడు అనుకుంటూ పశువు మాదిరి ప్రవర్తిస్తే మానవుడు ఎట్టవుతాడు?
1: If you go on thinking that you are a human being but conduct yourself as an animal, how can you call yourself
0: daivam? Pratyekanga ekkadano ledu,
1: there is no separate god.
0: Ee roopamlo anni kudano daiva swaroopam de.
1: All these forms are god.
0: Agni undi,
1: there is fire.
0: Kontha kaalam aitappudiki aa agni nunchi nimuru puttundi.
1: There is the ash which emanates from the fire after some time.
0: Agni nunchi puttinatvanti nimuru agne kappi vestundi.
1: The ashes which come from the fire cover the fire itself.
0: కానీ ఆ నిమిరు ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్
0: అగ్ని నుంచి వచ్చింది?
1: ఇట్ కేమ్ ఓన్లీ
0: కానీ అగ్నినే మూసివేసింది.
1: బట్ ఇట్ కవర్స్ ఫైర్ ఇట్ సెల్ఫ్.
0: అదే రీతిగా ఇదంతా దైవ స్వరూపమే అనేటువంటి యొక్క ఫైర్ అగ్నియే.
1: ఇన్ ది సేమ్ వే ఆల్ దిస్ ఇస్ కంపేర్డ్ టు ఫైర్.
0: ఈ మానవత్వం అనేటువంటి అభిమానమైన నిమురు దాన్ని కప్పివేసింది.
1: ఇట్ ఈస్ ది అటాచ్మెంట్ అండ్ ది డెల్యూషన్ విచ్ that you are a human being, that
0: ee abhimana mamkaram anukunte nimurnu manamu teesivesthe mana aakaram swasthanga telustundi.
1: If you remove the attachment and the delusion, then you know
0: ee raadu manam cheyatundi sadhana kudanu.
1: All the types of sadhanas which are performed today,
0: devanam kirtanam vishwasranam paadasevanam vandanam archanam dasyam sneham aatmanivedanam, ee navavidha margamulu kudanu kevalamu mana anatmanu dooram chesukune nimittame kaani ఆత్మను సందర్శించుకునే నిమిత్తం కాదు.
1: ఆల్ దట్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ మెంట్ టు రిమూవ్ ఆల్ దట్ విచ్ హస్ కవర్డ్ అస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్.
0: చాలా మంది దైవ సాక్షాత్కారం కావాలంటారు.
1: మెనీ పీపుల్ సే దట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ది విజన్.
0: సాక్షాత్కారం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై గెటింగ్?
0: కప్పబడినంతా తీసివేస్తే ఆ స్వరూపం స్వరూపంగానే కనిపిస్తుంది.
1: ఆల్ దట్ యూ హావ్ టు డూ ఈజ్ whatever has covered, that cover will have
0: to be removed. Koi neevu sadhana cheyakkaraledu.
1: There is no need for you to go to different
0: places. Sarva sadhana kudunu daivam kosam kaadu.
1: All the sadhanas which you perform are not for the sake of God.
0: Neeku manasunu battinatundi malinyanni suchi vesu kosamane.
1: It is only to remove the dirt which has covered your mind.
0: Manasuku battina malinyanni suchi vesthe neevu daivangane nirupistavu.
1: If you remove the dirt from the mind, then he remains God himself.
0: Kanuka aneka mandi aatmanveshana aatmanveshana antaru. అన్వేషణ చేయనక్కర్లేదు. ఎందుకనగా అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడ చూసినా నారాయణుడే అన్నప్పుడు ఇంక నువ్వు ఎక్కడ పోయి వెతికేది?
1: బయట ఫ్యూ పీపుల్ సే సర్చ్ ఆఫ్ ఆత్మ అండ్ సర్చ్ ఆఫ్ ఆత్మ, యూ నీడ్ నాట్ సర్చ్ అట్ ఆల్. వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, వేర్ ఆర్ యూ సర్చింగ్
0: ఉన్నటువంటి పరమాత్మని?
1: వెన్ పరమాత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, వేర్ ఆర్ యూ సర్చింగ్?
0: అతను వెతకడానికి ఎక్కడ వేయటం?
1: వేర్ ఆర్ యూ గోయింగ్ టు సర్చ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్?
0: కనుక నిన్ను నీవు వెతుక్కోవటమే.
1: It is only you are searching
0: yourself. Tanu marchinatvanti vaadike daiva vishwasam kudaradu.
1: Only that person who forgets himself does not have faith of God.
0: Kanuka ee ahankaram aneetvanti manavunlo praveshinchi,
1: Once this egotism enters into man,
2: aneka vidhamulaga appudu manavuni sabbippu chestundi.
1: It confuses man in a number of ways.
2: ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ ఈగో సెల్ఫ్ కమ్?
2: ఆత్మ నుంచినే పుట్టింది.
1: ఇట్ హస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఇట్సెల్ఫ్.
2: ఈ అహంకారం నుంచినే పుట్టింది మనసు.
1: మైండ్ హస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్
2: మనసు నుంచి పుట్టిందే వాక్కు.
1: ది వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ మైండ్.
2: కాబట్టి ఆత్మకు కుమారుడు అహం.
1: అహం మే బి కంపేర్ టు ద సన్ ఆఫ్ ఆత్మ.
2: మైండ్ మనసు అనేటువంటిది మనముడు.
1: మైండ్ మే బి కంపేర్ టు గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
2: ఈ యొక్క మనసుకు వాక్ అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ ముని మనముడు.
1: ది వరల్డ్ మే బి కంపేర్ టు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
2: కనుక ఆత్మ అహము మనసు వాక్కు అన్ని కూడాను ఆత్మతత్వం.
1: ఆత్మ అహం మనస్ అండ్ వాక్ ఆర్ బేసికలీ ది ఫార్మ్స్ ఆఫ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
2: కనుక మన వాక్కు అనేటువంటిది కేవలం వాక్కుగా మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ దేర్ ఫోర్ కన్సిడర్ అవర్ వరల్డ్ యాజ్ ఎ మియర్ వరల్డ్.
2: కనుకనే వాక్కునే ఋగ్వేదము అన్నారు.
1: దట్ ఈస్ వై వరల్డ్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ యాజ్ ఋగ్వేద.
2: ఈ వాక్ అనేటువంటిది భగవంతుని యొక్క మునిమనుడు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దిస్ వాక్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద గ్రేట్ గ్రాండ్.
2: ఈ వాక్ లో కూడా భగవంతుని యొక్క గుణగణములు ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఆల్ ద ఫీచర్స్ అండ్ క్వాలిటీస్.
2: ఈ వాక్ తండ్రి అయినటువంటి మనసు నందు కూడా భగవంతుని యొక్క గుణగణములే ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ మైండ్ విచ్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ వాక్ దేర్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్.
2: ఈ మనసుకు తండ్రి అహం నందు కూడా భగవంతుని యొక్క గుణగణములే ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ అహం ద క్వాలిటీస్ అండ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఆర్
2: తండ్రి ప్రాపర్టీనే కొడుకు వస్తుంది. కొడుకు ప్రాపర్టీలోనే మనమిడ పోతుంది.
1: ది సన్ ఇన్హెరిట్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ ఇన్హెరిట్ ప్రాపర్టీ ఆఫ్ ద సన్.
2: కుమారుడైనటువంటి అహంకు మనముడైనటువంటి యొక్క మనసుకు మునిమనుడైనటువంటి యొక్క వాక్కు ఈ భగవంతుని యొక్క ఆస్తియే పంచుకుంటూ వచ్చుకుంటారు.
1: మైండ్ విచ్ విల్ బి కంపేర్ టు ది సన్ ఆఫ్ గాడ్.
2: కనుక సర్వులకు కూడాను ఈనాడు ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనకు దేహం కనిపిస్తుండాలి.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇవి ఎన్ని వెళ్తుంటాం.
1: దీస్ ఆర్ టూ హ్యాండ్.
2: ఇవి రెండు కాళ్ళు.
1: దీస్ ఆర్ టూ లెగ్స్.
2: తల.
1: దిస్ ఇస్ హెడ్.
2: ఇది పొట్ట.
1: దిస్ ఇస్ స్టమక్.
2: ఇంకా దీనికి ఎన్నెన్నో ఉపాంగములు అంతా ఉన్నాయి.
1: అండ్ సిమిలర్లీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్
2: లింబ్స్. సర్వాంగములు కూడాను తమ యొక్క శక్తి సామర్థ్యమును ప్రదర్శించాలంటే అన్నింటికీ ఉండినటువంటి ఒకే రక్తము.
1: ఇఫ్ దీస్ లింబ్స్ పర్ఫార్మ్ దర్ యాక్టివిటీ ప్రాపర్లీ, ఇట్ ఈస్ ఓన్లీ ది కామన్ బ్లడ్ విచ్ రన్స్ త్రూ ఆల్ ద వెయిన్స్.
2: సర్వాంగము ఎందుకు సమంగా ప్రసరించేటువంటిది రక్తం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది బ్లడ్ విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ద
2: చెయ్యి. మనం కొట్టివేశామంటుంటే ఆ చేతి ద్వారా అనేక రక్తము చాలా వ్యక్తమైపోతుంది.
1: ఇఫ్ యూ కట్ ఆఫ్ వన్ ఆర్మ్, బ్లడ్ ఊజెస్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్మ్.
2: కనుక ఈ అంగం కూడా బలహీనమైపోతుంది.
1: దిస్ బాడీ బికమ్స్ వీక్.
2: అదే విధంగానే దైవత్వం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సంపద.
1: సిమిలర్లీ ద ప్రాపర్టీ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ గాడ్.
2: అదే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: దోస్ ఆర్ ట్రూత్ రైట్ కాండక్ట్ పీస్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
2: ఈ మానవతా విలువలు మనం కాపాడుకోవాలనుకుంటే దైవం యొక్క విలువలన్నింటినీ కూడా మనలో ప్రవేశపెట్టుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ హ్యావ్ టు డెవలప్.
2: దీనిని హనుమంతుడు చక్కగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ది డివైన్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ హ్యాస్ బీన్ హెల్డ్ అవుట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బై హనుమాన్.
2: రామ, శారీరకంగా నీవు ప్రభువు, నేను దాసుడను.
1: హీ టోల్డ్ రామ, రామ, వెన్ ఐ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, యూఆర్ ద మాస్టర్ అండ్ ఐఎమ్ ద సర్వెంట్.
2: ఈ జీవతత్వంలో నీవు బింబము, నేను ప్రతిబింబము.
1: వెన్ ఐ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీవతత్వ, యూఆర్ ది ఆబ్జెక్ట్.
2: ఈ ఆత్మదృష్టిలో నీవే నేను, నేనే నీవు.
1: వెన్ ఐ సీ ఇట్ ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ ఆత్మ, ఐఆమ్ యూ అండ్ యూఆర్.
2: దానిని అప్పుడప్పుడు స్వామి చెప్తుంటాడు. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. ఇవే దీని యొక్క అంతరాత్మలు.
1: ది సేమ్ థింగ్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై స్వామి ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దాట్ యు ఆర్ హ్యావింగ్ త్రీ ఆస్పెక్ట్స్. ద వన్ దట్ యు థింక్ యు ఆర్, ద వన్ ది అదర్స్ థింక్ దట్ యు ఆర్, అండ్ ద వన్ యు రియలీ ఆర్.
2: కనుక మనం కేవలము అల్పులమైనటువంటి మానవులుగాను, కేవలం హీనమైనటువంటి మానవత్వంగాను మనం భావించరాదు.
1: Therefore, we should not consider ourselves as very small, insignificant and useless human beings.
2: మనం ప్రార్థన చేస్తుంటాం. ఈ హాస్టల్లో బాయ్స్ అంతా కూడా బాగా తెలుసును. భోజనం చేసే సమయంలో ప్రార్థన చేస్తాం.
1: ఆల్ ది హాస్టల్ బాయ్స్ నో వీ ఆఫర్ ఎ ప్రేయర్
2: బ్రహ్మార్పణం బ్రహ్మ విత్ బ్రహ్మాద్దో బ్రహ్మనాహృతం బ్రహ్మైవ చేయన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. బ్రహ్మకు నేను అర్పితం చేస్తున్నాను అనుకుంటాం. ఎక్కడ ఉన్నాడు బ్రహ్మడు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమస్థిత, నేను నీకు వైశ్యానుడిగా నీ యొక్క ఉదరంలో ఉంటున్నాను అని చెప్పాడు. కనుక దైవము అందరి హృదయం నందు ఉంటుంది. నీవు భుజించినటువంటి ఆహారంను జీర్ణం గావించి సర్వాంగమునకు తాను సప్లై చేస్తున్నాడు.
1: ఇన్ ద ప్రేయర్ యూ సే దట్ యు ఆర్ ఆఫరింగ్ ఫుడ్ టు బ్రహ్మ. వేర్ ఈస్ బ్రహ్మ? హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర ఇన్ యువర్ సెల్ఫ్.
2: కనుక నీకు నీవు ప్రశ్న వేసుకో, వేర్ ఈస్ గాడ్ అని పెట్టుకుంటే అహం వైశ్వానరో భూత్వ అనే రిప్లై నీకు వస్తుంది.
1: యూ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, వేర్ ఈస్ గాడ్? దెన్ రిప్లై కమ్స్, ఐఎమ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ వైశ్వానర ఇన్ యూ.
2: కనుక సర్వులు ఎందుకు ఉంటున్నాడు?
1: వైశ్వానర ఇస్ ఫౌండ్ ఇన్.
2: కనుకనే హిరణ్య గర్భునకు వైశ్యానరుడు అని పేరు, విరాటునకు వైశ్యానరుడు అని పేరు.
1: దట్ ఈస్ వై హిరణ్య గర్భ హాస్ ది నేమ్ వైశ్వానర.
2: కనుక వైశ్వాన స్వరూపుడనగా భగవంతుడే విశ్వస్వరూపుడైనటువంటి వాడు అణుస్వరూపకంగా నీ హృదయంలో ఉంటున్నాడు.
1: ద కాస్మిక్ లార్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్.
2: అందువల్ల చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత, చంద్రుడికి మనసుకు ఏ విధమైన సన్నిహిత సంబంధం ఉంటున్నదో అదే విధంగానే ఈ భగవంతుని వైశ్యానందుకును విరాట పురుషునికి అదే సన్నిహిత సంబంధం ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ వేద దట్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద మూన్ అండ్ ద మైండ్ ద సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాస్మిక్ లార్డ్ అండ్ ది వైశ్వానరాజు.
2: ఎంత కాలము ఈ విశ్వంతో మనం జీవించి ఎన్ని పనులు చేసినప్పటికీ ఆ దైవత్వమైనటువంటి ఒక విశ్వాసమే లేకపోతే సర్వము శూన్యమే.
1: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు మే లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ లైఫ్ ఇస్ అ షియర్ వేస్ట్.
2: ఆ విశ్వాసమే మనకు నిజమైనటువంటి విశ్వాసం.
1: దట్ ఫెయిత్ అలోన్
2: ఆ విశ్వాసంతోనే మనం సమాజంలో ఎదుర్కోవాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద సొసైటీ విత్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్.
2: అందరూ ఒక దైవత్వం యొక్క సంబతయ్య అని భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ది చిల్డ్రన్ ఆఫ్.
2: సమగ్రతను సమైక్యతను మనం సాధించాలి.
1: వీ హావ్ టు అచీవ్ యూనిటీ అండ్ ఫ్రిటర్నిటీ.
2: ఈ యూనిటీని మనం సాధించినప్పుడే మనలో ప్యూరిటీ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ దేర్ ఇస్ రూమ్ ఫర్ ప్యూరిటీ బీయింగ్ డెవలప్డ్.
2: ప్యూరిటీ ఎప్పుడు అభివృద్ధి అయిందో డివినిటీ మన ప్రాప్తి అవుతుంది.
1: వన్స్ ప్యూరిటీ ఇస్ డెవలప్డ్ ఇన్ us, then we get
2: కనుక యూనిటీ ప్యూరిటీ డివినిటీకి మన యొక్క ప్రవర్తనలే ప్రధానమైనటువంటివి.
1: దేర్ఫోర్ ఫర్ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ ఇట్ ఈస్ అవర్ యాక్షన్స్ విచ్ ఆర్ వెరీ.
2: మన జీవితంలో మాత్రము ఈ కమ్యూనిటీ అనేటువంటి మాత్రం మధ్య చోటు ఇవ్వకూడదు.
1: We should not give room for any type of community feeling in our life.
2: Mana divinity, mana yokka purity, mana unity enaadu chinna bhinnam avutundo appude community anetundi vastundi.
1: When this divinity, purity and unity are divorced from each other,
2: ee community undinatundi vaade neechudu.
1: Then only we get the feeling of that small
2: ee unity undinatundi vaade dheerudu.
1: The one who suffers from that communal feeling is a zero.
2: మనమంతా ఒక మానవ జాతి, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: రిలీజియన్ ఆఫ్ లవ్
1: అండ్ వీ బిలాంగ్ టు ద రిలీజియన్ ఆఫ్ లవ్,
2: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
1: అండ్ వీ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
2: మనం పెట్టుకోవాలి.
1: ఆల్ దీస్ త్రీ థింగ్స్ మస్ట్ బి కెప్ట్ యాజ్ అవర్ ఎగ్జాంపుల్స్.
2: జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తాం.
1: దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్.
2: మన సంకుచమైన భావాలంతా దూరం నెట్టాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ నారో ఫీలింగ్.
2: సన్నిహితమైన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ మ్యూచువల్ లవ్ అండ్ అఫెక్షన్.
2: మానవత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ హావ్ టు ఫాస్టర్ హ్యుమానిటీ.
2: కృష్ణుడు చాటినటువంటి ప్రధాన సందేశం.
1: దిస్ ఈజ్ ది మెసేజ్ విచ్ కృష్ణ గేవ్.
2: భగవంతుని ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని, మాటలు మొదలుకొని సర్వము కూడా ఒక ఉపదేశములే.
1: వాట్ ఎవర్ ప్లే గాడ్ ఇంటెలిజెన్స్ ఇన్ వాట్ ఎవర్
2: ఎవడు అలక్ష్యం చేస్తాడో వాడికంటే హీనుడు మరపడలేడు.
1: ఎ పర్సన్ హూ ఇగ్నోర్ దిస్ కెన్ బి ది మీనెస్ట్.
2: వాడు అన్ని దురవస్థలకు గురి అవుతాడు.
1: హీ వుడ్ బి పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
2: కనుక ఈ దైవత్వమును విశ్వాసంగా మనం ఉంచుకొని, మన ఆదర్శప్రాయుడిగా దైవాన్ని ముందుంచుకొని మన జీవిత దీన్ని నడుపుతూ రావాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ బేస్డ్ అపాన్ ద ఫెయిత్ ఇన్ గాడ్ టేక్ హిమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్ లైఫ్.
2: వైజ్ఞానికంగా ఎన్నో అభివృద్ధులు గాంచినవి.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ వీ హావ్ అచీవ్డ్ ఎ నంబర్ ఆఫ్
2: కాని ఎన్ని విధములైనటువంటి అభివృద్ధి గాంచినప్పటికీ మానవుని యొక్క భద్రత కాని లేక ఒక శాంతి కాని అవి ఏమాత్రం దోహదం కాలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది సైంటిఫిక్ ప్రోగ్రెస్ మేడ్, దే ఆర్ నాట్ గివింగ్ ఆర్ ఇన్సూరింగ్ ద వెల్ఫేర్, ద ప్రొటెక్షన్ అండ్ ద పీస్ ఆఫ్ ఫర్ హ్యూమన్.
2: ఈ పీస్ పీస్ అది ఒక్క ఆధ్యాత్మికం తప్ప అన్య మార్గములు ఏమాత్రం కూడా అందించలేము.
1: ఓన్లీ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ పాత్ యూ కెన్ గెట్ పీస్, ఇన్ అదర్ పాత్ యూ కెన్ నెవర్.
2: మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి సమాజంలో.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ హావ్ టు లెర్న్ ఇన్ సొసైటీ.
2: సమాజం కూడా మనతో ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి.
1: సొసైటీ ఆల్సో హావ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ టు లెర్న్.
2: పరస్పర సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ రిలేషన్షిప్.
2: ఒక చిన్న ఉదాహరణ, ఐన్స్టీన్ అనేటువంటి మహా విజ్ఞానవేత్త.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్. దేర్ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ బై నేమ్ ఐన్స్టీన్.
2: ఈ ఐన్స్టీన్ అనేటువంటి వాడు అతని బజార్ లోపలనే ఎవరో ఇంకొక బాలిక ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకునేటువంటి ఒక బాలిక ఉండేటువంటిది.
1: దేర్ వాజ్ వన్ స్మాల్ గర్ల్,
2: ఓ స్టూడెంట్
1: లివింగ్ ఇన్ ద సేమ్ స్ట్రీట్ హూ వాస్ లర్నింగ్ సర్టన్ థింగ్స్.
2: ఆ అమ్మాయికి ఈ యొక్క మ్యాథమెటిక్స్ లో ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోయేది, పాప మార్క్స్ వచ్చలేదు.
1: షీ వాజ్ లర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ షీ ఫెయిల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
2: ఈ అనేక సంవత్సరంలో కూడా ఎంఎస్ఎం ఎంఎస్ఎం ఎంఎస్ఎం అయిపోయింది. మార్చి సెప్టెంబర్, మార్చి సెప్టెంబర్ ఈ రకంగా అయిపోయింది. పాపం ఫెయిల్ కావటం మార్చి కట్టుకోవటం, ఫెయిల్ కావటం సెప్టెంబర్ కట్టుకోవటం, ఈ విధంగా తాను బాధపడుతూ వచ్చింది.
1: షీ ఫెయిల్ సో మెనీ ఇన్యూమరబుల్ టైమ్స్ దాట్ షీ హాడ్ టు టేక్ ది ఎగ్జామినేషన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ రిపీటెడ్లీ.
2: ఎవరో చెప్పారు, అమ్మా మీ బజార్లోనే మంచి మ్యాథమెటిక్స్ తెలిసినటువంటి ఐన్స్టీన్ ఉన్నాడే, అతని దగ్గర పోయి నేర్చుకోకూడదా అని సలహా ఇచ్చారు.
1: సమ్వన్ అడ్వైజ్ హర్, there is a person by name Einstein, a master in mathematics, why don't you approach him and learn mathematics from him?
2: ee ammai oho naake edo oka manchi upayam chikkindani ee Einstein intiki poyindi paapam.
1: She was happy at the suggestion. She went to the house of Einstein.
2: Baita poi nilchukundi.
1: She stood outside.
2: Aina varanda lo paper chadutu unnadu.
1: He was reading a newspaper.
2: Ever girl, come on come on and pilchadu paapam atana sahajam.
1: He saw that small girl and called her, oh little girl come here.
2: Sir, meer mathematics lo chaala pravin data nen class lo aneka paryayam tappane tana godantha vinnavinchukundi paapam.
1: She gave an account of her state of helplessness and said that sir, you are an extraordinary expert in mathematics. I have failed in mathematics a number of times. This is my position.
2: Sir, ayana angikrinchadu prati dinamu palan time ki vastundu neekanta nen tuition cheptanu annadu.
1: He agreed to give tuition to her and asked her to
2: chaala aanandinchindi athani chey gattiga pattukundi paapam.
1: She was so much overjoyed.
2: Atti neeru garchukundi naaku inta dhairyam ichinatunte vaaru evaru leru anduvala naa jeevitham paina oka virakti bayilderindi nindi.
1: She was overjoyed at the suggestion and the promise given by Einstein, held the hand fast and said, no one gave me such kind of enthusiasm and kind words. She was
2: ధైర్య సాహసాన్ని ఇచ్చాడు, పంపించాడు. నిత్యము ఐన్స్టీన్ ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పించుకుని పోతుంది.
1: హీ ఎన్కరేజ్ హర్ దస్ అండ్ సెంట్ హర్
2: టీచింగ్ లోపల చాలా చక్కగా టీచ్ చేసేవాడు.
1: ఐన్స్టీన్ వాస్ టీచింగ్ హర్ ఇన్ ఎ వెరీ నైస్ వే.
2: ఈ విధంగా వస్తూ పోతున్నటువంటి చూచింది ఆ బిడ్డ తల్లి.
1: హర్ మదర్ నోటీస్డ్ హర్ గోయింగ్ టు ఐన్స్టీన్.
2: అతను మహా గొప్పవాడు, అలాంటి వాడి దగ్గరికి నా బిడ్డ పోయి అతనికి లేనిపోయిన హింస పెడుతుండదే అని ఆ బిడ్డను కొంచెం కోప్పడింది. ఒకరోజు ఐన్స్టీన్ ఇంటికి వచ్చి ఆ బిడ్డ తల్లి ఐన్స్టీన్ ను క్షమాపిచ్చ వేడుకుంది.
1: షీ బికేమ్ వెరీ యాంగ్రీ విత్ ద డాటర్, థింకింగ్ దట్ షీ ఈజ్ అన్నెసెసర్లీ డిస్టర్బింగ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎస్ ఐన్స్టీన్ అండ్ షీ స్కోల్డెడ్ హర్. వెంట్ వన్ డే టు ఐన్స్టీన్ అండ్ ఆఫ్
2: నా బిడ్డ తెలియకుండా ఈ విధంగా మీకు శ్రమలిస్తూ వచ్చింది, నా బిడ్డను నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఐన్స్టీన్ టు ఫర్గివ్ హర్ అండ్ హర్ డాటర్ for giving all types of trouble to her by going every day and asking for tuition.
2: అప్పుడు ఐన్స్టీన్ మెల్లగా ప్రశ్నించాడు, నాకు ఏమి ట్రబుల్ ఇచ్చింది, నేను కూడా ఆ అమ్మాయితో నేర్చుకోవాల్సిన ఎన్నో నేర్చుకున్నాను అన్నాడు.
1: ఐన్స్టీన్ టోల్డ్ హర్, వెల్ మేడం, ఐ హావ్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హర్ ఆల్సో. ఐఎమ్ లెర్నింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ హర్.
2: నాతో ఆ అమ్మాయి ఎన్ని నేర్చుకుందో ఆ అమ్మాయితో నేను కూడా అన్ని నేర్చుకున్నాను అన్నాడు.
1: Just as she is learning many things from me, I am also learning equally so many things from her.
2: లౌకిక విషయాలు తెలియదు.
1: Einstein did not know all.
2: ఈ అమ్మాయికి లౌకికమైనటువంటి బాగా తెలుసును.
1: This girl had a lot of common sense.
2: కనుకనే అక్కడ ఒక విధమైనటువంటి జనరల్ నాలెడ్జి, కామన్ సెన్స్ అత్యవసరమని తాను గుర్తించాడు.
1: He recognized the need for the general knowledge and common sense ఆఫ్టర్ లర్నింగ్
2: కనుక ఈ గొప్ప గొప్ప విద్యావంతుల ఎందుకు కూడాను అనేక రకమైనటువంటి గొప్ప భావాలు ఉంటుంటాయి.
1: ఈవెన్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ సచ్ గ్రేట్లీ అకాంప్లిష్డ్ పీపుల్ దేర్ విల్ బి క్వైట్ ఎ ఫ్యూ గ్రేట్ థింగ్స్.
2: ఈ చిన్న బిడ్డనే దీనికి నేను లెక్క చెప్పటమా, నేను పెద్దవాడిని, ఈ అహంకారానికి వారు తావివ్వరు.
1: He never gave room for the feeling that such a small child as that should he care to teach mathematics.
2: Anni adarshalu chakkaga andinchetuvanti vadu Einstein tane yokka vaigyanamlo.
1: Einstein was offering quite a few examples in the area of science.
2: Oka chinna udaharanam,
1: one small example.
2: Ataniki bharya undedi,
1: she had a wife.
2: Aanaku emi teliyadu anta buddhura chippa ayina anta goppa vadu Einstein ee anta ajnani.
1: She was an ignorant one, in a way almost stupid.
2: Vanta cheyedi kuda raadu.
1: She did not know even how to cook food.
2: Yedo tinnulu anni techedi athaniki vettedi tinipinchedi.
1: She used to get different types of food in an odd way and give it.
2: Inta lazy ayame.
1: She was a very lazy person.
2: Okanaadu bhartha daggariki vachi ప్రార్థించుకుంది, ఏమిటండి నన్ను పక్క స్త్రీలందరూ కూడాను నన్ను సోంబేరిపోతూ అంటున్నారు, నాకేమీ తెలియదు అంటున్నారు, నేను ఏం చెప్పాలి అన్నారు అని అడిగింది.
1: Once she approached Einstein and asked him, well, all the neighbors are calling me a very lazy type of person.
2: అప్పుడు ఆయన ఒక యుక్తి చెప్పి ఆమెను చెప్పమన్నాడు. ఏమని, నాకు అన్నీ తెలుసును కానీ ఆ తెలిసిన మీకు చెప్పకూడదు అని చెప్పమన్నాడు.
1: He advised her, you go and tell them that I know everything, but I am not prepared to reveal all those secrets to you.
2: ఈ విధమైనటువంటి యుక్తులంతా నేర్పించాడు.
1: He taught her all these tricks.
2: Einstein అనేటువంటి వాడు చాలా గొప్పవాడు.
1: Einstein was an
2: extraordinary man. ప్రపంచానికి చక్కగా వేసింది ఈ సత్సంగత్వ నిస్సంగత్వ నిస్సంగత్వ నిర్మోహత్వం, దీన్ని చక్కగా పాటించేటువంటి వాడు అతను.
1: He was the one who enjoyed and practiced the greatness of good company, satsangatva nisangatva.
2: ఆయన ఒక చక్కని ఆదర్శాన్ని లోకానికి అందించాడు.
1: He
2: tell me your company, I shall tell you what you are అన్నాడు.
1: He offered a great example to the world. He told the world, tell me your company, I can tell you.
2: నీవు ఎలాంటి సంఘంతో నువ్వు చేరుతావో నీవు అలాంటి వాడిగా తయారవుతావు.
1: The type of company that you keep is going to decide
2: what type of person you are going to be. నీవు మంచి వాడు అవుతావు, నీవు చెడ్డ కంపెనీ చేస్తే చెడ్డవాడు అవుతావు.
1: If you join good company, you are going to become a good person. If you join bad company, you will become a wicked one.
2: దీనినే సత్సంగము దుస్సంగము అని పెట్టారు.
1: This is what is meant by good company and bad company.
2: You
1: should have a good company.
2: దీంతో దైవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి సూత్రాలను మనం అందుకోవాలి.
1: You should accept examples from God, from divinity.
2: దేవుణ్ణి దేవుడిగా మనం పూజించడం ప్రధానం కాదు.
1: We need not
2: దేవుడు అక్కడ మాత్రమే
1: లేదు. God.
2: You may worship a picture as a God, but not God as a picture.
1: You may worship picture as a God, but not God.
2: నీవేదో ఒక ఆదర్శం కోసం నువ్వు పిక్చర్ పెట్టుకున్నావే కానీ ఆ పిక్చర్ నీకు దైవం కాదు, నీవే దైవం.
1: యు హావ్ కెప్ట్ పిక్చర్ ఓన్లీ
2: ఫర్ ఐడియల్. చేసేది తానే, చెప్పేది తానే, అనుభవించేది తానే, అన్ని తానే. ఆ సంకల్పం అనేటువంటి దాన్ని మనం అనుభవిస్తే ఎంతైనా ఉత్తమమైన స్థితిని పొందుతాం.
1: ఇఫ్ ఓన్లీ వీ కెన్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ద ఫీలింగ్ దట్ ఈస్ హీ హూ సీస్, ఇట్ ఈస్ హీ హూ టెల్స్, ఇట్ ఈస్ హీ హూ ఎక్స్పీరియన్స్.
2: భగవద్గీత యందు వేదములు నేనే, వేదాంతములు నేనే, వేదవేత్తను నేనే.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దట్ ఐఎమ్ వేద, ఐఎమ్ వేదాంత, ఐఎమ్ వేదవేత్త ఆల్సో.
2: కనుక సర్వము వేదమయం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వేద.
2: వేదమే దైవం.
1: Veda itself is God.
2: Daivame manavattam.
1: God is humanity also.
2: Daivam manusha rupena. Kanuka manushatva roopamlo vachindi daivattam.
1: God takes human form.
2: Kanuka manavattvanni manam chinnadiga bhavincharadu, neechanga bhavincharadu.
1: We should not consider the human birth as a mean opportunity.
2: Idi pavitramainatunti oka presentation ga manam teeskovali, bhagavantudu ichinatunti oka varaprasadanga bhavinchali.
1: We should consider this as a sacred gift given by God to us.
2: ఈ ప్రసాదమును మనం ప్రసాదంగా మనం అనుభవించాలి గాని ఇష్టమొచ్చినట్లుగా మనం దానిని ధిక్కరించరాదు.
1: We should consider this as a great prasada given by God himself to us.
2: ప్రసాదం పారవేస్తారా?
1: Do we throw away?
2: ప్రసాదాన్ని పారవేసేటువంటి వాడు మూర్ఖుడు.
1: It is only a fool.
2: ప్రసాదాన్ని అనుభవించేటువంటి వాడు ధన్యుడు.
1: The person who enjoys the gifts of God,
2: దైవం ఈ మానవత్వం అనేటువంటి దాన్ని సార్థకం గావించుకున్న వాడు ధన్యుడు.
1: The one who sanctifies the human birth given to him,
2: కావలసిన
1: విద్యను నేర్చవచ్చు,
2: కావలసిన అధికారి కావచ్చును, కావలసిన చిరు సంపదలు పెంచుకోవచ్చును, కానీ అనుగ్రహం మాత్రము అది అంత సులభంగా లభించేటువంటిది కాదు.
1: One may have great wealth, great position, great authority,
3: But it is not so easy to earn grace of God.
2: Einstein కూడా అంతే. ఈ మందుల పౌడర్ లోపల చాలా కోట్లకు సంపాదించాడు.
3: Einstein also earned crores of rupees by the scientific discoveries.
2: కానీ కట్టకడపటికి అతనికి విరక్తి వచ్చింది.
3: At last, he got frustrated.
2: నా విద్య అంతా ఈ ధనం కోసమే నేను దారిపోయటం అనుకున్నాడు.
3: He told himself, is it for this one who sanctifies the human birth given to him?
2: కావలసిన అధికారి కావచ్చును, కావలసిన చిరు సంపదలు పెంచుకోవచ్చును, కానీ అనుకు

0: మనీ ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ మనీ ఆఫ్ కోర్స్.
0: ఫ్యామిలీని సంపోషణ చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు క్యారీ ఆన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: కానీ నా విద్య దీనికోసం కాదు.
1: బట్ మై ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫార్ దిస్ పర్పస్.
0: నన్ను నన్ను తెలుసుకునే కోసం.
1: మై ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫార్ నోయింగ్ హూ ఐ ఆమ్.
0: తనను తాను తెలియనటువంటి వాడికే దైవం తెలియదు.
1: That person who does not know himself
0: దైవాన్ని గుర్తిస్తాడు.
1: ద పర్సన్ హూ రికగ్నైజెస్ హిమ్సెల్ఫ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ గాడ్.
0: తనకు దైవానికి ఎంత దూరం అంటే తనకు తాను ఎంత దూరమో దైవంకు అంతే దూరం.
1: ది డిస్టెన్స్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్ఫ్ దట్ ఇస్ ది డిస్టెన్స్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్.
0: నీకు నీకు ఎంత దూరం ఉంటుంది? దగ్గరనే ఉంటుంది.
1: వాట్ ఇస్ ది డిస్టెన్స్ బిట్వీన్ యువర్ సెల్ఫ్
0: దైవంకు నీకు అంతే దగ్గరనే.
1: సిమిలర్లీ దేర్ ఇస్ నో డిస్టెన్స్ అట్ ఆల్.
0: దూరా దూరే అంతకేశ అని వేదం చెప్పింది. అనగా ఏమిటి? నన్ను ఎంత దూరంలో ఉన్నావని నీకు భావిస్తావో నేను అంత దూరంలో ఉంటాను. నువ్వు నన్ను ఎంత దగ్గరగా ఉన్నావని భావిస్తానో నేను అంత దగ్గరగా ఉంటాను. ఈ దూరంకు దగ్గరకు నీ భావమే కారణం కాని నేను కాదన్నాడు.
1: వేద హాస్ డిక్లర్డ్ దట్ ది డిస్టెన్స్ బిట్వీన్ మీ అండ్ యూ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ యువర్ ఫీలింగ్. యువ ఫీల్ దట్ ఐఎమ్ అట్ డిస్టెన్స్.
0: కనుక మానవుని యొక్క భావములే భగవంతుని దూరం చేసుకుంటున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
0: మానవుని యొక్క భావములే భగవంతుని సమీపిస్తున్నాయి.
1: It is only the right feelings which can govern
0: mani manushyanam karanam bandhamoche honi. Ee bandhamunku mochamunku ee manase karanam.
1: Both for liberation and bondage it is the same mind.
0: Kada manomuram midam jagatani manasunu manam chakkaga chesukunte anni sarvamu saripothayi.
1: If you can correct your mind everything else can be corrected.

మాల హారి గారి భాయి మీద మనవి దారి మదన మోహన మురళి గారి జై జై జై జై.